ప్రజాపతి వివాద విధి ప్రయుక్త బ్రహ్మాస్త్ర వైష్ణవ మహాస్త్ర యుగాంతరాళే లింగావతార విశదీకృత విశ్వతత్వ కోటప్ప కొండ శరభేశ్వర సుప్రభాతం. ఆంధ్రప్రదేశ పరిరంజిత దివ్య దేశ రమ్య త్రికూటగిరి సంగత యోగి రాజా వాచామగోచర మహా

చిన్యదైవత దయామయ ధర్మమూర్తే కోటప్ప కొండ జగదీశ్వర సుప్రభాతం. చంద్రశ్చ పశ్చిమ గిరౌ ప్రజతిహ్య దృశ్యం పూర్వాచలేభ్యుదయ.

దక్షిణాభిముఖ సన్ముఖ సర్వవంద్య మాయాంధకార పరిహార వినూత్న వింధ్య భక్తాశ్చ తే చరణ పద్మ దిదృక్ష మోహి కోటప్ప కొండ జగదీశ్వర సుప్రభాతం. సర్వేశ భూమి పవనాగ్ని జలాంతరిక్ష లింగ స్వరూప హృదయాంబుజ సౌమ్య సూర్య అద్వైత నాయక సమస్త ఫల ప్రదాత శ్రీ దక్షిణాఖ్య ముని.

అందుకే పరమశివుడు ఒకడే యమధర్మరాజుని తంతాడు, మన్మధుణ్ణి కాలుస్తాడు. మళ్లీ పుట్టడానికి కారణమైన కాముడి బాణం పడదు, మళ్లీ చావవలసినటువంటి రీతిలో యమధర్మరాజు గారి పాశం పడదు. పుట్టుక చావు లేకుండా ఉండగలిగినటువంటి జ్ఞానం ఏదో, ఆ జ్ఞానమును మీకు ఈశ్వరుడు ఇస్తాడు. ఆ జ్ఞానం ఎప్పుడు ఇస్తాడు తెలియదు. ఆ జ్ఞానం ఇచ్చాడా ఏం కనపడుతుందో తెలుసా అండి? సత్యవస్తు దర్శనం అవుతుంది, నామరూపాలు కనపడడం మానేస్తాయి. అప్పటి వరకు పైన వస్తువులు కనపడ్డాయి, ఇప్పుడు వస్తువులు కనపడవు, ఈశ్వరుడు కనపడుతుంటాయి. అంతటా ఈశ్వరుడే, అన్ని చోట్ల ఈశ్వరుడే. ఆ కనపడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జ్ఞాని స్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. అయ్యబాబోయ్ దేమిట్రా ఆయన, పిచ్చాడా ఏంటి అనుకుంటాం. ఆయన జ్ఞానం మనకు అర్థం కాక ఆయన పిచ్చాడా మనకు కనపడుతుంది, ఆయన దృష్టిలో మనం పిచ్చాడం. వీళ్ళు ఏంట్రా సంసారంలో ఇలా కొట్టుమిట్టుతున్నారు, వీళ్ళకి ఎప్పటికీ బుద్ధి వస్తుందిరా పిచ్చాళ్ళకి అని ఆయన అనుకుంటాడు. మనం ఏంట్రా పిచ్చాడు అలా ఉంటాడు అని మనం అనుకుంటాం. ఒకరికొకరం పిచ్చాళ్ళం.

తప్ప ఆయన పిచ్చి నిజంగా జ్ఞానం. ఆ పిచ్చి మనకి ఎక్కితే మనం అదృష్టవంతులం, ఆ పిచ్చి రాదు. అది శాస్త్రంలో చాలా గమ్మత్తైన విషయం. అది ఆ స్థితి వచ్చింది అనుకోండి, ఇప్పుడు అభిషేకం చేస్తుంటాం మనం. అభిషేకం చెప్పేటప్పుడు నమః చౌరాయ చ శిష్ప్యాయ చ ఫేమ్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ రుద్రం చెప్పేస్తుంటారు. అందులో అదో దరిద్రం, నోటికి వచ్చిందంటే గడగడగడగడగడగడగడగడ చెప్పేస్తుంటారు. ఓహో పదార్థం ద్రవ పదార్థం, పదార్థం ద్రవ శుద్ధజలం కూడా పోయి పోహేస్తుంటారు. అభిషేకం అయిపోతుంటుంది. అభిషేకం చెయ్యడం కర్మ, చిత్తశుద్ధితో చేసిన కర్మ జ్ఞానంగా మారడం అంటే ఏమిటో తెలుసా అండి? నమచ్చూరాయి చ దొంగ ఈశ్వరుడిగా నీకు కనపడాలి. దొంగ దొంగగా కనపడకూడదు, దొంగ రూపంలో ఈశ్వరుడు వచ్చాడని నీకు కనపడాలి. అలా కనపడితే జ్ఞానం వచ్చిందని గుర్తు. అంతటా ఈశ్వరుడు కనపడాలి. అంతేగాని మా అబ్బాయిలో కనపడుతున్నాడు, మా ఆవిడలో కనపడుతున్నాడు, మా పక్కింట్లో కనపడటం లేదనకూడదు. అంతటా ఈశ్వరుడు కనపడాలి. కనపడితేనే జ్ఞానం. నాకు ఎప్పుడూ ఒక విషయం గుర్తొస్తుంటుంది, భగవాన్ రమణులు ఆశ్రమం, ఆశ్రమం అంటే ఆయన నా ఆశ్రమం, ఆయన ఇప్పుడు అనేవారు కాదు. నా ఆశ్రమం ఏంటి, భక్తుల ఆశ్రమం అది, నేను అందులో ఉన్నాను అనేవారు. అందుకని గంట కొడితే ఆయన వెళ్ళి కూర్చునేవారు భోజనానికి, తప్ప ఆయన ముందెళ్ళి భోజనం చేయడం అలాంటివి ఆయనకు ఉండేవి కావు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానే. కాబట్టి ఒకసారి ఆయన లోపల తలుపు గడియేసుకుని ఏదో ఇద్దరు ముగ్గురు ఉన్నారు చుట్టూ అంత్యవాసులు, లోపల పడుకున్నారు. ఆయన మంచాలు కొంచెంలు లేవు, కట్టుకునేలా కాప పడుకున్నారు. పడుకుంటే దొంగలు వచ్చారు, ఆ లోపల ఏమైనా ఉన్నాయేమో అని వాళ్ళు తలుపు కొట్టారు. తలుపు కొడితే కిటికీలోంచి చూసి ఆయన అన్నారు, ఎవరు మీరు అన్నారు. వాళ్ళు అన్నారు, మేము దొంగలం అన్నారు. రండి స్వాగతం అని తలుపు తీశారు. వాళ్ళందరూ చిచి చిచి, మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏమిటా తలుపు తీయడమే చెప్పి అలా తీయకూడదు, వేసేసి అరు దొంగలు దొంగలు దొంగలను, మేము తలుపులు బదలు కొట్టుకుని లోపలికి వస్తాం. ఆయన అన్నారు, వద్దు ఎందుకలాగా, నేనేం అరవను, మీరు ఈశ్వరుడు, రండి, మీకేమైనా కావాలా, ఇదిగో ఇవి ఇవి ఉన్నాయి మా దగ్గర, మీకేమైనా కావాలంటే తీసుకోండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, బుద్ధిహీనుడా, పిచ్చాడివా ఏంటి, అరవాలి దొంగలు దొంగలని, అంతేగాని తీసుకోమంటా ఏంటి, తలుపు వేసుకోన్నారు. అంటే పోనీ మీకు తృప్తా, అలాగే వేసుకుంటాను రండి అని తలుపేశారు. వాళ్ళు ఏదో బదలు కొట్టుకున్నారు, లోపలికి వచ్చారు. పారిపోవన్నారు. ఎందుకన్నారు ఆయన, పారిపోవాలి దొంగను చూస్తే అన్నారు. నేను అలా పారిపోను, నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడు, మిమ్మల్ని చూస్తూ నించుంటాను అన్నారు. బుద్ధి ఉందా లేదా, నువ్వు పారిపో మేము ఎత్తుకుపోతాం అప్పుడు, కానీ మాకు దొంగతనం చేసిన తృప్తి ఉండదు. మాకు ఏదైనా పట్టుకెడితే మామూలుగా పట్టుకెళ్ళకూడదు, మేము కష్టపడి దొంగతనం చేశామన్న తృప్తి మాకు ఉండాలి, అందుకని పారిపోవాలి. అంటే మీ తృప్తికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, తప్ప అలా పారిపోడాలు అవన్నీ నేనేం చేయనని ఆయన వెళ్ళిపోతారు. అలా పారిపోతున్న వాళ్ళని కొట్టి వాళ్ళ వస్తువులు ఎత్తుకుపోతే మాకు సంతోషం అని వాళ్ళు దుడ్డుకర్ర తీసి నడుస్తున్నటువంటి రమణుల యొక్క కాళ్ళ మీద కొట్టారు. కొడితే ఇంతంత తట్లు తేరిపోయాయి ఆయన కాళ్ళ మీద. తేరిపోతే ఆయన నవ్వుతూ ఆ దెబ్బలు తింటూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ. నేను శిష్యులు ఏడుస్తూ వాళ్ళు ఏవో ఏమున్నాయని అందులో చాప విని చిచి, మరీ ఇంత అన్యాయం ఏమిటని వెళ్ళిపోయారు వాళ్ళు. పైగా తృప్తి కూడా లేదు, ఏమిటో ఈ మనిషి ఏమిటో పిచ్చేళ్ళాగనుకుంటూ వెళ్ళిపోయారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, భగవన్ ఊ అనండి, చావ కొట్టేస్తాం వాళ్ళని, మిమ్మల్ని కొట్టడమా, ఇంతంత తట్లు తేరిపోయాయి కదండి అన్నారు. రమణులు అన్నారు, నాలుక నాదే పళ్ళు నావే, అన్నం తినేటప్పుడు నా నాలుక నా పళ్ళ కింద పడితే పళ్ళు పీకేసుకోనా అన్నారు. అబ్బిబ్బా ఎలా పీక్కుంటారు, మన పళ్ళు కదా, అందుని ఓర్చుకోవడమే అన్నారు. ఆ సర్వేశ్వరుడే దొంగ రూపంలో వచ్చాడు, ఆ సర్వేశ్వరుడే నాకు ఈ బహుమానం ఇచ్చాడు. మీరు పూలు తెచ్చి వేస్తే ఎంత తృప్తో వాళ్ళు కర్ర పెట్టి కొట్టినప్పుడు నాకు అంతే తృప్తి అన్నారు. ఆయన బ్రహ్మజ్ఞాని కదండి. ఆ స్థితిని చేరడం అంత సామాన్యమైన విషయమేం కాదు, అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఆ ద్వంద్వాతీత స్థితిని పొంది అంతటా బ్రహ్మమునే చూడగలగడం, అలా చూస్తే నమచ్చూరాయచ నీకు జ్ఞానంగా మారింది. నమచ్చూరాయచ గురించి నువ్వు ఆలోచిస్తూ ఈశ్వరా నువ్వు దొంగలగా కూడా ఉంటావయ్యా, నమ పీమ్యాయచ నురుగు నువ్వేనయ్యా అని అనుకుంటూ అభిషేకం చేసి చేసి చేసి చేసి అంతటా ఆ బ్రహ్మమునే చూసి రమించిపోయేటటువంటి వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది. వాళ్ళ స్థితి మీకు ఆ కన్నులలో కనపడుతుంది. మనకు ఆవు కనపడుతుంది, ఆయన ఓ ఆవుని ఇలా ఎడంచేత్తో ఇలా ఆవు ముఖాన్ని దగ్గరగా పట్టుకుని మనందరిలో తన బిడ్డల్ని ఈశ్వరుణ్ణి చూసుకుంటూ సంతోషంగా ఇలా చూస్తూ తెల్ల గడ్డంతో అలా నిలబడిన భారతీ తీర్థులు మీకు కనపడ్డారనుకోండి, ఆయన్ని చూసేటప్పటికి అసలు ఆ ఆవుని ఎడంచేత్తో ఇలా పట్టుకుని మిమ్మల్ని చూస్తున్న ఆ వాత్సల్యమూర్తి యందు మీకు ఎంత ఆనందం కనపడుతుందో ఒకసారి చూడండి. అటు ఎలా చూస్తున్నారు ఆయన, వీడు చెప్తున్నాడు రామాయణం అంటే ఏమిటో ఎలా చెప్తున్నాడో అని.

వారి యొక్క తృప్తి, వారి ఆనందం అంతటా బ్రహ్మమును చూడగలిగి రమించగలిగిన ఆ స్థితి కన్నులలో వ్యక్తం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా చూడడం చాలా గొప్ప విషయం, అదేమంత తేలిక విషయం కాదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే చిత్తశుద్ధితో కూడిన కర్మాచరణము వలన. మీరు కర్మ చేసి నాకు పుణ్యం అన్నారనుకోండి, దిక్కుమాల పుణ్యం కింద ఉంటుంది అంతే, ఏం చేస్తుంది? ఏమీ చేయదు. ఎవడో పట్టుకొచ్చి ఒక గొలిచేస్తాడు. ఏం చేస్తారు? చచ్చిపోయిన తర్వాత తీసేవతలు పారేస్తారు. ఉంటుంది ఏంటి? పైన కప్పిన బట్ట మేటి చాకలి పాలు. ఆఖరికి తీసుకొచ్చి ఇంట్లో ఎన్ని పంచెలు ఉండనివ్వండి, ఓ 6 గజాలు 8 గజాలు సైనుగుడ్డ తీసుకొచ్చి ఆ బట్ట మీద శరీరం మీద బారేసి చెంబుతో కూడా పోయిరు, బిందెత్తి పోసేస్తారు పైన తల నుంచి పాదాల వరకు పోసేసి ఓ తాడు ఒకటి పట్టుకొచ్చి గట్టిగా వేసి కట్టేస్తారు కొత్త కర్రలకి. వేసేసి తీసుకుపోయిన తర్వాత మళ్ళకాట్లో దింపి బట్ట తీసేవతలు పారేస్తారు. చాకలు పట్టుకుపోతాడు. ఏమిటి నువ్వు పట్టుకెళ్ళింది? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుటకు దొంగలకి తురో దొరల కవును. తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి ఎవడకు కావాలా ఆ పుణ్యం? ఈశ్వరానుగ్రహం చాలు మాకు, మాకు మళ్ళీ జన్మొద్దు, మేము ఎంత తొందరగా అటువైపు అడుగులేస్తాం అన్న స్థితి కొరకు ఉత్సాహంతో ఈశ్వర కార్యం ఎందుకు చేస్తున్నావు? చేయకుండా ఉండలేక, పొద్దునే పేపర్ ఎందుకు చదువుతావయా? చదవకుండా ఉండలేక, కాఫీ ఎందుకు తాగుతావు? తాగకుండా ఉండలేక, కాఫీ తాగితే కానీ ఏం నడవదండి మనకి అంటాడు ఒకడు, మనకంటాడు వాడికి, మన్ని కూడా కలుపుతాడు పక్కన ఉన్నందుకు. కాబట్టి అది ఎందుకు తాగుతున్నావు అంటే తాగకపోతే నడవదు కనుక. మరి ఈశ్వరుడు గుడికి ఎందుకు వెళ్తున్నావు? వెళ్లకుండా ఉండలేను కనుక నీళ్ళు, అంతేగాని వెడితే పుణ్యం వస్తుంది నెళ్ళకు. అన్నిటికీ బేరమే, దిక్కుమాలిన బేరం. ఈ బేరం ఉండకూడదు. నిష్కామముగా చేయడం అనేటటువంటిది లోపల నుంచి రావాలి. అది చిత్తశుద్ధి. ఇది లోపలికెళ్ళి పైకి రావడం. చిత్తశుద్ధితో కర్మాచరణ చేస్తే జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఇది ఈ అనుగ్రహమే. రేపు సీతమ్మలో రాముడు కనపడతాడు, విశ్వమునందు విశ్వనాథుడు కనపడతాడు, అద్వైత దర్శనం అవుతుంది. భవిష్యత్ బ్రహ్మ అవుతారు, మహానుభావుడు అవుతాడు. దీనికి కారణం ఎక్కడుందో పట్టుకుని మీరు అన్వయం చేసుకోవాలి జీవితంలోకి. అందుకనేది ఉపాసన రహస్యాలు చెప్పింది కాబట్టి ఆత్మ సౌందర్యమును ఉద్దీపింపచేసిన సుందరకాండ. కనుక ఇప్పుడు ఆయన 3వ దుష్కరమైనటువంటి కర్మ చేశారు. ప్లవమానంతు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. ఆయన ఆకాశంలో అలా వెళ్ళిపోతుంటే ఆ సముద్ర జలాల్లో పడుకున్నటువంటి సింహిక అనబడేటటువంటి ఒక రాక్షసి చూసింది. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్య హమాసిత ఇదం హిమే మహత్సత్వం చిరస్య విషమాగతం. ఎంతో కాలంగా ఒక పెద్ద ప్రాణి దొరకాలని చూస్తున్నాను, ఒక పెద్ద ప్రాణి ఒకటి వెడుతోంది ఆకాశంలో, ఇప్పుడు నేను దీన్ని తింటాను అనుకుంది. తిర్యగూర్ధమదశ్చైవ వీక్షమాణస్తతకపి దదర్శ సమహత్సత్వం ఉద్ధితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదితం నాత్ర సంశయః. ఆయన వెంటనే అనుకున్నారు, ఓ నేను బయలుదేరుతున్నప్పుడు సుగ్రీవుడు నాతో చెప్పాడు దక్షిణ సముద్రంలో నీడపట్టి లాగగలిగినటువంటి ప్రాణి ఉంది అని చెప్పాడు, ఇదే. అందుకనే నా గమన శక్తి కుంటుపడింది, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇది నన్ను పట్టుకుంటోంది, వెళ్ళనివ్వట్లేదు అనుకున్నారు. అది ఈయన్ని తిండం కోసమని పెద్ద నోరు తెరిచింది. ఎంత పెద్ద నోరంటే వక్త్రం ప్రసారయామాస పాతాలంతర సన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. ఓ పెద్ద గర్జన చేస్తూ పాతాళం ఎలా ఉంటుందో అంత నోరు తెరిచింది. తెరిచి ఎగిరి ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. వెంటనే సంక్షిప్యమౌరాత్మానం నిష్పపాత మహాబలః. మళ్ళీ చిన్ని శరీరాన్ని పొందారు. పొంది ఒక్కసారి దాని శరీరంలోకి వెళ్ళి దాని యొక్క మర్మావయవాలన్నింటినీ కూడా తన గోళ్లతో తుంచేశారు. తుంచేసి మళ్ళీ అంతే వేగంతో పైకి వచ్చేశారు. ఎస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ. అలా పైకి వచ్చేసినటువంటి హనుమని చూసి ఆ దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఈ సింహిక ప్రాణములను కోల్పోయి నీటి మీద దాని శరీరం తేలిపోయింది. ఇప్పుడు 4వ దుష్కరమైన కర్మని సాధించారు. ఇది సింహికా భంజనము అంటారు. ఈ సింహికా భంజనము మీరు

0: చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మ, ఇది చిత్తశుద్ధి కొరకో పుణ్యం కోసమో అసలు చెయ్యడం అంటూ మొదలు పెట్టడం తేలిక. మీ ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టండి, మీకు మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి, మీరు దీపం పెడతారు, మనందరం చందనం తీద్దాం కాబట్టి రేపు పొద్దున్న రండి అన్నాను అనుకోండి, మీ అందరు వస్తారు చందనం తీస్తారు. మీ అందరూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, ఈ శ్లోకం చెప్తాను. ఈ శ్లోకం మీరు చెప్పండి, చెప్పేటప్పుడు కోతిని మాత్రం గుర్తు తెచ్చుకోకండి అని నేను అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. మీరు చూడండి, నేను ఈ శ్లోకం చెప్పిస్తాను, మీ ఎవ్వరికీ కోతి గుర్తు రాకూడదు నేను చెప్పేటప్పుడు అన్నాను అనుకోండి. ఆపదామపహర్తారం అని నేను అనగానే ఆపద అది గుర్తురాదు కదా, గుర్తురాదు కదా అని అదే గుర్తొస్తుంది. నిషిద్ధ కర్మ అంటే ఏది చెయ్యొద్దని వేదం ఉందో అది చెయ్యకుండా ఉండడం కష్టం, ఏది చెయ్యమని చెప్పిందో అది కొంతైనా చేయడం తేలిక. పొద్దున్నే స్నానం చేయి, తొమ్మిదింటికైనా చేస్తాడు, పోని పన్నెండింటికన్నా చేస్తాడు, చేయకపోతే పోని కనీసం సాయంత్రం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను వేసవికాలం కనుక. అసలు చేయకుండా మాత్రం ఉండడు, ఏదో స్నానం అంటూ చేస్తాడు. ఊరే నాయన ఒక పని ఉంది, నా ఎందుకు పవిత్రమైనది చెప్తూ నేను ఉచ్చరించాలి, నువ్వు అస్తమానం ఇదే పనిగా ఏవి చేస్తుండకురా అన్నాం అనుకోండి, అది నా బలహీనత అండని వెళ్ళిపోతాడు. నిషిద్ధకర్మ వద్దు అన్న పని చెయ్యకుండా ఉండడం చాలా కష్టం, చాలా చాలా కష్టం అండి. అసలు అందరూ దెబ్బ ఎక్కడ తింటారంటే వద్దు అన్న పనిని చెయ్యకుండా ఉండలేరు. టీవీ చూడకు అన్నాను అనుకోండి, చూడకుండా ఉండడం అంటే ప్రాణం పోయినంత పని, యుద్ధమే వస్తుంది ఆయనతో, ఎంత దిక్కుమాలిన పరీక్ష పెట్టాడు రా వీడు అని. ఏమీ చెయ్యొద్దు, శివ శివ శివ శివ శివ శివ అంటూ ఓ గంట కూర్చో అన్నారనుకోండి, గడియారం పట్టుకుని పెడతారు గదిలోకి. మీరు చూడండి ఎందుకో తెలుసా, కళ్ళు మూసుకుని శివ శివ శివ శివ అంటే ఏమవుతుంది, మహా అయితే గంట దాటిపోతుంది అంతే కదా అని ఒక్కనాటి గండం అని ఓసారి ఇలా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకని అంటే కష్టం, నిషిద్ధ కర్మని మీరు దాటలేరు, చాలా చాలా కష్టం అండి. నేను మీకు ఉన్న విషయాన్ని బాగా అర్థం అవ్వడం కోసం బాగా గుచ్చి గుచ్చి మాట్లాడడానికి కారణం అదే. మనిషి తరించేది దేనివల్ల తెలుసా అండి, అసలు వద్దన్న పని మానేయడం వల్ల. వద్దన్న పని మానేస్తే చెయ్యమని చెయ్యమన్న పని చేయడం వినా ఇంకో మార్గం ఉండదు. మీరు చూడండి ఎందుకో తెలుసా, మీరు శరీరాన్ని ఆపగలరు, మనసును ఆపలేరు. శరీరాన్ని నువ్వు గుడికి వెళ్ళొద్దు అని కూర్చోబెట్టగలరు, మనసును ఆపండి ఎక్కడికి వెళ్లకుండా, మీ తరం కాదు తిరుగుతుంది. ఇప్పుడు అసలు మీరు చెయ్యొద్దన్న పనులు ఆపేశారనుకోండి, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఒప్పుకున్న పని కోసం తిరుగుతుంది, దానికి ఏమీ చేయకుండా అది ఉండలేదు కాబట్టి ఏం చేస్తుంది, ఫోన్లో ఎలా గుళ్ళోకి పోమంటున్నాడుగా కాబట్టి ఆ గుళ్ళోకి పోయేదో అలా తిరుగుతుంటే అక్కడే నలుగురు కనబడతారు, ఏదో కాసేపు పిచ్చాపాటి ఏమన్నా పలకరించి వద్దామన్నా గుళ్ళోకి పోతాడు. ఇప్పుడు చెయ్యమన్న పని వైపుకి ఎట్పిడెడుతుందంటే చెయ్యొద్దన్న పని ఆపగలిగితే, చెయ్యొద్దన్న పని ఆపలేకనే రాజ్యాలు పోయాయి, ఐశ్వర్యాలు పోయాయి, తరాలు నశించిపోయాయి, వంశాలు పతనమైపోయాయి, తపస్సు చేసి ఊర్ధలోకాలకు వెళ్ళిన 10 తరాల కింద పడిపోయాయి. ఇందువల్ల చెయ్యకూడని పని చేసినటువంటి వాళ్ళు వంశంలో ఒక్కరు పుట్టడం వల్ల, ఒక్కడు చెయ్యకూడని పని చేస్తే చెయ్యవలసిన పనులు ఎంతో నియమాలతో కష్టపడి సాధించుకున్న పితృదేవతలు 10 వాళ్ళు ఢామ్మని కింద పడిపోతారు, ఒక్కడు లాగేస్తాడంతే. ఎక్కడం చాలా కష్టం, కింద పడిపోవడం చాలా తేలిక. అందుకే మీరు చూడండి, చిన్నతనంలో ఒక ఆట ఆడిస్తుండేవారు, జారుడు బల్ల అని ఆట ఉండేది. జారుడు బల్ల ఆడేవాడిని ఏం చేస్తారంటే ముందు ఇటువైపు నుంచి మెట్లు కడతారు, అటువైపు నుంచి జారేందుకు కడతారు. వీడు ఏం చేస్తారంటే ఇటు నుంచి కష్టపడి మెట్లు ఎక్కుతాడు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే కూర్చుని పట్టు వదిలేస్తాడు, అంతే కిందకి దారిపోతాడు. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కాలంటే ఇటు నుంచి ఎక్కలేడు, ఎందుకంటే జారేవాళ్ళు అడ్డొస్తారు, అందుకని మళ్ళీ ఇటు నుంచి ఇటు పరిగెత్తి మెట్లు ఎక్కుతాడు, ఎక్కి జారిపోవడానికి ఎదురు చూస్తాడు. మీరు చూడండి, తన ముందు జారే వాళ్ళు ఉంటారు, వాళ్ళు జారిపోయే వరకు తను ఎదురు చూసి, వాళ్ళు జారిపోయాక తను జారిపోతాడు. ఎక్కడం కష్టం, జారిపోవడం తేలిక జీవితంలో. తాతగారు
1: పిల్ల

వాటిని పార్కుకి తీసుకెళ్ళి కాసేపు ఆడించిన తర్వాత నీకేమర్థమైందిరా, అదే లక్ష్యం. ఇట్నుంచి ఎక్కావు, ఎక్కేటప్పుడు పట్టుకుని ఎక్కావు, అట్నుంచి జారిపోవడానికి పట్టుకోవలసింది పట్టుకోకుండా వదిలేస్తే చాలు జారిపోయావు. జారిపోవడం సుఖంలా అనిపిస్తుంది కానీ ఎక్కడమే గొప్ప. జారిపోయిన వాడు ఎక్కడ మొదలెట్టాడో అక్కడే ఉంటాడు, ఎక్కి నిలబడ్డవాడు అక్కడ కన్నా ఎత్తు మీద నిలబడతాడు. ఎక్కి నిలబడ్డం నేర్చుకో, జారిపోవడం నేర్చుకోకని నేర్పుతాడు జారుడు వల్ల. అందుకు ఆడిస్తారు పిల్లలతో, పదో ఆటని ఆడించరు. ఇది నిషిద్ధ కర్మ పట్ల చెయ్యవద్దు అన్న పనిని చెయ్యకుండా ఉండగలిగిన ప్రజ్ఞ దేని వల్ల వస్తుందంటే మీరు మీ మనసుకి అటువంటి సాధనని ఇవ్వగలిగితే. అయితే వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసా అండి, దీన్ని కాలపరిమితికి కుంచిస్తారు కొంతమంది. ఏదో ఒక దీక్షా స్వీకారం చేసి ఏదో 30 రోజులు 40 రోజులు 50 రోజులు కొన్ని నియమాలకి కట్టుబడతారు. కానీ నియమాలకి కట్టుబడినప్పుడు ఎలా ఉంటారంటే ఇది ఎప్పుడైపోతుందని ఎదురు చూస్తుంటారు. ఇది ఎప్పుడైపోతుందని ఎదురు చూసి నియమం అయిపోగానే విల్లు ఎత్తినట్టు మళ్ళీ తెలిపారనుకోండి, ఏమి ప్రయోజనం ఉండదు. దానివల్ల చేసేటటువంటి నిషిద్ధ కర్మకి లొంగుబాటు ఎంత తొందరగా వస్తుందా అని మెట్లెక్కినట్టు ఉంటుంది అది. మీరు నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం ఎలాగా అన్నది నేర్చుకోవడానికి దీక్ష స్వీకరించారు. దీక్షలో ఉండగా మీరు ఎలా ఉన్నారో అలా మిగిలిన జీవితంలో కూడా ఉండగలిగితే మీరు ఆ వ్యామోహాలకి వశులు కాలేరు అన్నది నేర్చుకుని ఇప్పుడు ఉండగలిగింది, మిగిలినప్పుడు కూడా ఉందామన్న పూనిక పెంచుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఒక్కడి ఉండిపోయి ఆ తర్వాత మళ్ళీ జారిపోదాం అనడానికి కాదు. అందుకని అది ఏం చేస్తుందంటే లాగేస్తుంటుంది. నిషిద్ధ కర్మ చాలా చాలా కష్టం. మీకు చెయ్యమన్న పని చేయడం చిత్తశుద్ధి మాట దేవుడు ఎరుగు. ఏదో ఒకటి చేయడం ఏదో ఎవడైనా చేస్తాడు. ఏదో తులసి దళాలు పట్టుకెడతాడు, ఏమీ చేయపోయినా తువ్వాలు కట్టును అగరత్తు తిప్పుతాడు. ఏదో ఈశ్వరుడికి పాపం ఆ ధూపం లేదు ఏడుస్తున్నాడు అని చెప్పి ఏదో అగరత్తు తిప్పేసి అక్కడ పెట్టేస్తే అక్కడతో ఆ గొడవ వదిలిపోతుంది. అరటిపండు పూర్తిగా వలిస్తే మళ్ళీ తను తినడానికి ఉండదు, రాత్రి పాడవుతుంది. అందుని గిల్లేసి పెట్టేస్తే రాత్రి మనం తినేసేయచ్చు. గిల్లేసి ఓ అరటిపండు పెడతాడు, అది పూర్తిగా దాని భావన తెలిస్తే వేరుగా ఉంటుంది. ఆ నివేదన అనేటటువంటి దాని గురించి భగవాన్ రమణులు ఇవ్వాలి. ఎందుకో నాకు వారే స్మరణలోకి వస్తున్నారు ఎక్కువగా. పోన్లేండి, మహాపురుష సంస్మరణ ఎప్పుడూ మంచిది. రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆయన నైవేద్యం పెట్టడం అంటే ఏమిటని అడిగారు. అంటే ఆయన చమత్కారమైన ఉపమానం చెప్పారు. వెనకటికి ఒక ఆయన భార్యను అన్నాడు, ఉసే నేను ఇవాళ గణపతి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకని కాస్త చలివిడి అవి చేసి ఇవ్వవే అన్నాడు. అంటే అలాగేనండి అని ఆవిడ ముందు చలివిడి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఆయనకి ఎందుకు పుట్టిందో బుద్ధి, ఆ చలివిడితోటి తెల్లగా ఉంది కదా అని గణపతి బొమ్మ చేశాడు, చేసి అక్కడ పెట్టి పూజ చేశాడు. ఇప్పుడు నైవేద్యానికి ఆవిడ్ని పిలిచి అన్నాడు, సరే చలివిడితో వినాయకుడిని చేసుకున్నాను, ఏదైనా నైవేద్యానికి ఇద్దు అన్నాడు. అంటే ఆవిడ నీ మోహం ఎట్లా, చలివిడి ఇచ్చాను కదా, ఇంకా ఏమిటి, ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఇంకా నేను చేయను. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే వినాయకుడు బొజ్జగిల్లి చలివిడి అక్కడ ఎట్టి నైవేద్యం పెట్టాడు. చలివిడితోనే ఉన్నాడు వినాయకుడు. చలివిని వినాయకుడి బొజ్జగిల్లి వినాయకుడికే నైవేద్యం పెట్టడం ఎటువంటిదో, ఆయన సృష్టిలోనే ఉన్న సమస్తాన్ని ఆయనకి ఇవ్వడం అటువంటిది. నువ్వివ్వడానికే ఉంది, ఆయన చేసిందే. ఆయనది ఆయనకిచ్చి ఆయన ప్రసాదంగా నువ్వు తినడం దొరతనం, ఆయనది ఆయనకి చూపించకుండా నీదని తినడం దొంగతనం. ఈ భావన బాగా లోపల పాదుకుంటే చిత్తశుద్ధితో కూడిన కర్మ. కనీసం ఏమీ లేకపోయినా పోనీ అక్కడ పెట్టేదో గంట వాయిస్తూ ఉద్ధరణితో నీళ్లు తెలి చూపించడం, చిత్తశుద్ధి కాకపోయినా పోనీ ఏదో చేస్తున్నాడు. అసలు అసలు మొదట మెట్టు అంటూ ఎక్కడప్పుడు కదా, ఐదో మెట్టు ఆరో మెట్టు వద్దురా అన్న పని చేయి ఆపడం చాలా కష్టం అండి. ఇది అక్కడ సురసకి నమస్కారం చేశారు ఆయన. అందులోకి వెళ్ళాలి, ఆ కర్మలోకి వెళ్ళి చిత్తశుద్ధితో కూడిన కర్మగా మార్చాలి. నాకు ఈ పుణ్యం అక్కర్లేదు, పాపం అక్కర్లేదు, ఈశ్వర చేయకుండా ఉండలేక చేస్తున్నాను అనాలి. ఇక్కడ చెయ్యకుండా ఉండలేనటువంటి పరిస్థితి నుంచి తప్పించుకుని చెయ్యకుండా ఉండగలిగిన వాడిని అవుతున్నాను. అందుకని దానికి నమస్కారం లేదు, ఇంకా దాని మర్మావయవాలు తుంచేశారు అంతే. అసలు దాని జోలి అన్నది ఉండకూడదు అంతే, ఇంకా దాని మూలాలు ఉండకూడదు, ఇంకా దాని వేపుకి వెళ్ళకూడదు. అసలు అటువంటి ప్రజ్ఞ సంపాదించాలి. కాబట్టి ఇప్పుడు సింహికా భంజనం చేశారు. సింహికా భంజనం చేస్తే ఆ పైన ఉన్నటువంటి దేవతా సంఘాలన్నాయి, ధృతిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవా. ఈ హనుమకి ఉన్నట్టు ఎవరికి ధృతి దృష్టి

ధర్మము అన్న నాలుగు ఉంటాయో అటువంటి వారు తమ జీవితంలో ఏ కార్యాన్నైనా సాధించగలరు. ధృతి అంటే పట్టుదలతో కూడిన ప్రతిజ్ఞ. ఇవాళ సంకల్పం చేసి రేపు మానేయడం కాదు. మీరు చూడండి, కొంత కొంతమంది చాలా చిత్రమైన సంకల్పం చేస్తారు. నేనండి ఇంకా వచ్చే శనివారం నుంచి సుప్రభాతం, విష్ణు సహస్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ ప్రతిరోజు చదువుతాను. ఇంకా ప్రతి శనివారం ఇదో నియమం పెట్టుకుంటానంటాడు. అప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మొదటి శనివారం వెళ్ళిపోయి తులసి దళాలు కొనేస్తాడు, పువ్వులు కొనేస్తాడు, తెల్లవారుజామున అల్లరి చేసేస్తాడు, స్నానం చేసేస్తాడు, పట్టుబట్టి ఎక్కడంటాడు, లోపలికి వెళ్ళిపోతాడు, విష్ణు సహస్రనామ స్తోత్రం ఓ అద్భుతంగా పైకి చదివేస్తాడు. ఆరు ఏడు వారాలు బాగానే అయిపోతుంది. ఎనిమిదో శుక్రవారం నాడు ఏమంటాడో తెలుసా అండి, రేపు తెల్లవారితే దిక్కువాలి, శనివారం ఆ విష్ణు సహస్రం చదవాలి, లక్ష్మీ అష్టోత్తరం చదవాలి, ఇవన్నీ చదవడానికే గంటన్నర పడుతుంది. ఇప్పుడు మానేద్దామంటే తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి వీడు చదువుతున్నాడో లేడో చూస్తున్నాడో అని అనుమానం. కాబట్టి ఇప్పుడు గట్టిగా అంటే అంత ఏడుస్తూ చదువుతున్నావా అని తెలుస్తాడేమో అని భయం. చదవడం మానేస్తే, చదువుతానని చదవడం మానేశాడని ఇంకక్కడి నుంచి కొడుక్కి కొంచెం ఒళ్ళు వేడిగా ఉందనుకోండి, విష్ణు సహస్రం మానేశాను అందుకే జ్వరం వచ్చిందని అదో భయం. అన్ని దిక్కుమాల భయాలే. పోని సంతోషంగా చేస్తాడా? మూడు వారాలు నాలుగు వారాలు ఇంకక్కడి నుంచి అమ్మ నాయనోయ్ శనివారం వెంకటేశ్వర సుప్రభాతం చేయాలి, బాబోయ్ ఎవడు చేయమన్నాడు, ఎవడు చేయమన్నాడు ఈ సంకల్పాలు? ఉత్సాహంతో చెయ్యగలిగితే చిత్తశుద్ధితో కూడిన కర్మ. కానీ నిషిద్ధ కర్మ అలా కాదు. అసలు ఉత్సాహంతో చేయడం, నిరుత్సాహంతో చేయడం అన్నది ఉండకూడదు. అసలు చేయడం అన్నది ఉండకూడదు. అంటే దాని వైపు ఆభిముఖ్యమే లేదు, అసలు ఆ మాటే లేదు, ఆ ప్రస్తావనే లేదు, దాని ఊసే ఉండదంతే. అంతగా భంజించగలిగితే మర్మావయములను త్రుంచివేయుట. కాబట్టి ఇప్పుడు అటువంటి దృష్టి, ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము, పట్టుదల, చేయవలసిన పని చేయుట, చిత్తశుద్ధి కొరకు కర్మాచరణము చేయగలిగి ఉండుట, ఈశ్వరుని యొక్క పథమునందు ప్రయాణం చేసేటప్పుడు వచ్చేటటువంటి సత్కారములను తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం విడిచిపెట్టగలుగుట, వద్దు అన్న పనివేపుకి వ్యామోహమును పొందకుండా ఉండుట, ఈ నాలుగు ఎవరు సాధిస్తారో వారు హనుమ ఏ స్థితిని పొందారో ఆ స్థితిని పొందుతారు. ఇప్పుడు ఆయన ఆ నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఆ దక్షిణ తీరంలో దిగారు. సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ సం మహామేఘ సంకాశం సమీక్షాప్యాన ఆత్మవాన్. ఆయనకి సాగర పత్నుల యొక్క ముఖములు కనపడ్డాయిట. అంటే సాగరంతో నదులు సంగమిస్తున్నాయి. సంగమించేటప్పుడు ఆ నదులు సాగరంలో సంగమించేటటువంటి చోట దాన్ని ఆ సాగరస్యచ పత్నీనాం, అవి నదీముఖములు అని పిలుస్తారు. ఆ నదీముఖములు సాగరంలో కలుస్తూ ఉంటాయి. వెళ్ళి నదీముఖములు కనపడుతున్నాయిట. నది ఆడది, సాగరము పురుషుడు, అందులోకి కలుస్తున్న ముఖాలు. ఇక ఆయన సీతమ్మ ముఖాన్ని చూడడం కోసం చాలా ముఖాలు చూడాల్సి వస్తుంది. ఇక్కడ మొదలు ఒక పత్ని ముఖం చూడడం. చాలామంది పత్నుల ముఖాలు చూస్తారు. ఎందుకు? సీతమ్మ ముఖం కనపడే వరకు అలా చూస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రారంభం అన్వేషణ, దీనికోసం ఆయన వచ్చింది. కాబట్టి తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్దాల కనాళికేరే మహాద్రికూట ప్రతిభో మహాత్మ ససాగరం దానవ పనగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శలంకాం అమరావతీమివ. ఆయన అక్కడికి వెళ్ళి మొగలి పొదలు, విరిగి చెట్లు, కొబ్బరి చెట్లతో అల్లారుతున్నటువంటి లంబ పర్వతం అనేటటువంటి పర్వత శిఖరం మీద దిగి ఆ త్రికూట పర్వతం యొక్క శిఖరం మీద ఉన్నటువంటి కాంచన లంకా పట్టణాన్ని చూస్తున్నారు. ఆ చూస్తున్నటువంటి స్థితిలో హనుమ నూరు యోజనముల సముద్రాన్ని దాటి క్షేమంగా సంతోషంగా ఆవలి ఒడ్డున దిగారు అన్న శుభవార్త దగ్గర ఇవాల్టి మొదటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని నేను మీతో మనవి చేయవలసి ఉంది. రామనామం చెప్పిన తర్వాత ఆ విషయం చెప్తాను. ఎంతోసేపు కాదు, ఒక రెండు నిమిషాలు. నారదాది మహాముని ఇంద్రులు నమ్మినది శ్రీరామనామము.

0: జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము.
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
0: పసితనంబున అభ్యసించిన

ప్రపంచపు అనేక భాగాల్లో భూములు అలసిపోతున్నాయి, పంటల దిగుబడి తగ్గుతుంది. మీ పొలంలో మట్టి బాగుందా లేదా అనేది తెలియడానికి అది ఆమ్లీయమా కాదా, అందులో జైవిక పదార్థం ఎంత ఉంది అనేవి తెలియాలి. pH మట్టి ఆమ్లమా తటస్థమా లేక క్షారమా అనేది తెలిపే ఒక కొలత. సాధారణంగా తటస్థ క్షేత్రాల్లో అనేక పంటలు బాగా పండుతాయి. తరిగిపోయినా బాగా కడుక్కుపోయిన మట్టి సాధారణంగా ఆమ్లీయంగా ఉంటుంది. రసాయనిక ఎరువులని ఎక్కువగా వాడిన మట్టి ఆమ్లీయమవుతుంది. జైవిక పదార్థాలు కుళ్ళడానికి దోహదపడే సూక్ష్మ క్రిములని ఆమ్లీయ మట్టి నిరోధిస్తుంది. ఆమ్లీయ మట్టి పంటలకు తక్కువ పోషకాలను అందనిస్తుంది. మేలైన మట్టిలో జైవిక పదార్థాలు విరివిగా ఉంటాయి.

0: మొక్కలు పశువుల ద్వారా లభించే సజీవ నిర్జీవ పదార్థాలన్నీ జైవిక పదార్థాల్లో ఉంటాయి. 2 మిల్లీమీటర్ల కన్నా చిన్న ముక్కలుగా విడిపోయిన నిర్జీవ పదార్థాన్ని పర్టికులేట్ ఆర్గానిక్ మ్యాటర్, పరిమాణమయ జైవిక పదార్థం అంటారు. ఈ పరిమాణమయ జైవిక పదార్థం పంటలకు, మట్టిలోని మేలు చేసే సూక్ష్మజీవులకు ఆహారం. ఈ తునకలు కుళ్ళిన కొద్దీ మట్టిని ఆరోగ్యవంతం చేసేలా సూక్ష్మజీవులు వాటిని స్థిరమైన జైవిక పదార్థాలుగా మార్చుతాయి. ఈ తునకలు ఎక్కువగా ఉన్న భూముల మట్టి మెత్తబడి పోషకాలు నిండి ఎక్కువ నీటిని నిలుపుకోగలదు.
1: జీవాలు మట్టికి మేత వేస్తాయి. ఇంతకీ ఈ చిన్న జీవాలు ఏం తింటాయి? మనం వేసే సహజ ఎరువుల తునకలని.
2: అది మాకు తెలియదు. మా ఎరువు విలువని తెలుసుకోకుండా లెట్యూస్, కూరగాయలని పండించే వాళ్ళకి దాన్ని అమ్మేవాళ్ళం. అది మా భూములకి మేలు చేస్తుందని ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి దాన్ని మేమే వాడుకుంటాం.
0: బొలీవియాలోని హైయాండీస్ కి చెందిన రైతులు పరిశోధకులతో కలిసి పనిచేసి తమ పొలాల మట్టి మంచిదేనా అని ఎలా తెలుసుకున్నారో చూద్దాం. మీరు పొలాలని పోల్చి చూడాలన్నా, కాలక్రమేణా మట్టి మారే విధానాన్ని గమనించాలన్నా, మీ మట్టి నమూనా తీయడానికి ఒక ప్రామాణికమైన పద్ధతిని పాటించాలి. పారతో 20 సెంటీమీటర్ల పొడవు, 20 సెంటీమీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు ఉన్న మట్టి ఖండాన్ని వెలికి తీయాలి. 5 చోట్ల నుంచి మట్టిని సేకరించాలి. పొలంలో ఒక భాగంలోని మట్టి మరో భాగంలో దానికి భిన్నంగా ఉండవచ్చు, కనుక పొలం మొత్తం నుంచి మట్టిని తీయాలి. తేడా ఎక్కువ ఉంటే 10 నమూనాల వరకు తీయవచ్చు. మట్టిని కలిపి రాళ్లను తొలగించి పరీక్షలు జరపడానికి కిలో మట్టిని ఉంచాలి. ముందుగా మట్టి పిహెచ్ ని కొలవడాన్ని చూద్దాం.
2: నాట్లు వేయాలంటే మా మట్టి గురించి తెలుసుకోవడం అవసరం కాబట్టి ఇది చాలా ముఖ్యం. మాకు ఖచ్చితంగా తెలియాలి. మట్టి బాగా లేకపోతే దానికి ఎక్కువ ఆహారాన్ని వేయాలి.
0: మట్టి పిహెచ్ ని 0 నుంచి 14 అంకెల శ్రేణిలో లెక్కిస్తారు. 7 తటస్థం. మట్టి పిహెచ్ ని కొలవడానికి మీకు పిహెచ్ కాగితం కావాలి. అది మంచి మందుల దుకాణంలో గాని, పుస్తకాల దుకాణంలో గాని దొరుకుతుంది. మట్టి ఆమ్లీయంగా ఉంటే దాని విలువ 6 లోపు ఉంటాయి. నిమ్మరసం చాలా ఆమ్లీయంగా ఉంటుంది, కనుక అది పిహెచ్ కాగితపు రంగును పసుపు నుంచి ఎరుపుకి మార్చివేస్తుంది. పిహెచ్ 8కి మించితే క్షారం అని అర్థం. పిహెచ్ కాగితాన్ని బూడిదతో పాటు నీళ్లలో ముంచితే దాని రంగు పసుపు నుంచి ఆకుపచ్చకు మారుతుంది. పిహెచ్ 5.5 నుంచి 7.5 మధ్య ఉంటే ఎన్నో పంటలు చక్కగా పండుతాయి. మీ మట్టి పిహెచ్ ని పరీక్షించడానికి 1 గ్లాసులో 2 సెంటీమీటర్ల మట్టి పోసి, ఖనిజాలు తక్కువన్న నీళ్లని 4 సెంటీమీటర్ల వరకు పోయాలి. నిమిషం పాటు దాన్ని కలియబెట్టి 2 నిమిషాలు స్థిరపడనివ్వాలి. ఆ మట్టి నీళ్లలో పిహెచ్ కాగితపు ముక్కని 10 సెకండ్ల సేపు ముంచాలి. ఇప్పుడు పిహెచ్ కాగితం రంగు మారుతుంది. రంగు చార్టుతో ఆ కాగితాన్ని పోల్చి చూసి 0 నుంచి 14 వరకు పిహెచ్ విలువ ఎంతో తెలుసుకోవాలి. మీ మట్టి ఆమ్లీయంగా ఉంటే బూడిద గాని, వ్యవసాయ సున్నాన్ని గాని చేర్చాలి. అతిగా ఆమ్లీయం, క్షారాలైన పొలాల్లో కంపోస్ట్, ఆకుపచ్చని ఎరువు, పశువుల ఎరువులు వేస్తే మట్టి పిహెచ్ మరింత తటస్థంగా లేక సమతూలంగా మారి పంటల దిగుబడి పెరుగుతుంది. పిహెచ్ ని కొలిచే పద్ధతిని తెలుసుకున్నాం కాబట్టి పరిమాణమయ జైవిక పదార్థాన్ని ఎలా కొలవాలో చూద్దాం. మీకొక వాష్ సీసా కావాలి. ఒక చిన్న నీళ్ల సీసా మూతకి కన్నాలు పొడిచి మీరే వాష్ సీసాని తయారు చేయవచ్చు. మరొక ప్లాస్టిక్ సీసా అడుగు దగ్గర 100 నుంచి 152 మిల్లీమీటర్ల బెజ్జాలు పొడిచి తయారు చేయాలి. ఒక చిన్న వేడి చేసిన మేకు లేదా వైర్తో బెజ్జాలు పొడవచ్చు. 15x20 సెంటీమీటర్ల రవసెల్లా గుడ్డ సంచిని తయారు చేయాలి. ఇది ఇసుకను వాపి నీళ్లు రేగడాన్ని మాత్రమే వదిలిపెడుతుంది. 0.5 మిల్లీమీటర్ జాలి మాత్రమే గల ఒక గుడ్డను సేకరించాలి. ఇది కొద్దిగా సాగదీసిన నైలాన్ స్టాకింగ్ యొక్క బెజ్జాల పరిమాణం. పరీక్ష జరపడానికి బెజ్జాలు గల సీసాను రవసెల్ల గుడ్డ సంచిలో ఉంచాలి. మీరు పొలంలోంచి సేకరించిన నమూనాల్లోంచి 100 గ్రాముల మట్టిని తూచాలి. ఆ మట్టిలో రాళ్లు ఉండకూడదు. మట్టిని సీసాలో పోసి మూత పెట్టాలి. సీసా ఉన్న సంచిని ఒక నీళ్ల బకెట్లో ముంచి మట్టిని కడగాలి. సీసాలో కొన్ని మట్టి బెడ్డలుంటే వాటిని చిన్న కర్రతో పగలగొట్టి సీసాలోంచి మట్టి బయటకు రానంత వరకు కడుగుతూ ఉండాలి. నీళ్లు స్వచ్ఛంగా మారే వరకు సంచిని మరో బకెట్లో ఉంచాలి. సీసాలో ఇంకా కొన్ని చిన్న చిన్న రాళ్లు, వేళ్లు, 2 మిల్లీమీటర్ల కన్నా పొడవైన కొమ్మలు ఉంటాయి.

0: వాటిని పారవేయాలి. పరిమాణమయ జైవిక పదార్థం బెజ్జాల్లోంచి వెలువడి సంచిలోకి చేరుతుంది. సంచిలోనివన్నీ ఒక నీళ్ల చెంబులోకి మార్చాలి. పరిమాణమయ జైవిక పదార్థం పైకి తేలి ఇసుక కిందకు చేరుతుంది. అలా పైకి తేలిన జైవిక పదార్థాన్ని టీషర్ట్ వంటి త్వరగా నీళ్లు పీల్చుకునే ఒక మామూలు చిన్న గుడ్డ ముక్క మీద పోయాలి. చెంబులో నీళ్లు పోయడానికి వాష్ సీసాను వాడాలి. జైవిక పదార్థం మళ్లీ పైన తేలుతుంది. తేలేందుకు జైవిక పదార్థం మిగిలినంత వరకు ఇలా చేస్తూ ఉండాలి. చివరిగా జైవిక పదార్థపు తునకలని పొడిబార్చాలి. పొడిబారిన తర్వాత జైవిక పదార్థంతో ఒక దృఢత్వాన్ని రూపొందించి ఆ వృత్తాన్ని కొలవాలి. వృత్తం కొలత 7 సెంటీమీటర్లైతే పరిమాణమయ జైవిక పదార్థం ఎక్కువగా ఉన్నట్లు. వృత్తం 3 నుంచి 7 సెంటీమీటర్ల మధ్య ఉంటే మీ పొలంలో జైవిక పదార్థం మధ్య శ్రేణుల్లో ఉన్నట్లు. 2 సెంటీమీటర్లు అంతకన్నా తక్కువ ఉంటే మట్టిలో జైవిక పదార్థాలు తక్కువ ఉన్నట్లు. మీ మట్టిలో పరిమాణమయ జైవిక పదార్థాలు తక్కువ ఉంటే మీరు ఎరువు, కంపోస్ట్, హరిత ఎరువులు చేర్చవచ్చు. లేదా పుష్పపు ధాన్యాలని పంటలని మార్చి మార్చి పండించవచ్చు. పంటల అవశేషాలను, మల్చిని కూడా చేర్చవచ్చు.
1: మా మట్టి ఆరోగ్యంగా ఉందని ఖరారైంది. మేము రసాయనిక ఎరువులు ఏవీ వాడము. మా పూర్వీకుల దగ్గర నుంచి మేము జైవికంగానే పశువుల ద్వారా లభించే ఎరువులు, భూమి అందించే మూలికలతోనే పనిచేశాం. అది కూడా ఎరువులానే పనిచేస్తుంది. దాంతో మా ఉత్పత్తులు ఖచ్చితంగా జైవికమని, భూమి ఆరోగ్యంగా ఉందని నమ్మకమైంది.
0: మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. మీ భూమి స్థితిని తెలుసుకోవడానికి దాని పిహెచ్ ని, పరిమాణమయ జైవిక పదార్థాలని కొలవచ్చు. ఆమ్లీయమైన మట్టిని మెరుగుపరచడానికి బూడిద లేక వ్యవసాయ సున్నాన్ని చేర్చాలి. అతిగా ఆమ్లీయం క్షారాలైన పొలాల్లో కంపోస్ట్, ఆకుపచ్చని ఎరువు, పశువుల ఎరువులు వాడాలి. దాంతో మట్టిలోని జైవిక పదార్థాలు కూడా పెరిగి పంటల దిగుబడి పెరుగుతుంది.
1: ఈరోజు మట్టి విశ్లేషణ గురించి తెలుసుకున్నాం. దాన్ని కొనసాగిస్తాం. మా తర్వాతి వారికి, అంటే మా పొలాల మీద పనిచేసే మా పిల్లలకి నేర్పుతాం. ఈ భూమి మీద అదే చాలా ముఖ్యం. అది మనకు ఆహారాన్ని అందిస్తుంది. అందుకనే నేర్పుతాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహన

0: పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
1: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
0: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
1: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరపు రేపు హాస్పిటల్లో జీవి

0: తేజా సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్,
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం,
5: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ డిఎఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు, ఉచిత హాస్టల్ వసతి కలదు, తల్లికి వందనం పథకం వర్తించును, కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్, శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
6: అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందా, లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చిందా, ఆగండి, మీరు క్లిక్ చేసే ఒక లింక్, మీరు చెప్పే ఒక ఓటీపీ మీ బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేయగలవు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి, మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకండి, అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.
7: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును, అన్ని రకాల టీకాలు వేయబడును, మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు, డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్, సెల్ నంబర్ 6304327391.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
1: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నెంబర్ కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యం ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్,

మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్

0: మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. గుండె బెంబెల్లెత్తిస్తోంది, చిన్న వయసులోనే పోటెత్తుతోంది, దీంతో గుండె పరీక్షలు చేయించుకోవడం కూడా ఎక్కువైంది. ఇది మంచిదే కావచ్చు, కానీ ఏ పరీక్ష ఎవరికి ఎక్కువ ఉపయోగమో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదండి. కార్డియాక్ చెకప్ ప్యాకేజీల పేరుతో చేసే పరీక్షల్లో కొన్ని వారి వయసుకు తగినవి కాకపోవచ్చు, ఫలితాల విషయంలో కొందరికి కొన్ని వ్యత్యాసాలు కూడా ఉండొచ్చు. ఇది తెలియక చాలా మంది కంగారు పడి తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఫలితాలు నార్మల్ గా అయితే అంత బానే ఉంది, గుండెపోటు అసలు రానే రాదు అనే ధీమాతోనూ ఉంటారు. ఈ రెండు తగవండి. ఆయా పరీక్షలను నిశితంగా పరిశీలిస్తేనే ముప్పు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి గుండె పరీక్షల విషయంలో పక్కాగా ఉండటం అత్యవసరం. ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ECG, ఇది తరచుగా చేసే పరీక్ష. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ECG అందుబాటులో ఉంది. ఇది చిన్న తేడాను కూడా అబ్నార్మల్ గా చూపిస్తుంది, దీంతో చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. నిజానికి ECG లో వ్యక్తుల పరంగా కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చండి. కొందరికి పుట్టుకతోనే గుండె కొట్టుకునే తీరు తేడాగా ఉంటుంది, దీనికి అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆడవారిలో కొన్ని వ్యత్యాసాలను కంప్యూటర్ ఇస్కిమియాగా పేర్కొంటుంది. కంప్యూటర్ కు ఇవేవీ తెలియకపోవడం వల్ల అబ్నార్మల్ గా భావిస్తుంది. డాక్టర్ మాత్రమే ఏది నార్మలో ఏది కాదో అని ఖచ్చితంగా చెబుతారు. తమకు తామే పరీక్ష చేయించుకొని కంగారు పడడం అస్సలు తగదు. ఛాతీ నొప్పి వచ్చిన వారిలో చాలా మంది పరీక్ష కేంద్రానికి వెళ్లేసరికి నొప్పి తగ్గిపోవచ్చు, అప్పుడు ECG నార్మల్ గానే ఉంటుంది. అంతా బాగానే ఉందనుకుని ఇంటికొస్తే కొంతసేపటికి తీవ్ర గుండెపోటు రావచ్చు. ECG నార్మల్ గా ఉన్నంత మాత్రాన గుండె రక్తనాళాల్లో పూడికలు లేవని చెప్పలేం కదా. కాబట్టి గుండెపోటును అనుమానిస్తే ఆసుపత్రిలో చేర్చి ప్రతి 2 గంటలకు ఒకసారి ECG తీయాల్సి ఉంటుంది. ఇలా 12 నుంచి 24 గంటల వరకు ECG నార్మల్ గా ఉంటేనే బాగుంటుంది అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ECG లో విద్యుత్ ప్రసార అడ్డంకులు పూడికల మాదిరిగా తికమక పడేలా చేస్తాయి, కాబట్టి నిశిత పరిశీలన అవసరం. ఇక ఎకోకార్డియోగ్రామ్, ఎకో తల్లి కడుపులో ఉన్న శిశువు దగ్గర నుంచి వృద్ధుల వరకు గుండె జబ్బుల నిర్ధారణకు అవసరపడేది ఇదే. గుండె ఎలా పంప్ చేస్తుంది, కవాటాలు ఎలా పనిచేస్తున్నాయి, గుండె గదుల్లో ఎంత పీడనం ఉంది అనేవి దీంతో తెలుస్తాయండి. పూడికలు తప్ప గుండెకు సంబంధించిన సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది. చాలా మంది ఎకో చేయించుకొని రిపోర్ట్ నార్మల్ గా రాగానే ఎలాంటి సమస్య లేదు అని అనుకుంటారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే 3 రక్తనాళాల్లో పూడికలున్న ఎకో ఫలితాలు నార్మల్ గానే ఉండొచ్చని తెలుసుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్ పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కొండి, సైబర్ నేరాలు అరికట్టండి.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ఎన్నో సంవత్సరాలుగా బైక్ నడుపుతున్నాను, ఎప్పుడూ చిన్న గీత కూడా గీసుకోలేదు, నాకెందుకు హెల్మెట్ అని అనుకోకండి. ఈ రోజు ఉన్నంత అదృష్టం రేపు ఉండదేమో అని ఒక్కసారి

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ట్రెడ్మిల్ పరీక్ష. ఆయా వ్యక్తుల శక్తి మేరకు ట్రెడ్మిల్ మీద వేగంగా నడిపించి లేదా పరిగెత్తించి అదే సమయంలో ఈసీజీ తీయడం దీనిలోని కీలకాంశమండి. ఇది 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోయే పరీక్ష. చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంది. పరీక్ష చేస్తున్నప్పుడు ఛాతి నొప్పి వచ్చినా, ఈసీజీలో మార్పులు తలెత్తినా, బీపీ పడిపోయినా ఏదో సమస్య ఉంది అని అర్థం. వీరికి పూడికలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇది 60% ఖచ్చితంగా ఫలితాన్ని చూపిస్తుంది. పూడికలున్న 40% మందిలో ఫలితం నార్మల్గానే ఉండొచ్చు. పూడిక 70% కన్నా ఎక్కువగా రక్తనాళాల్ని ఆక్రమిస్తేనే సమస్యగా భావిస్తుంది. అంతకన్నా చిన్నవాటిని నార్మల్గా పరిగణిస్తుంది. అంటే థ్రెడ్మిల్ పరీక్ష ఫలితం నార్మల్గా ఉన్నంత మాత్రాన పూడికలు అసలే లేవనుకోలేం. కొందరు శ్రమను తట్టుకోలేక ట్రెడ్మిల్ మీద నడవడం ఆపేయచ్చు. అప్పుడు సమస్యను గుర్తించడం అసాధ్యమవుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఆడవారికి ట్రెడ్మిల్ పరీక్ష అంతగా ఉపయోగపడకపోవడం. చాలా మంది ఆడవారికి, ముఖ్యంగా గ్రామీణులకు దీని గురించి తెలియదు. ట్రెడ్మిల్ మీదకి ఎక్కగానే తీవ్ర ఒత్తిడికి గురై ఆందోళన చెందుతారు. దీంతో ప్రారంభంలోనే ఈసీజీ గతి తప్పుతుంది. కంగారుతో నడుస్తుంటే ఇంకా అబ్నార్మల్గా మారిపోతుంది. అందువల్ల వీరికి ట్రెడ్మిల్కు బదులుగా డోపామిన్ స్ట్రెస్ ఎకో అనే పరీక్ష అయితే మేలండి. దీన్ని ఆసుపత్రిలో నిపుణుల సమీక్షల్లోనే చేస్తారు. ఇందులో డోపామిన్ ఇంజెక్షన్ ఇచ్చి గుండె వేగం పెరిగేలా చేస్తారు. నడవాల్సిన అవసరం లేకుండా పడుకుని ఉండగానే గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తారు. ఎకోతో పాటు ఈసీజీ కూడా చేయడం వల్ల మరింత ఖచ్చితంగా సమస్యను గుర్తించవచ్చు. స్ట్రెస్ ఎకో పరీక్ష ఫలితం నార్మల్గా ఉంటే తర్వాత 2 ఏళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు ఉండదని చెప్పుకోవచ్చు. ఏదైనా శస్త్రచికిత్స చేసే ముందు గుండె దాన్ని ఎంతవరకు తట్టుకుంటుందో తెలుసుకోవడానికి స్ట్రెస్ ఎకో పరీక్ష అయితే మనకి బాగా ఉపయోగపడుతుందండి. ఛాతి నొప్పి వచ్చిన వారికి వారం వరకు థ్రెడ్మిల్ పరీక్ష చేయడం తగదు. కొందరు తెలియకుండానే మర్నాడే చేయించేసుకుంటారు. ఇది ప్రమాదకర సమస్యలకు దారితీయచ్చు. థ్రెడ్మిల్ పరీక్ష చిన్న వయసు వారికి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేవారికి అక్కర్లేదు. మధుమేహం, అధిక రక్తపోటు, కుటుంబ చరిత్ర, పొగ తాగడం వంటి గుండె జబ్బు ముప్పు కారణాలు గలవారు ప్రతి 2 ఏళ్లకోసారి దీన్ని చేయించుకుంటే మంచిది. థ్రెడ్మిల్ ఎకో రెండు నార్మల్గానే ఉన్నాయి కదా, ఇక గుండెపోటు వచ్చే అవకాశం ఉండదా అని చాలా మంది అడుగుతుంటారు. ఇది శరీరాన్ని శ్రమకు గురి చేసినప్పుడు గుండె ఎలా పనిచేస్తుందో తెలిపే పరీక్షలండి. తీవ్ర భావోద్వేగాలకు, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు తలెత్తే రకమైన గుండెపోటును అంచనా వేయలేమని గుర్తించాలి. ఇక సిటీ కరోనరీ యాంజియోగ్రామ్. ఇది చాలా ఉపయోగకరమైన పరీక్ష. 10 నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. రక్తనాళాల్లో పూడికలు అడ్డుకుంటే స్పష్టంగా కనిపిస్తాయి. కాకపోతే రేడియేషన్ ప్రభావం పడుతుంది. అధునాతన పరికరాలతో ఇది చాలా వరకు తగ్గిందనుకోండి. యాంజియోగ్రామ్ పరీక్షతో సమానంగానే ఇదే ఫలితాలు ఇస్తుంది. పైగా ఇందులో చిన్న చిన్న పూడికలు కూడా తెలుస్తాయి. పూడిక గుండెపోటుకు దారితీసే అవకాశం ఉందో లేదో అని కూడా తెలుస్తుంది. ఇది పూడికలు లేవని తెలుసుకోవడం కోసం చేసే పరీక్ష మాత్రమే. పూడికలు ఉన్నాయో లేవో అనే సందిగ్ధం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. 2-3 రోజులు రకరకాల పరీక్షలు చేయించుకోవడం కన్నా నేరుగా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్తో అప్పటికప్పుడే సమస్యను గుర్తించవచ్చు.

ఉండవచ్చు. అనవసరంగా ఆసుపత్రిలో చేరటం తప్పుతుంది. ఇది పూడికలను అతిగా అంచనా వేస్తుంది. ఇందులో 70% పూడిక ఉన్నట్టు తేలినా యాంజియోగ్రామ్లో 50% మాత్రమే చూడొచ్చు. ఇందువల్ల కంగారు పడాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు ఏర్పడడం, అయోర్టా లోపలి పొర చీలిపోవడం కూడా దీని ద్వారా బయటపడతాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డి

0: ಎಸ್ ಜಿಎನ್ಎಂ ಡಿಒಎ ಬಿಎಸ್ಸಿ ನರ್ಸಿಂಗ್ ಕೋರ್ಸಸ್ ಕಲವು ಉಚಿತ ಹಾಸ್ಟೆಲ್ ವಸತಿ ಕಲದು ತಲ್ಲಿಕ್ಕೆ ಬಂಧನಂ ಪಥಕಂ ವರ್ತಿಂಚನು కొత్త బస్ స్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్ శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్ విరించి తెన్నేటి డైరెక్టర్
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక
2: మీ మీద మీ జీవితమే కాదు మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి కొంచెం ఆలోచించండి
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సీపీ కొలాంజియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్ భీమవరం 2 సెల్ 8865 5873
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్
2: వినూత్నమైన రంగులు అద్భుతమైన డిజైన్స్ అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్
4: గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్ 3D గ్లాసీ ఫినిష్ మ్యాట్ ఫినిష్ మ్యాట్ వుడ్ ఫినిష్ విట్రిఫైడ్ టైల్స్ అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం
5: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్ ఇప్పుడు మనం సిటీ కాల్షియం స్కోర్ గురించి తెలుసుకుందాం ఇది ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది చాలా మంది తమకు తామే సొంతంగా చేయించుకుంటున్నారు కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉందనగానే ఆందోళన చెందుతూ ఉంటారు దీని స్కోరు 0 నుండి 100 ఉంటే గుండెపోటు ముప్పు తక్కువగా ఉందని భావిస్తారు 100 నుంచి 300 ఉంటే ఒక మాదిరిగా 300 దాటితే ముప్పు ఎక్కువగా పరిగణిస్తారు కాకపోతే కాల్షియం స్కోర్ వయసును బట్టి మారుతూ ఉంటుందండి 40 ఏళ్ళు దాటిన వారికి నెమ్మదిగా కాల్షియం మోతాదు పెరుగుతూ వస్తుంది కాబట్టి 40 నుంచి 50 ఏళ్ళ వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే 30లో 40లో ఉన్నవారైతే అప్పటికే కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉన్నట్టయితే ఒకసారి కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది ఇది 0గా ఉంటే వచ్చే 5 ఏళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు ఉండదు 70 ఏళ్ళు దాటిన వారు సిటీ కాల్షియం చేయించుకుంటే స్కోర్ 300 కన్నా ఎక్కువగానే ఉండొచ్చు దీనికి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు ఆ వయసులో అతి పెద్ద సమస్య ఏమీ కాదు పైగా అప్పటికీ కొందరు స్టంట్స్ వేయించుకుని ఉంటారు వీటిని వేసుకునే వారికి కాల్షియం స్కోర్ ఎక్కువగానే ఉంటుంది అందువల్ల ఛాతి నొప్పి ఆయాసం వంటి లక్షణాలు లేనప్పుడు ఒక్క కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన పనేం లేదండి హఠాత్తుగా యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక కాల్షియం స్కోర్ పరీక్షలో కొవ్వు తెలియదు కాల్షియం లేకుండా కేవలం కొవ్వుతో కూడిన పూడికలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా మన దేశంలో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాల్షియం స్కోర్ 0గా ఉన్నా ప్రమాదం అసలు లేదు అని అనుకోవడానికైతే లేదండి ముఖ్యంగా మధుమేహం అధిక రక్తపోటు వంటి ముప్పు కారకాలు గల వారికి కాల్షియం స్కోర్ 0 అయినా లోపల కొవ్వు పొడుకలు ఉండే అవకాశం ఉంది వీటిని గుర్తించడానికి స్ట్రెస్ తాళ్యం స్ట్రెస్ ఎక్కువ వంటి ఇతరత్ర పరీక్షలు అవసరం ఓకే లిసనర్స్ ఇప్పుడు మరి కరోనరీ యాంజియోగ్రామ్ గురించి తెలుసుకుందాం పూడికల నిర్ధారణకు ఇదే ప్రాథమిక పరీక్ష కాకపోతే కొంత ముప్పు ఉంటుంది పరీక్ష ఫలితాలను విశ్లేషించటము కీలకమే పూడిక 70% కన్నా మించితే అక్కడికక్కడే స్టంట్ వేసేయచ్చు 3 రక్తనాళాల్లోనూ పెద్ద పూడికలున్నట్టయితే బైపాస్ శస్త్రచికిత్స అవసరం 70% కన్నా చిన్న పూడికలైతే మందులు జీవనశైలి మార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు అలాగే మధుమేహం అధిక రక్తపోటు అధిక బరువు వంటివి నియంత్రణలో కూడా ఉంచుకోవాలి పూడికలు చిన్నగా అంటే

0: 20-50% ఉన్నా ప్రమాదం ఏమీ లేదనుకోవడానికి కూడా లేదు. తీవ్రంగా భావోద్వేగాలకు గురైనప్పుడు, శక్తికి మించి విపరీతంగా వ్యాయామాలు చేస్తున్నప్పుడు రక్తపోటు ఉన్నట్టుండి పెరిగి పూడిక అడుగు భాగం కదిలిపోవచ్చు. దీంతో రక్తనాళం పొర చిట్లిపోయి రక్తం గడ్డకట్టి గుండెపోటు తలెత్తచ్చు. ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 50 ఏళ్ళు దాటిన వారిలో ఎంతో కొంత స్థాయిలో పూడికలు ఉంటాయనే సంగతి మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. కాబట్టి మంచి జీవన శైలిని పాటించడం, ఒక మాదిరి వ్యాయామం, ధ్యానం, యోగా చేయడం చాలా ముఖ్యం. యాంజియోగ్రామ్ లో అసలు పూడికలే లేని వారికి గుండెపోటు దాదాపుగా రాదనుకోవచ్చు, అలాగని అస్సలు రాదు అని కూడా చెప్పలేం. తీవ్ర భావోద్వేగాలకు గుండెపోటు దారితీయచ్చు. దీనికి కారణం అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ హార్మోన్లు ఉన్నట్టుండి పెరగడం వల్ల గుండె రక్తనాళాలు కుంచుకుపోవడం. దీంతో కొద్ది నిమిషాల సేపు గుండెకు రక్తం అందదు, పంపింగ్ సామర్థ్యం గణనీయంగా పడిపోతుంది. ఇందులోనూ గుండెపోటు మాదిరిగానే సమస్యలు కూడా తలెత్తుతాయి. దీన్నే స్ట్రెస్ కార్డియోమయోపతి అంటారు. కాబట్టి వీలైనంత వరకు తీవ్ర భావోద్వేగాలకు గురి కాకుండా చూసుకోవాలి. శక్తికి మించిన కఠినమైన వ్యాయామాలకు, శ్రమకు దూరంగా ఉండాలి. ఓకే లిజనర్స్, ఈ రోజు మనం గుండె పరీక్షల గురించి తెలుసుకుందాం. నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంట. అండ్ లెన్ స్టేట్ నుండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: శ్రోతలకి నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును.

0: సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
0: తల్లిదండ్రులుగా మీరు హెల్మెట్ ధరిస్తే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో ముందుగా దోబూచులెందుకు అంటే ఉన్నదేదో నిర్భయంగా పైకి చెప్పకుండా దాచడానికి ఎందుకు ప్రయత్నం చేయడం అని చెప్పే సందర్భంలో దోబూచులెందుకు అనే సూక్తిని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇంకొక సూక్తిని విందాం. ఆంజనేయుడు తోకలాగా పెరిగిపోతుంది అంటే ఎంత పూర్తి చేద్దామని ప్రయత్నం చేస్తున్నా పూర్తి కాకుండా ఇంకా ఇంకా పెరిగిపోతుంది. అంతమనేది లేకుండా ఎప్పటికీ అయ్యేది తెలియకుండా ఉంది పని అని చెప్పే సందర్భంలో ఈ సూక్తిని ఉపయోగిస్తారు. మా శ్రోతలందరి కోసం మరొక సూక్తి. అదొక పుష్పక విమానం అంటే ఎంతమంది వచ్చినా అందులోనే సర్దుకుంటారు అని చెప్పే సందర్భంలో అదొక పుష్పక విమానం అనే సూక్తిని ఉపయోగిస్తారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. మరి ఈ సూక్తి అర్థం సీతాదేవి ఎక్కడుందో చూసి రమ్మని ఆంజనేయుణ్ణి పంపిస్తే లంకంతా కాల్చి వచ్చినట్లు, ఏదో ఒక పని చేసుకురమ్మని పంపిస్తే దాంతోపాటు మిగతా పనులన్నీ చుట్టబెట్టుకు వచ్చే సందర్భంలో చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే సూక్తిని ఉపయోగిస్తారు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి. సైబర్ సేఫ్ గా ఉండండి.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మీ అందరి కోసం మరొక సూక్తి, చేతిలో చెయ్యేసి చెప్పు. మరి ఈ సూక్తి అర్థం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా తప్పకుండా చేస్తాను, మాట తప్పను అని ఒట్టేసి చెప్పు అని చెప్పే సందర్భంలో చేతిలో చెయ్యేసి చెప్పు అని అంటారు. ఇప్పుడు మరొక సూక్తిని విందాం. రచ్చకి ఏడుస్తా అంటే నువ్వేం చేసినా సరిపోతుందనుకుంటున్నావా? నలుగురు పెద్దల ముందర పెట్టి ఎవరి తప్పో తేల్చేస్తా, ఊరుకోను అని చెప్పే సందర్భంలో రచ్చకీడుస్తా అని అంటారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. కంటిలో నలుసు పడితే కంటిని పొడుచుకోము కదా. అంటే మన కంట్లో నలుసు పడిందనుకోండి, దానిని తీయడానికి ప్రయత్నం చేస్తాం కానీ కంటినే పొడిచి తీయాలని ప్రయత్నిస్తామా? అలాగే ఎక్కడన్నా ఏదైనా చిన్న పొరపాటు కానీ జరిగితే దాన్ని మట్టుకే జాగ్రత్తగా సరిచేసుకోవాలి. అంతేకాని మొత్తాన్ని వదులుకోవడం అనేది తెలివి తక్కువ అవుతుంది అని చెప్పే సందర్భంలో కంటిలో నలుసు పడితే కంటిని పొడుచుకోం కదా అని అంటారు. మరి ఇప్పుడు ఇంకొక సూక్తిని విందాం. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఏదైనా కారణంగా ఇంట్లో జనం పెరిగినప్పుడు ఆ ఉన్న దాంట్లోనే నలుగురు సర్దుకుపోవాలి కానీ అన్నీ అందరికీ యథాతథంగా పుష్కలంగా ఉండాలనుకుంటే జరిగే పని కాదు అని చెప్పే సందర్భంలో మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది అని చెప్తారు.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు

0: భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. మీరు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ప్రమాదం జరిగితే మీ పిల్లలు అనాథలవుతారని.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334116.
0: మీ ఫోన్ కు వచ్చే ఓటీపీ మీ ఇంటి తాళంచెవి లాంటిది. దాన్ని అపరిచితులకు ఇచ్చి మీ అకౌంట్ తలుపులు తీకండి. సురక్షితంగా ఉండండి.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865 5873.
3: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. మరి ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మీ అందరి కోసం మరొక సూక్తి. తా వలచింది రంభ, తా మునిగింది గంగ. మరి ఈ సూక్తి యొక్క అర్థం, మిగతా వారికి ఎవరికి నచ్చకపోయినా తనకు నచ్చిందని, చాలా బాగుందని అంటుంటారు కొంతమంది. అటువంటి వారిని చూసి ఎగతాళిగా ఇలా అంటారు, తా వలచింది రంభ, తా మునిగింది గంగ అని. మా శ్రోతలందరి కోసం మరొక సూక్తి, నడిస్తే బండి, నడవకపోతే మొండి. మరి ఈ సూక్తి యొక్క అర్థం, ఏదైనా బండి నడిచిన నాళ్ళు దాని ఉపయోగం, లేకపోతే అదే ఒక సమస్య అయి కూర్చుంటుంది. బండి నడుస్తుంటే కొన్ని పనులైనా పూర్తవుతాయి, లేకపోతే అన్నీ ఆగిపోతాయి అని చెప్పే సందర్భంలో నడిస్తే బండి, నడవకపోతే మొండి అంటారు. ఇప్పుడు ఇంకొక సూక్తిని విందాం. ఒకే జాతి పక్షులు ఒక దగ్గరికి చేరతాయి అంటే, సాధారణంగా ఒకే సాంప్రదాయమనో, ఒకే దేశస్థులమనో, ఒకే భాష వారమనో ఒక దగ్గరికి చేరుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో అటువంటి వారిని ఉద్దేశించి ఒకే జాతి పక్షులు ఒక దగ్గరికి చేరతాయి అని అంటారు. మా శ్రోతలందరి కోసం మరొక సూక్తి, నెత్తిమీద కాసు పెట్టినా పైసా కొరగాడు అంటే, ఎందుకు పనికిరాడు, వట్టి అసమర్థుడు, వాని మీద వెచ్చించిన వ్యయ ప్రయాసలు శుద్ధ దండగా అనే సందర్భంలో నెత్తిమీద కాసు పెట్టినా పైసా కొరగాడు అని అంటారు. మరిప్పుడు ఇంకొక సూక్తిని విందాం. చెరగని చిరునామాగా నిలిచాయి అంటే, కొన్ని ప్రదేశాలు వాటి పేరు చెప్పడంతోనే అవి ఎందుకు ప్రసిద్ధో అందరికీ తెలిసిపోతుంది. ఉదాహరణకి కంచి పట్టు చీరలకి, శంకరాచార్య పీఠానికి, బెజవాడ కనకదుర్గకు చెరగని చిరునామాలయ్యాయి. మరి ఇటువంటి సందర్భంలోనే చెరగని చిరునామాగా నిలిచాయి అని అంటారు.

0: ఇప్పటిదాకా మంచి మంచి సూక్తులతో సాగే సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు కదా. తిరిగి రేపు ప్రసారమయ్యే సూక్తి సుధా కార్యక్రమంలో మరిన్ని మంచి సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో కల్పన.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: விஷ்ணு எஃப்எம் 90.4 రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని గాంధీజీ బాల్యం అనే పాఠం వింటారు.
1: దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ వారు సమర్పిస్తున్న విద్యా కార్యక్రమాలు. 5వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞాన పాఠం గాంధీజీ బాల్యం.
2: పిల్లలు
3: ఏంటిచా
2: చూసారా? అదిగో ఆ కనిపిస్తోందే, అదే రాజఘాట్, గాంధీ గారి సమాధి ఉన్న స్థలం. అక్కడ ఏదో ప్రార్థన జరుగుతోంది, రెండరా మనం చూద్దాం. మెల్లిగా నిశ్శబ్దంగా పెడదాం.

0: టీచర్, దేవుడు ఒక్కడేనని, అందరికీ మంచి బుద్ధిని కలిగించమని ఈ భజనలో ఎంతో అర్థం ఉందని మా తాతయ్య చెప్పాడు.
1: అవును రహీం, ఒక్క అర్థమే కాదు పరమార్థం కూడా ఉంది. అందుకే గాంధీజీకి ఈ భజనంటే చాలా ఇష్టం.
0: ఆయన

0: ఆత్ముడు ఎలా అయ్యా టీచర్?
1: గొప్ప మానవతావాది, కార్యశీలి అయిన వాడు మహాత్ముడు కాకుండా ఎలా ఉంటాడు బాబు?
0: ఈ గొప్ప గుణాలు ఆయనకి బాల్యం నుంచే వచ్చాయా టీచర్?
1: ఆహా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అలాగే ఆయనకి చిన్నప్పటి నుంచే మంచి ఆదర్శాలు ఉండేవి. ఇది మంచి, ఇది చెడు అనే జ్ఞానం ఉండేది తెలుసా?
0: అయితే ఆయన బాల్యం గురించి వినాలని ఉంది టీచర్.
1: అలాగే విను, చెప్తా. అదో తమాషాగా ఉంటుంది.
0: అంటే ఎలా ఉంటుంది టీచర్?
1: ఆయన చిన్నప్పుడు చాలా పిరికివాడు. నలుగురిలో కలిసిమెలిసి తిరగడానికి చాలా భయపడేవాడు.
0: స్కూల్లోనూ అంతేనా టీచర్?
1: అంతే మరి. స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు.
0: ఎందుకలా టీచర్?
1: మధ్యలో ఎవరైనా మాట్లాడిస్తారేమో అనే భయంతో.
0: మరి చదువు సంగతి ఏమిటి టీచర్?
1: చదువు మీద పెద్ద ఇష్టం ఉండేది కాదు. తప్పనిసరి కాబట్టి స్కూల్ పుస్తకాలు మాత్రం చదివేవాడు.
0: కారణం ఏమిటి టీచర్?
1: జీవితంతో సంబంధం లేని చదువు అన్నా, ఆచరణ యోగ్యం కాని పాఠాలన్నా ఆయనకి ఇష్టం ఉండేది కాదు.
0: మరి ఏ చదువు అంటే ఇష్టం ఉండేది టీచర్?
1: జీవితం అనే పుస్తకంలో మానవత్వం అనే పాఠాలంటే ఇష్టం. ఈ ఆదర్శమే ఆయన్ని గొప్పవాణ్ణి చేసింది.
0: మరి బాల్యంలో ఆటపాటలు ఉండేవా టీచర్?
1: వాటి మీద కూడా విరక్తే.
0: తమాషాగా ఉందే.
1: మహాత్ముల చరిత్రలు అలాగే ఉంటాయిరా.
0: ఆటలంటే ఎందుకు ఇష్టం ఉండేది కా టీచర్?
1: దీనికి సమాధానం ఆయన మాటల్లోనే విందాం.
2: ఆటల మీద ఆకర్షణ కన్నా తల్లి సేవ నాకు మిన్న. ఆమె ఎప్పుడు రమ్మంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడి.
1: విన్నావా రహీం? అలా చిన్నప్పటి నుంచే తల్లి మీద పూజ్యభావము, తండ్రి మీద గౌరవభావము నాటుకున్నాయి గాంధీలు. ఇవే దేశభక్తికి బాటలు వేసాయి.
0: గాంధీకి తల్లిదండ్రుల మీద భక్తి, గౌరవభావము కలగడానికి ఏమైనా బలమైన కారణం ఉందా టీచర్?
1: ఆహా, ఉంది. ఓసారి గాంధీ ఓ నాటకం చదివాడు.
0: దాని పేరేమిటి టీచర్?
1: శ్రవణుడి పితృభక్తి.
0: అందులో ఏముంది టీచర్?
1: అందులోని శ్రవణ కుమారుడు తల్లిదండ్రులకు భక్తిభావంతో సేవ చేసినట్టు చదివాడు. ఆ సమయంలోనే
0: ఏం జరిగింది టీచర్?
1: తోలుబొమ్మల వాళ్ళు వచ్చారు.
0: వచ్చి
1: శ్రవణ కుమారుని గురించి కొన్ని బొమ్మలు చూపించారు. అందులో ఒక బొమ్మలో
0: ఏముంది టీచర్?
1: శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు. అతను వాళ్ళని కావడిలో మోసుకుపోతున్నట్టు ఉంది. దాన్ని చూసి గాంధీ ముగ్ధుడయ్యాడు.
0: అంటే ఆ పుస్తకము, ఆ బొమ్మ గాంధీ మనసు మీద చెరగని ముద్రలు వేశాయన్నమాట.
1: అవును, తాను చదివిన దాంట్లో కానీ, చూసిన దాంట్లో కానీ, విన్న దాంట్లో కానీ మంచిని గ్రహించి ఆదర్శంగా తీసుకునేవాడు గాంధీ.
0: ఇటువంటి సంఘటనల్లోంచి గొప్పవాళ్ళు పుట్టుకొస్తారన్నమాట.
1: ఆహా, నువ్వన్నమాట ముమ్మాటికే నిజం. అలాగే ఇంకోసారి
0: ఏమైంది టీచర్?
1: బాలగాంధీ ఒక మాట హరిశ్చంద్ర నాటకం చూశాడు. అంతే, అందులోని హరిశ్చంద్రుడి సత్యదీక్ష చూసి అతని హృదయం ద్రవించిపోయింది.
0: అంటే
1: సత్యాన్ని పలకాలనే ఆదర్శం గాంధీలో పాతుకుపోయిందన్నమాట. ఈ విషయాన్ని గురించి గాంధీజీ తన ఆత్మకథలో ఈ విధంగా రాసుకున్నారు.
2: ఆ నాటకాన్ని ఎన్నిసార్లు చూసినా నాకు విసుగు కలగలేదు. నాకు హరిశ్చంద్రుడే కలలోకి వచ్చేవాడు. అందరూ సత్య హరిశ్చంద్రులు ఎందుకు కాకూడదు అనుకునేవాడిని. ఎన్ని విపత్తుల్ని అనుభవించైనా సత్యాన్ని పాటించడమే ధర్మం అనుకున్నాను.
1: విన్నావా రహీం? అలా బాలగాంధీని ప్రభావితం చేసింది సత్యం. క్రమంగా ఆయన ఆలోచనలన్నిటికీ అదే ప్రధానమైంది.
0: గాంధీ జయంతి రోజున ఇలా రాజ్ఘాట్ దగ్గర బాలగాంధీని గురించి వింటుంటే నాకెంతో ఆనందంగా ఉంది టీచర్.
3: అవును టీచర్.
1: అప్పుడప్పుడు మహాత్ముల చరిత్రల్ని ఇలా నెమరు వేసుకుంటూ ఉండాలి. పిల్లలు, మీరందరూ జాగ్రత్తగా వింటున్నారుగా.
3: వింటున్నాను టీచర్.
0: ఆయన గురించి ఇంకా చెప్పండి, వినాలని ఉంది టీచర్.
1: చెప్తా. బాలగాంధీలో మంచి విశేష గుణం ఒకటి ఉందర్రా.
0: ఏంటది టీచర్?
1: వివేకంతో కూడిన వినయభావం. ఓసారి ఏమైందంటే,
4: మోహన్ చెట్టు దిగో.
5: ఎందుకు దిగాలి?
4: పడిపోతావు.
5: ఎందుకు పడతానన్నయ్యా? జాగ్రత్తగా కొమ్మ పట్టుకొని జామ పళ్ళుకు వస్తున్నా.
4: కాలు జారితే ఇంకేమైనా ఉందా?
5: కాలెందుకు జారుతుంది? గట్టిగా కొమ్మ మీద కాలు అంచి పళ్ళుకొస్తున్నాగా.
4: నీకు బుద్ధి లేదురా, ఎన్ని చెప్పినా మొండి ప్రశ్నలు వేస్తావు. దిగు దిగో.
5: కాలెందుకు లాగుతున్నావు?
4: నిన్ను దింపడానికి.
5: సరే దిగుతున్నా.
4: ఎన్నిసార్లు చెప్పాలిరా దిగమని? దిగో దిగో.
5: అమ్మతో చెప్తానుండు.
4: చెప్పుకోపో.
5: అమ్మా, అమ్మా.

0: ఏమిట్రా మోహన్, ఏమిటి?
1: అన్న కొట్టాడు.
0: ఎందుకు కొట్టావురా?
2: చెట్టు ఎక్కదే, నాన్నగారు చెప్పినా నేను చెప్పినా వినలేదమ్మా.
0: అందుకని చిన్నపిల్లాన్ని కొడతావురా?
2: కొడితే గానీ బుద్ధి రాదు.
0: అయితే మోహన్, నువ్వు కూడా అన్నని కొట్టు. అలా బిత్రపోయి చూస్తావేంరా, కొట్టు.
1: అమ్మా, అన్నయ్యని కొట్టమని చెప్తున్నావా?
0: అవును చెప్తున్నానురా.
1: నాకంటే పెద్దవాడైన అన్నయ్యను కొట్టమంటావా?
0: అవునరా అంటాను.
1: అసలు నేను ఎవరినైనా ఎందుకు కొట్టాలి?
0: ఇందులో తప్పే ఉంది? పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటారు, కొట్టుకుంటారు.
1: నేను కూడా అందరిలాగానే చేయాలా?
0: అన్నయ్య నిన్ను కొట్టాడు కదా, నువ్వు వాణ్ణి కొట్టు.
1: అమ్మా, అన్నయ్య కొడితే కొట్టాడు, పెద్దవాడు. నేను తిరిగి కొట్టను.
0: అయితే అన్నయ్య కొట్టాడని నాకెందుకు చెప్పావురా?
1: నువ్వు అన్నయ్యను మందలిస్తావని చెప్పా, అంతేగాని నువ్వు తిరిగి కొట్టమంటావని కాదు.
0: నాయనా మోహన్, ఎంత గొప్ప మనసురా నీది.
3: విన్నారా పిల్లలు, గాంధీ ప్రవర్తన ఎంత గొప్పదో?
4: విన్నాను టీచర్.
3: ఇంకో విషయం ఏమిటంటే?
4: ఏంటది టీచర్?
3: బాలగాంధీ ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, అలా చేసినందుకు చాలా బాధపడేవాడు. చివరికి పశ్చాత్తాపం కలిగి మళ్ళీ అటువంటి తప్పు చేయకూడదు అని శపథం చేసేవాడు. అలాంటి సంఘటన ఒకటి ఉంది.
4: ఏంటది టీచర్?
3: ఓసారి గాంధీ అన్నయ్య ఎవరి దగ్గరో అప్పు చేశాడు. అది తీర్చడానికి డబ్బు లేదు పాపం. అందుకని తన బంగారపు మురుగులోంచి కొంచెం బంగారం తీయించి దాన్ని అమ్మి అప్పు తీర్చాడు. ఈ విషయంలో అతనికి సహాయపడ్డాడు గాంధీ. ఆ తర్వాత ఏమైందో తెలుసా?
0: ఏరా మోహన్, ఈ మురుగులోంచి బంగారం తీసినట్టుంది, నీకేమైనా తెలుసా?
1: నాకు తెలీదమ్మా.
0: నీకు తెలీదా?
1: తెలీదమ్మా.
0: సరేలే వెళ్ళు.
1: అమ్మా నన్ను క్షమించమ్మా.
0: ఎందుకు, ఏం తప్పు చేశావని?
1: పెద్ద తప్పే చేశాను.
0: అంత పెద్ద తప్పు ఏం చేశావురా?
1: అన్నయ్య నేను అప్పు తీర్చడానికి మురుగులోని బంగారాన్ని అమ్మేశాను.
0: పోనీలే, జరిగిందేదో జరిగింది, ఇక నుంచి అలాంటి పనులు చేయకూడదు, సరేనా?
1: సరేనమ్మా, చెయ్యనంటే చేయను, ఇక నుంచి అబద్ధం కూడా చెప్పను.
0: సరే నాయనా, నాకు తెలుసు నువ్వు బుద్ధిమంతుడువని.
1: నాన్నగారికి ఈ విషయం తెలిస్తే కొడతారేమో.
0: ఏమీ కొట్టరా,
1: కానీ నాకు భయమేస్తోందమ్మా.
0: నీ తప్పు నువ్వే తెలుసుకున్నావు కదా, నీలో పశ్చాత్తాపం కలిగింది, పర్వాలేదు నాన్నగారితో చెప్పు.
1: అయినా ఏదో భయంగా ఉందమ్మా.
0: అయితే నేనే చెప్తాలే.
1: అమ్మా
0: మళ్ళీ ఏమిట్రా?
1: నాన్నగారితో నేనే చెప్తానులే.
0: నువ్వు భయపడుతున్నావు కదా నాన్నా.
1: అమ్మా తప్పు చేసింది నేను, అందుకని నాన్నగారితో నేనే చెప్పి శిక్ష అనుభవిస్తా.
0: సరే నీ ఇష్టం.
5: ఎవరు? మోహన్. చేతులు ఏమిటి బాబు?
1: ఉత్తరం.
5: ఎవరు రాశారు?
1: నేనే.
5: ఎవరికి?
1: మీకే.
5: నాకు నువ్వు ఉత్తరం రాయడం ఏమిట్రా?
1: నోటితో చెప్పే ధైర్యం లేక.
5: సరే ఇవి చూద్దాం.
1: నాన్న నేను దోషిని, నాకు శిక్ష విధించండి.
5: ఎందుకు బాబు శిక్ష?
1: నేను దొంగను.
5: బాబు నీ తప్పు నువ్వు తెలుసుకున్నప్పుడే నీ దోషం పోయింది నాన్న.
1: నాన్న ఎందుకు కన్నీళ్ళు?
5: కన్నీళ్ళు కావురా ఇవి, ఆనంద బాష్పాలు.
1: నాన్న నాన్న.
3: రహీం, బాలగాంధీ ఎటువంటి గుణవంతుడో తెలిసింది కదా, ఈ విషయాల్ని ఆత్మకథలో ఇలా రాసుకున్నారు.
6: మా నాన్నగారి ప్రేమ బాష్పాలు నా హృదయంలోని మాలిన్యాన్ని కడిగి వేశాయి. నా అహింసా విధానానికి ఇది మొదటి పాఠం అయింది.
3: అంతేకాదు,
4: ఇంకా ఏం రాశాడు టీచర్?
3: మళ్ళీ జీవితంలో ఇటువంటి అపరాధం చెయ్యను అని శపథం చేశాట.
4: గాంధీ బాల్యంలోని విశేషాలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తోంది టీచర్.
3: ఆయన తన వ్యక్తిత్వాన్ని అలా పోషించుకున్నాడు మరి.
4: టీచర్, గాంధీ సత్యదీక్ష వల్ల ఆయనలో మార్పు ఏమైనా కలిగిందా టీచర్?
3: అనుమానం ఎందుకు? అది ఆయనకి చాలా మేలు చేసింది, ఆయనలో మంచి పరివర్తన కలిగించింది.
4: అదేమిటో చెప్పరా టీచర్?
3: చెప్తా. గాంధీకి షేక్ మెహతాబ్ అనే స్నేహితుడు ఉండేవాడు. అతను చాలా చెడ్డవాడు.
4: చెడ్డవాడంటే?
3: విను మరి, గాంధీకి సిగరెట్లు కాల్చడం, చెడు తిరుగుళ్ళు తిరగడం అలవాటు చేశాడు.
7: ఒరే మోహన్, నా శరీరం చూడు ఎంత బలంగా గట్టిగా ఉందో. అవునరా, అందుకే

0: నువ్వు బాగా పరిగెత్తుతావు, జంపింగ్ కూడా చేస్తావు, నీకింత బలం ఎలా వచ్చిందిరా?
1: చెప్పనా?
0: చెప్పమనేగా అడిగింది.
1: నేను రోజు మాంసం తింటా. ఇందులో ఆశ్చర్యమేముందిరా, ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని ఎలా పాలిస్తున్నారో తెలుసా?
0: మన దేశాన్ని వశం చేసుకుని.
1: మరి దానికి బలం ఉండాలి కదా.
0: ఉండాలి.
1: మరి వాళ్ళకి ఆ బలం ఎలా వచ్చిందో తెలుసా?
0: తెలీదురా షేక్, ఎలా వచ్చింది?
1: వాళ్ళు రోజు మాంసం తింటారు కాబట్టి.
0: నిజంగానా?
1: నిజంగానే. అలాగే మన దేశంలో అందరూ మాంసం తింటే మంచి బలవంతులు అవుతారు.
0: అయితే
1: ఏమిటి నీ బొంద? తెల్లవాళ్ళని మన దేశం నుంచి తరిమేయచ్చు.
0: తెల్లవాళ్ళని తరిమేయడానికి ఇదే నా మార్గం.
1: ఇదే మంచి మార్గం. అందుకే నువ్వు మాంసం తిని బలంగా తయారుగా.
0: సరేరా షేక్, నా దేశం నాకు ముఖ్యం, కానీ.
1: ఇంకా కానీ ఏమిట్రా?
0: మా ఇంట్లో ఎవ్వరూ మాంసం తినరు, నాకు అలవాటు లేదు.
1: అయితే నేను నేర్పిస్తా పదా.
2: చూసావా రహీం, గాంధీకి అలా మాంసం తినడం అలవాటు అయింది.
3: తర్వాత ఏం జరిగింది టీచర్?
2: ఓ సంవత్సరం తర్వాత మాంసం తినడం మానేశాడు గాంధీ.
3: కారణం ఏమిటి టీచర్?
2: కారణం, గాంధీజీ తన ఆత్మకథలో ఇలా అన్నారు.
4: నేను మాంసం తిన్నానని చెబితే అమ్మా నాన్న బాధపడతారు, తినలేదని చెబితే వాళ్ళని మోసం చేసినట్టు, అబద్ధాలు చెప్పినట్టు అవుతుంది. అందుకని ఇక మాంసం తినడం మానేస్తాను.
3: గాంధీ సత్యదీక్ష అతన్ని ఇలా కాపాడిందన్నమాట.
2: ఆ దీక్ష ఆయనతో పాటే మహావృక్షంలాగా పెరిగింది, ఒక పువ్వులాగా పరిమళించింది. అందుకే ఆయన
3: మహానాయకుడయ్యాడు, మహాత్ముడయ్యాడు.
2: కరెక్ట్గా చెప్పావు రహీం. అందుకే ఆయన సమాధిని దర్శించుకున్నాం, ఆయన్ని స్మరించుకున్నాం.
3: టీచర్, ఇంతటితో మన ఎక్స్కర్షన్ అయిపోయినట్టేనా టీచర్?
2: అయిపోయింది. పిల్లలు, మీరందరూ వెళ్ళి బస్సు ఎక్కండి.
5: అలాగే టీచర్.
6: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని గాంధీజీ బాల్యం అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఏకవస్తు మార్గం అనే గణిత పాఠం వింటారు.
7: ఇప్పుడు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం వారి మరొక విద్యా కార్యక్రమం. 5వ తరగతి విద్యార్థుల కోసం గణిత పాఠం ఏకవస్తు మార్గం.
8: నాన్నగారు, నాన్నగారు, అప్పుడే వచ్చేసారా? గ్రౌండ్ లో మేము ఆడుకుంటున్నప్పుడు మీరు రావడం చూసాము, అందుకే మీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చాం.
9: సర్లేగాని, ఆడటానికి గ్రౌండ్కి వెళ్లారు గాని హోంవర్క్ పూర్తి చేశారా లేదా?
10: చేసేసాం నాన్న, బడి నుంచి వచ్చి రావడంతోనే హోంవర్క్ పూర్తి చేశాం. నాన్నా, నాన్నా, నాకు మొదటి యూనిట్ లెక్కల పరీక్షల్లో 25కు 25 మార్కులొచ్చాయి.
9: వెరీ గుడ్ వర్షిత. రాఘవ, నీకెన్ని మార్కులు వచ్చాయి? ఏంటి చెప్పటలేదు, తక్కువగా గానీ వచ్చాయా?
8: 25కు 20 మార్కులు వచ్చాయి నాన్నగారు. 2వ యూనిట్లో తప్పకుండా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను.
9: సరే సరే, ఈసారి మాత్రం చక్కగా చదువు. కాంతం, ఏమైంది? లిస్టు రాసానన్నావుగా, ఇటు వెళ్ళి త్వరగా తీసుకొస్తాను.
10: సరేనండి.
8: నాన్నా, మేము కూడా మీతో వస్తాము.
9: సరే సరే, రండి.
11: రండి రండి. కోటేశ్వరరావు గారు, నమస్కారం సార్.
9: నమస్కారం అండి.
11: బాగున్నారా సార్? పిల్లలు బాగున్నారా?
12: బాగున్నామండి.
11: బాగా చదువుకుంటున్నారమ్మా?
12: అవునండి.
11: రాము సార్ కుర్చీ తీసుకురా. పిల్లలు, మీరు ఈ బెంచ్ మీద కూర్చోండమ్మా.
12: సరే సార్.
9: ఇదిగోండి రామలింగం గారు, సరుకుల లిస్టు.
11: సార్ ఇటివ్వండి. రాము, ఈ సరుకుల లిస్టు తీసుకెళ్ళి సార్కి సరుకులు ప్యాక్ చేసి తీసుకురా.
9: సరేనండి. సార్, సరుకులు ప్యాక్ చేశాను, ఇదిగోండి సరుకుల లిస్టు.
11: అన్ని సరిగ్గా ప్యాక్ చేసావా?
9: చేశాను సార్.
11: సరే, సరుకులు చెక్ చేసుకో. కందిపప్పు 3 కిలోలు, శనగపప్పు 1/2 కిలో, ఇది పెసరపప్పు 2 కిలోలు, ఇడ్లీ రవ్వ 1.5 కిలో, లవంగాలు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, ఆవాలు 100 గ్రాములు, ఇకపోతే గోధుమ పిండి 5 కిలోలు.
9: అన్నీ వచ్చినాయండి.
11: కోటేశ్వరరావు గారు, మీరు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి.
9: అలాగేనండి.
11: అయ్యా కోటేశ్వరరావు గారు.
9: అయ్యా.
11: ఇదిగోండి, మొత్తం బిల్లు 1,935 రూపాయలు అయిందండి.

0: రామలింగం గారు,
1: అయ్యా
0: ఇవ్వండి 2000.
1: అయ్యా కోటేశ్వరరావు గారు, మీకు రావాల్సిన చిల్లర 65 రూపాయలు.
0: రాము, కాస్త ఆ సరుకులు సంచి మోటార్ సైకిల్ దాకా తీసుకురావు. సరే సార్. కాంతం చూడు, లిస్టులో నువ్వు రాసిన సరుకులన్నీ వచ్చాయో లేదో.
2: సరేనండి.
0: ఇదిగో సరుకుల లిస్టు, బిల్లు.
3: అక్క, సంచిలో సరుకులన్నీ వచ్చాయా చూడు. నేను సరుకుల లిస్టు చదువుతాను, నువ్వు బిల్లు చూడు. అలాగే బిల్లు మొత్తం కూడా సరిగ్గా ఉందో లేదో చూడు.
2: ఇటివ్వు నాన్న. బిల్లులో క్రమసంఖ్య, వస్తువుల పేరు, పరిమాణం కిలోకు, మొత్తం అన్నీ ఉన్నాయెందుకు? సింపుల్గా వస్తువుల పేరు, ఆ వస్తువుకి ఎంతయిందో వేస్తే సరిపోయేది కదా. ఇలా ఎందుకుంది నాన్న?
3: ఏంటక్కా మళ్ళీ చెప్పు, నీ ప్రశ్న నాకు అర్థం అవ్వలేదు.
2: కందిపప్పు 3 కిలోలు 195 రూపాయలని మాత్రమే వ్రాయకుండా, కందిపప్పు 3 కిలోలు 1 కిలోకు 65 రూపాయలు, మొత్తం 195 అని రాశారు. ఎందుకు అని అడుగుతున్నాను.
3: ఓహో అలాగా,
2: చెప్పండి నాన్న.
0: అదే, ఏకవస్తు మార్గాన్ననుసరించి లెక్కించారు, అందుకనే బిల్లులో అవన్నీ రాయబడ్డాయి.
3: ఏకవస్తు మార్గం అంటే ఏంటి నాన్నగారు?
2: ఏకవస్తు మార్గం గురించి చెప్పండి నాన్న.
0: కొన్ని వస్తువుల ఖరీదిస్తే కావలసినన్ని వస్తువుల ఖరీదు కనుక్కోవడానికి మొదట ఒక వస్తువు ఖరీదు కనుక్కొని తద్వారా దాని నుండి కావలసిన వస్తువుల ఖరీదు కనుక్కునే పద్ధతి అన్నమాట.
3: పూర్తిగా అర్థం అవలేదు నాన్న.
0: సరే చెప్తాను వినండి. వర్షిత, మనం కందిపప్పు 8 కిలోలు తెచ్చాం?
2: 3 కిలోలు నాన్న.
0: బిల్లులో ఏం రాసిందో చెప్పమ్మా.
2: 1 కిలోకు 65 రూపాయలు, మొత్తంలో 195 రూపాయలని రాసింది నాన్న.
0: సరే, కందిపప్పు 5 కిలోలు తీసుకుని ఉంటే ఎంత అయ్యేదో చెప్పగలవా?
3: 3 కిలోల కందిపప్పు 195 అయితే 1 కిలో 65 రూపాయలు. 1 కిలోకు 65 రూపాయలు కాబట్టి 5 కిలోలకు 5 x 65 = 325 అవుతుంది.
0: వెరీ గుడ్ రాఘవ, కరెక్ట్గా చెప్పావు. ఈ సమస్యను సాధించే క్రమంలో 3 కిలోల కందిపప్పుకు 195 రూపాయలైతే కిలోకు 65 రూపాయలు అవుతుందని కనుక్కొని 5 కిలోలకు 325 రూపాయలు అయ్యాయని కనుక్కున్నావు కదూ?
2: అవునాన్న, అంతే కదా తమ్ముడు?
3: అవునక్క, అంతే అంతే.
0: అవును, 5 కిలోల కందిపప్పు ఖరీదు కనుక్కోవడానికి 1 కిలో కందిపప్పు ఖరీదు కనుగొన్నాం. ఆ తరువాత దీన్నుండే మనకు కావలసిన 5 కిలోల కందిపప్పు ఖరీదు కనుగొన్నాం కదా?
3: అవునాన్న.
0: ఈ పద్ధతినే ఏకవస్తు మార్గం అంటారు.
2: అంటే ఒక వస్తువు ధర కనుక్కోవడం ద్వారా కావలసినన్ని వస్తువుల ఖరీదు కనుక్కోవచ్చన్నమాట.
0: అవునమ్మా, కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. ఏదైనా వస్తువు ధర కనుక్కోవడం వల్ల ఆ వస్తువులో ఎంత భాగానికైనా విలువ కనుక్కోవచ్చు. పిల్లలు, ఏకవస్తు మార్గం ద్వారా ఇంకా అనేక విషయాలు నేర్చుకుందాం, అలాగే సమస్యల్ని సాధిద్దాం.
2: సరే నాన్న.
3: నాన్న, ఏదైనా వస్తువు ధర కనుక్కోవడం ద్వారా ఆ వస్తువులో ఎంత భాగానికైనా విలువ కనుక్కోవచ్చన్నారుగా, అదెలాగో చెప్పండి.
0: సరేనాన్న, మనం సరుకులు తెచ్చేటప్పుడు అందులో లవంగాలు కూడా తెచ్చినట్టున్నాగా.
2: అవునాన్న.
0: లవంగాలు ఎంత తెచ్చామో బిల్లు చూసి చెప్పు బాబు.
3: 100 గ్రాములు లవంగాలు నాన్న.
0: బిల్లులో ఏం రాశాడో చెప్పమ్మా.
2: 100 గ్రాముల లవంగాలు 7 రూపాయలు, కిలోకు 70 రూపాయలు అని ఉంది నాన్న.
0: సరేనమ్మా. రాఘవ, నువ్వు చెప్పు, 1 కిలోగ్రాముకు 8 గ్రాములు?
3: 1000 గ్రాములు నాన్న.
0: 1000 గ్రాముల్లో అంటే 1 కిలోగ్రాములో 100 గ్రాములు ఎన్నో వంతుంటుంది చెప్పమ్మా వర్షిత.
2: 10వంత నాన్న, 1/10 కిలోగ్రాములు అవుతుంది కదా నాన్న.
0: 1 కిలో లవంగాలు 70 రూపాయలైతే 100 గ్రాముల లవంగాలు అంటే 1/10 కిలోగ్రాముల లవంగాలు ఇంటూ 70 రూపాయలు = 7 రూపాయలు అవుతుంది.
3: అంటే 100 గ్రాముల లవంగాలు 7 రూపాయలన్నమాట.
2: 1 కిలోగ్రాము లవంగాలలో 10వ వంతు లవంగాల ధర ఏకవస్తు మార్గం ద్వారా కనుక్కోవచ్చని అర్థమవుతుంది.
0: అవునమ్మా, చాలా చక్కగా చెప్పావు.
3: ఏదైనా సమస్య ఇవ్వండి నాన్న, సాధిస్తాము.
0: సరే రాఘవ, 4 పెన్నుల ధర 24 రూపాయలైతే 6 పెన్నుల ధర ఎంతవుతుందో చెప్పునానా.
2: నేన్ చెప్తానాన్న. 4 పెన్నుల ధర 24 రూపాయలైతే 1 పెన్ను ధర 24/4 = 6, అంటే 1 పెన్ను ధర 6 రూపాయలవుతుంది. 1 పెన్ను ధర 6 రూపాయలైతే 6 పెన్నుల ధర 6 పెన్నులు × 1 పెన్ను ధర 6 రూపాయలు = 36, అంటే 6 పెన్నుల ధర 36 రూపాయలవుతుంది. అంతే కదా నాన్న?
0: అవునమ్మా, చాలా చక్కగా అర్థం చేసుకుని

0: సమాధానం చెప్పావు.
1: నాన్నా, నాకింకో సమస్య ఇవ్వండి, మళ్లీ ప్రయత్నిస్తాను.
0: సరేనమ్మా, రాము అనే వ్యక్తి అప్పు తీసుకున్న నిమిత్తం సోముకు 4 నెలలకు గాను 1000 రూపాయలు చెల్లిస్తే 1 సంవత్సరానికి ఎంత చెల్లిస్తాడో చెప్పమ్మా చూద్దాం.
1: రాము సోముకు 4 నెలలకు గాను చెల్లించే సొమ్ము 1000 రూపాయలైతే 1 నెలకు చెల్లించే సొమ్ము 1000 × 4 = 250 రూపాయలవుతుంది. అంటే నెలకు సోముకు చెల్లించే సొమ్ము 250 రూపాయలు కదా నాన్నా?
0: అవునమ్మా, రాము 1 నెలకు సోముకు చెల్లించే సొమ్ము 250 రూపాయలైతే సంవత్సరానికి అంటే 12 నెలలకు చెల్లించే సొమ్ము 12 నెలలు × 1 నెలకి చెల్లించే సొమ్ము 250 రూపాయలు = 3000 అవుతుంది.
1: అంటే 1 సంవత్సరానికి రాము సోముకు చెల్లించే సొమ్ము 3000 రూపాయలన్నమాట.
0: అవునమ్మా, బావుంది, చాలా చక్కగా చెప్పావు.
2: ఇంకా ఏకవస్తు మార్గం గురించి చెప్పండి నాన్న.
0: ఏకవస్తు మార్గం ద్వారా ధరకు బదులుగా పొడవు, బరువు, పరిమాణాలకు సంబంధించిన సమస్యలను కూడా సాధించవచ్చు.
2: అదేలాగో చెప్పండి నాన్న.
1: ఏం చెప్పించుకుందామన్నావు తమ్ముడు?
2: ఏకవస్తు మార్గం ద్వారా ధరకు బదులుగా పొడవు, బరువు, పరిమాణాలకు సంబంధించిన సమస్యలను సాధించడం ఎలాగో చెప్పించుకుందామక్క.
0: సరేనమ్మా రాఘవ, చెప్తాను విను. ఒక బాలుడు 24 పేజీల కథను 96 నిమిషాల్లో చదవగలిగితే 16 పేజీల కథను ఎంత సమయంలో చదువుతాడో చూద్దాం.
1: నేను చెబుతానన్నా, 24 పేజీల కథ 96 నిమిషాల్లో చదివితే 1 పేజీ చదవడానికి పట్టే కాలం 96/24. కొట్టివేస్తే 24 × 4 = 96. అంటే 1 పేజీ చదవడానికి 4 నిమిషాలు పడుతోంది.
0: అవునమ్మా, కరెక్టే.
2: 1 పేజీ చదవటానికి 4 నిమిషాలు పడితే 16 పేజీలు చదవటానికి పట్టే కాలం 16 × 4 = 64. అంటే 16 పేజీలు చదవటానికి 64 నిమిషాలు పడతాయని కదా నాన్నగారు?
0: అవును బాబు, ఇద్దరూ చాలా చక్కగా చెప్పారు. అయితే ముందు సాధించిన సమస్యలకు దీనికి ఏమైనా తేడా కనిపించిందా?
1: ఈ సమస్యలో ఎక్కడా ధరకు సంబంధించిన ప్రస్తావనే లేదు.
0: వెరీ గుడ్. పిల్లలు, ఇప్పుడు ఇంకొక సమస్యను సాధిద్దాం. మనం స్టేషనరీ షాపుకి వెళ్ళాం అనుకుందాం. అక్కడ బోర్డు మీద వస్తువుల ధరలు ఇలా ఉన్నాయి. డజను పెన్సిళ్ల ఖరీదు 12 రూపాయలు, డజన్ డ్రాయింగ్ పుస్తకాల ఖరీదు 36 రూపాయలు, 1 రీము కాగితం వెల 50 రూపాయలు అని రాయబడి ఉన్నాయి. అయితే 5 పెన్సిళ్లు, 3 డ్రాయింగ్ పుస్తకాలు, 125 కాగితాలకు ఎంత డబ్బు అవసరమవుతుందో చెప్పండి.
1: సరేనాన్నా, ప్రయత్నిస్తాం. డజను అంటే 12 వస్తువులు కాబట్టి 12 పెన్సిళ్లకు 12 రూపాయలైతే 1 పెన్సిల్కు 12/12 = 1. అంటే 1 రూపాయి అవుతుంది. కావున 5 పెన్సిళ్లకు 5 రూపాయలవుతాయి. అలాగే డజను అంటే 12 డ్రాయింగ్ పుస్తకాల ధర 36 రూపాయలైతే 1 డ్రాయింగ్ పుస్తకం ధర = 36/12. కొట్టివేత చేస్తే 12 × 3 = 36. కావున 1 డ్రాయింగ్ పుస్తకం ధర 3 రూపాయలవుతుంది. 1 డ్రాయింగ్ పుస్తకం వెల 3 రూపాయలు కాబట్టి 3 డ్రాయింగ్ పుస్తకాల వెల 3×3 = 9 అవుతుంది.
0: అవునమ్మా, 5 పెన్సిళ్లకు 5 రూపాయలు, 3 డ్రాయింగ్ పుస్తకాలకు 9 రూపాయలవుతున్నాయి.
1: నాన్నా, రీము అంటే ఎన్ని కాగితాలకు సమానం?
0: 500 కాగితాలమ్మా.
1: 500 కాగితాలకు 50 రూపాయలైతే 1 కాగితానికి 50/500 = 1/10 రూపాయలు. అంటే 10 పైసలవుతుంది. 1 కాగితానికి 10 పైసలైతే 125 కాగితాలకు 125×10 = 1250 పైసలు. అంటే 12 రూపాయల 50 పైసలవుతుంది.
2: 5 పెన్సిళ్లకు 5 రూపాయలు, 3 డ్రాయింగ్ పుస్తకాలకు 9 రూపాయలు, 125 కాగితాలకు 12 రూపాయల 50 పైసలు. మొత్తం ఈ 3 రకాల వస్తువులకు కలిసి 26 రూపాయల 50 పైసలవుతాయి.
0: వెరీ గుడ్. సరిగ్గా ఈ సమస్య సమాధానాన్ని కనుక్కున్నారు. సరే, ఈ సమస్య ప్రత్యేకత ఏంటో చెప్పు వర్షిత.
1: ఒకే సమస్యలో వేరువేరు కావలసిన వస్తువులకు సంబంధించిన సొమ్మెంతుందో కనుగొని మొత్తం ఎంత సొమ్ము అవసరమైందో కనుక్కోవలసి వచ్చింది.
2: నాన్నగారు, ఈ సమస్యలో 3 మార్లు ఏకవస్తు మార్గాన్ని ఉపయోగించాల్సి వచ్చింది.
1: సమస్యను చిన్న చిన్న సమస్యలుగా విడగొట్టి విడివిడిగా గణించి తిరిగి వాని మొత్తం కనుక్కు.

0: జరిగింది.
1: వెరీ గుడ్, చాలా చక్కగా వివరించారు.
0: ఇలా అయితే కొత్త కొత్త సమస్యలు ఎన్నైనా సాధించగలుగుతాం నాన్నా.
2: నాన్నా, మన సరుకుల బిల్లు కూడా చివరి సమస్యలాగానే ఉంది కదా.
1: అవును బాబు, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సాధించే క్రమంలో ఏకవస్తు మార్గం అడుగడుగునా ఎంత వినియోగింపబడుతుందో గమనించారా?
2: అవునాన్నా, ఇదే ఏకవస్తు మార్గం అని తెలియకుండానే రోజూ దీన్ని ఉపయోగిస్తూనే ఉన్నాము.
0: ఏకవస్తు మార్గమంటే కేవలం గణిత శాస్త్రంలో ఒక అధ్యాయంగా భావించాం, కాని నిత్య జీవిత సమస్యల సాధనలో భాగంగానే ఈ పద్ధతి వెలుగులోకి వచ్చిందని ఇంతకుముందు తెలుసుకోలేకపోయాం.
2: అవునాన్నా.
0: నాన్నా, గణిత శాస్త్రానికి సంబంధించిన అన్ని అంశాలను ఇలా నిత్య జీవిత సమస్య సాధనలో భాగంగానే నేర్చుకోగలిగితే ఎంత బావుంటుంది. ఇలా జరిగితే లెక్కలంటే భయం కలగకుండా ఇష్టం ఏర్పడుతుంది.
1: అవునమ్మా.
2: నాన్నా, మాకు మంచిగా అర్థమయ్యేలా చెప్పి సహజంగానే ఏకవస్తు మార్గాన్ని నేర్చుకునేలా చేశారు.
1: అవునన్నా, మీరు చెప్పిందంతా కరెక్టే. గణితం నేర్చుకునే క్రమంలో నిత్య జీవితంలో జరిగే విషయాలు కూడా తెలుసుకుంటే గణితం అంటే భయం వేదు సరికదా, చాలా ఇష్టం ఏర్పడుతుంది.
3: మా విద్యా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు పంపించవలసిన చిరునామా సంచాలకులు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని గాంధీజీ బాల్యం, గణితంలోని ఏకవస్తు మార్గం అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిజనర్స్, మరి జులై 13వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాన్ని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతర్జాతీయంగా చూస్తే ఈ జులై 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుని ప్రపంచ రాక్ సంగీత దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు.
1: ఇక నేపాల్ మరియు సిక్కిం ప్రాంతాల సాంస్కృతిక వికాసానికి వస్తే ఈ జూలై 13వ తేదీకి ఒక మహోన్నతమైన చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉంది. ప్రసిద్ధ సంస్కృత రామాయణాన్ని మొట్టమొదటిసారిగా నేపాలీ భాషలోకి అనువదించి ఆ భాషకి ఒక అద్భుతమైన సాహిత్య గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆదికవి భానుభక్త ఆచార్య 1814 జూలై 13వ తేదీన జన్మించారు. ఆయన చేసిన సాహిత్య సేవలకు నిదర్శనంగా ప్రతి ఏటా ఈ జూలై 13వ తేదీని భారత మరియు నేపాల్ దేశాల్లో భాను జయంతిగా అత్యంత వైభవంగా సాంస్కృతిక ఉత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు.
2: ఇక అంతర్జాతీయ క్రీడా ప్రపంచం మరియు ఫుట్బాల్ చరిత్రను పరిశీలిస్తే ఈ జులై 13వ తేదీన ప్రపంచ క్రీడా గమనాన్ని మార్చేసిన ఒక సరికొత్త రికార్డ్ నమోదైంది. 1930 జులై 13వ తేదీన దక్షిణ అమెరికాలోని ఉరుగ్వే దేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ అధికారికంగా ప్రారంభమైంది. ఫ్రాన్స్ మరియు మెక్సికో దేశాల మధ్య జరిగిన తొలి మ్యాచ్తో ప్రారంభమైన ఈ సుదీర్ఘ క్రీడా ప్రస్థానమే నాటి నుండి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందిని ఉర్రూతలూగించే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా పండుగ రూపాంతరం చెందింది.
1: ఇక అంతర్జాతీయ అంతరిక్ష సాంకేతిక మరియు విజ్ఞాన రంగానికి వస్తే ఈ రోజున రష్యా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించారు.

0: 1969 జూలై 13వ తేదీన అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా అమెరికా మానవుడిని చంద్రుడిపైకి పంపడానికి సరిగ్గా 3 రోజుల ముందు సోవియట్ యూనియన్ తన మానవరహిత అంతరిక్ష నౌక లూనా 15ను చంద్రుడి కక్షలోకి విజయవంతంగా ప్రయోగించింది. అంతరిక్ష పోటీలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉత్కంఠం రేపిన ఈ ప్రయోగం నాటి అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టంగా నిలిచిపోయింది.
1: ఇక చారిత్రాత్మక భూదానోద్యమ తొలి నాయకుడు వెదిరి రామచంద్రరెడ్డి గారు జూలై 13న జన్మించారు. ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలో భాగంగా పోచంపల్లి గ్రామంలో 100 ఎకరాల భూమిని దానం చేసిన మొట్టమొదటి భూస్వామిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆయన చేసిన ఈ త్యాగం దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూదానానికి మరియు పేదల సంక్షేమానికి బలమైన పునాదిగా నిలిచింది.
0: ఇక ప్రసిద్ధ కథకుడు పాత్రికేయుడు గుత్తి రామకృష్ణ గారు కూడా జూలై 13న జన్మించారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడుగా దేశ విముక్తి కోసం పోరాడుతూనే తన 10 కలం ద్వారా సామాజిక అవగాహన కల్పించిన నిబద్ధత గల జర్నలిస్ట్. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత కథా సాహిత్యంలో మరియు జానపద కళల పరిశోధనలో తనదైన విశిష్ట ముద్ర వేసిన గొప్ప పండితుడు ఆయన.
1: ఇక అలానే ప్రముఖ పత్రికా రచయిత నవలా రచయిత హీరలాల్ మొరియా గారు జూలై 13న జన్మించారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశ సేవలో పాల్గొంటూనే తెలుగు మరియు హిందీ పత్రికా రంగాల్లో సంపాదకుడిగా కాలమిస్టిగా విశేష సేవలు అందించారు. సామాజిక రుగ్మతలను ఎండగడుతూ ఆయన రాసిన నవలలు కథలు నాటి అభ్యుదయ సాహిత్య వికాసానికి ఎంతో దోహదం చేశాయి.
0: ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన మహిళా నేత టీ కల్పనాదేవి గారు కూడా జూలై 13న జన్మించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హన్మకొండ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికై లోక్సభలో మహిళల హక్కుల కోసం మరియు ప్రాంతీయ సమస్యల పరిష్కారం కోసం హుందాగా గళం విప్పారు. ప్రజాసేవకురాలిగా వైద్యురాలిగా వరంగల్ ప్రాంత ప్రజలకు ఆమె అందించిన సామాజిక సేవలు ఎంతో ప్రశంసించదగ్గవి.
1: ఇక అలానే భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్ చటర్జీ జూలై 13న జన్మించారు. ఆయన ఎడమ చేతి వాటం స్పిన్నర్ గా భారత జాతీయ జట్టు తరపున వన్డే మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించడమే కాకుండా దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బెంగాల్ జట్టు తరపున 500కు పైగా వికెట్లు తీసి అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఇక మైదానంలో నిలకడైన లైన్ అండ్ లెంగ్త్ తో సుదీర్ఘ కాలం పాటు దేశీయ క్రికెట్ ను శాసించిన ఘనమైన స్పిన్ మాంత్రికుడు ఆయన.
0: ఇక దక్షిణ భారత చలనచిత్ర రంగాన తన నటనతో మెప్పించిన ప్రముఖ సినీ నటి సీత గారు కూడా జూలై 13న జన్మించారు. ఆమె తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో కథానాయికగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. తెలుగులో ముద్దుల మామయ్య ముచ్చవంత ముద్దు వంటి ఎన్నో అద్భుతమైన ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాల్లో తన సహజ సిద్ధమైన అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. లిజనర్స్, ఇంతవరకు జూలై 13వ తేదీకి సంబంధించిన ఎన్నో సంఘటనలు ఎంతమందో వ్యక్తుల గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు మరి టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపిస్తామమ్మా.
1: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
6: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు.

0: ప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఈ రోజు ఒక మంచి టాపిక్ తోటి మన శ్రోతల ముందుకు వచ్చామమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడేది ఆ టాపిక్, ఎందుకంటే మానవ సంబంధాల్లో ఈ టాపిక్ చాలా అద్భుతమైన కీ రోల్ కూడా ప్లే చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ టాపిక్ పేరే మొహమాటం. అంటే మన లైఫ్లో, అదేవిధంగా మన చుట్టాల మధ్య లేదా మన సంబంధ బాంధవ్యాల్లో ఈ మొహమాటం అనేది ఉంది చూసావా. అది బయటకి కనిపించని ఒక పెద్ద సైకలాజికల్ ప్రాబ్లం. ఎంతోమంది జీవితాల్లో ఇది కొని తెచ్చుకునే పెద్ద కష్టం కూడా. మనసులో వద్దు అని ఎంత గట్టిగా అరుస్తున్నా బయటకు మాత్రం ఆ మాట చెప్పలేక అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంతో బలవంతంగా సరే అని తలూపి ఆ తర్వాత జీవితాంతం లోపల కుమిలిపోయే అమాయకులు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అవునంటావా కళ? అది ఇంట్లో భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదంటే ఆఫీసులో బాస ముందు కావచ్చు, లేదంటే పెళ్లి సంబంధాల దగ్గర కావచ్చు. ఈ మొహమాటం మన ఆనందాన్ని పీల్చేసే ఒక సైలెంట్ కిల్లర్ అన్నమాట.
2: అసలు జీవితంలో సగం కష్టాలు మరి ఈ మొహమాటం వల్లే వస్తాయి. మరి ఉదాహరణకి మనకి అసలు ఇష్టం లేని ఒక ఫంక్షన్కో ట్రిప్కో ఎవరో పిలిచారని మొహమాట పడి వెళ్తాం. అక్కడ మనకి ఎంజాయ్ చేయాలనిపించదు, కానీ వాళ్ళ కోసం బలవంతంగా నవ్వుతూ నటిస్తూ మన విలువైన సమయాన్ని వృధా చేసుకుంటాం. ఇక ఆఫీసులో చూసుకుంటే కొంతమంది ఉద్యోగులు, బాస్ లేదా తోటి వాళ్ళు పనులు చెప్తుంటే కాదనిలేక మొహమాటానికి పోయి అందరి పనులు తమ నెత్తిరి వేసుకుంటారు. మరి చివరికి ఆఫీస్ టైం అయిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోతే వీళ్ళు మాత్రం రాత్రి 8 వరకు కూర్చుని వాళ్ళ పనులు చేస్తూ తమ సొంత కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని కోల్పోతారు. అవతలి వాళ్ల మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని భయపడి మన మనసును మనమే రోజుకో 100 చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటావు?
1: అదొక్కటే కాదమ్మా, పెళ్లిళ్ల దగ్గర కూడా ఈ మొహమాటం చేసే నష్టం అంతా ఇంత కాదు. చుట్టాల్లో సంబంధం కదా, లేదంటే పెద్దవాళ్లు తెచ్చిన సంబంధం కదా అని అబ్బాయికో అమ్మాయికో ఇష్టం లేకపోయినా మొహమాట పడి కాదు అని చెప్పలేక మెడలు వంచి తాళ్లు కట్టించుకుంటారు. చివరికి ఏమవుతుంది, ఆ జీవితాలు 4 గోడల మధ్య నరక ప్రాయం అయిపోతాయి. జీవితాంతం ఒకరికొకరు సర్దుకుపోలేక, మొహం చూసుకోలేక కోట్ల మెట్లు ఎక్కుతూ ఉంటారు. బంధువులు ఏమనుకుంటారు అన్న ఒక్క క్షణం మొహమాటం 2 జీవితాలని 2 కుటుంబాలని రోడ్డున పడేస్తుంది. అసలు మనం అర్థం చేసుకోవాల్సిన నిజం ఏంటంటే మొహమాటం అంటే అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వడం కాదు, మనల్ని మనం అవమానించుకోవడం.
2: అందుకే మరి ప్రతి ఒక్కరూ ఒక సత్యాన్ని గ్రహించాలి. ఎక్కడ ఎస్ చెప్పాలో తెలియడం ఎంత ముఖ్యమో, ఎక్కడ ఎవరితో ఖచ్చితంగా నిర్మోహమాటంగా నో చెప్పాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. నో చెప్పడం అంటే అహంకారం కాదు, అది మన హద్దుల్ని మనం గీసుకోవడం, మన మనశ్శాంతిని మనం కాపాడుకోవడం. ఒకసారి సున్నితంగా కానీ స్పష్టంగా కుదరదు అని చెప్పడం అలవాటు చేసుకుంటే సగం జీవితం ప్రశాంతంగా మనకు నచ్చినట్లు గడిచిపోతుంది.
1: కరెక్ట్ అమ్మా, ఈ మొహమాటం తెచ్చే తంటాలు, అది పెట్టే ముప్పు తిప్పలు ఎలా ఉంటాయో అసలు మాటల్లో చెప్పలేం. ఒక సామెతను తెలుసా, మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకుంటే కనలేక నానా తిప్పలు పడ్డారట అని. మన జీవితాల్లో కూడా సరిగ్గా ఇలాంటి తంటాలే మనకు ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు, వాళ్ళు మాట్లాడే సోది మనకు అస్సలు నచ్చదు, పైగా మనకు ఆఫీస్కి వెళ్లే టైం కూడా అయిపోతూ ఉంటుంది. కానీ అయ్యో మొహం మీదే వెళ్తాను అని చెప్తే ఎక్కడ ఫీల్ అవుతారో అని మొహమాట పడి లోపల కుతకుతా ఉడికిపోతూ వాచి వైపు చూస్తూ ముఖం మీద నకిలీ నవ్వు పులుముకుని అలా కూర్చుండిపోతాం. చివరికి ఏమవుతుంది, ఇటు వాళ్ళ సోది భరించలేక అటు ఆఫీస్ టైం దాటిపోయి బాస్ చేతిలో తిట్లు తిని కొని తెచ్చుకున్న తంటాలతో తల పట్టుకుంటూ ఉంటాం.
2: మరి ఇంకొక వింత తంట ఏంటో తెలుసా, మరి హోటల్కి కానీ బట్టల షాప్కి కానీ వెళ్ళినప్పుడు ఈ మొహమాటం అనేది మన జేబులకి పెద్ద కత్తిరేస్తుంది. షాప్ వాడు 100 బట్టలు తీసి చూపిస్తాడు, అందులో మనకు ఒక్కటి కూడా నచ్చదు, కానీ వాడు అంత కష్టపడి తీశాడు కదా, ఇప్పుడు ఏమీ కొనకుండా వెళ్ళిపోతే వాడు ఏమనుకుంటాడు అని మొహమాట పడి అస్సలు నచ్చని మనకు సరిపోని ఆ బట్టని 1000 రూపాయలు పెట్టి కొనిస్తూ ఉంటాం. ఇంటికి వచ్చాక బట్టని అటు వేసుకోలేక ఇటు పారేయలేక బీరువాలో మూలన పడేసి ఇచ్చి ఎందుకు కొన్నామా అని మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటాం. ఇదంతా ఎందుకు, వాడేమనుకుంటాడు అని బూటకపు మొహమాటం వల్లే కదా.
1: కరెక్ట్ అమ్మా, ఈ మొహమాటం వల్ల మన ఆరోగ్యం కూడా ఎలా పాడవుతుందో తెలుసా. ఎవరైనా విందుకి లేదంటే ఒక ఫంక్షన్ కి పిలుస్తారు. అక్కడ వడ్డించేవాడు మన మీద ఉన్న అభిమానంతోనో లేదంటే వాళ్ళ వంటకం గొప్పతనం చూపించుకోవడానికి ప్లేట్ నిండా స్వీట్లు ఆయిల్ ఫుడ్లు వడ్డిస్తారు. మనకేమో షుగర్ గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది, డాక్టర్ ఖచ్చితంగా తినద్దు అని చెప్పి కూడా ఉంటారు. కానీ అయ్యో వాళ్ళు అంత ఆశగా వడ్డిస్తుంటే వద్దు అని చెప్తే బాగుండదు అని మొహమాటపడి కళ్ళు మూసుకుని తినేస్తాం. ఆ తర్వాత రోజు హాస్పిటల్

0: బెడ్ మీద పడుకుని ఆ సెలైన్ బాటిల్ వైపు చూస్తూ అనవసరంగా తిన్నానే అని ఏడుస్తాం. చుట్టుపక్కల వాళ్ళ అటెన్షన్ కోసం, వాళ్ళ మెప్పు కోసం మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు.
1: ఈ మొహమాటం అనే ముసుగు వేసుకుని తిరిగే వాళ్ళు నిజానికి జీవితంలో ప్రతి క్షణం భయపడుతూ ఇతరుల చేతుల్లో రిమోట్ కంట్రోల్లా మారిపోతున్నారు. మన జీవితం మనది, మన ఇష్టాలు మనవి అయినప్పుడు అవతలి వాళ్ళ కోసం మనల్ని మనం

0: వాళ్ళు. అప్పట్లో వాళ్ళకి ముఖస్థుతులు చెప్పడం, వెనక ఒకటి ముందొకటి మాట్లాడడం అస్సలు తెలియదు. మనసులో ఏది ఉంటే అది ముఖం మీదే ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసేవాళ్ళు. అందుకే వాళ్ళ మాటల్లో కరుగుదనం ఉన్నా బంధాల్లో ఎంతో స్వచ్ఛత గట్టిదనం ఉండేవి.
1: మన తాతల కాలంలో మరెవరైనా ఇంటికి వచ్చి అడగకూడని సాయం అడిగినా లేదా తమకు వీలు కాని పని చెప్పినా నా వల్ల కాదు బాబు, నా దగ్గర లేదు అని ముఖం మీదే నవ్వుతూ చెప్పేసేవారు. అలా చెప్పడం వల్ల అవతలి వాళ్ళకి ఆ క్షణంలో కాస్త కష్టంగా అనిపించినా సరే వాడు ముందే లేదని చెప్పాడు కదా అని వేరే దారి చూసుకునేవారు. అంతే తప్ప మరి ఈ రోజులాగా ఆశలు పెట్టి చివరి నిమిషంలో ఉంచేసే అలవాటు ఆ రోజుల్లో లేదు. పైగా ఇంట్లో వంటల దగ్గర గానీ ఊరి పంచాయతీల దగ్గర గానీ తప్పుని తప్పని ఒప్పని ఒప్పని మొహమాటం లేకుండా ముఖం మీదే కడిగేసే ధైర్యం మన ముసలాడుకుండేది.
0: మన తాత ముత్తాతల తిండి అలవాట్లో కూడా ఈ నిర్మోహమాటం స్పష్టంగా కనిపించేది. ఎవరింటికైనా విందుకెళ్తే కడుపు నిండిన తర్వాత ఎంత ప్రేమగా వడ్డించినా ఇక చాలయ్యా నా కడుపు నిండింది, ఇంతకంటే తింటే నా ప్రాణానికే ముప్పు అని చేతిని అడ్డం పెట్టేసేవాళ్ళు తప్ప ఈవాళ్ళలాగా వడ్డించేవాడు ఏమనుకుంటాడో అని మొహమాట పడి లేనిపోని రోగాలు కొని తెచ్చుకునే బలహీనత వాళ్ళకి లేదు. వాళ్ళకి ఆత్మగౌరవం ఎక్కువ. అందుకే సమాజం కోసం, పక్కవాడి మెప్పు కోసం తమ వ్యక్తిత్వాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ ఎప్పుడూ తాకట్టు పెట్టలేదు. మన మనశ్శాంతిని చంపుకుని అవతల వాళ్ళకి సరే అనడం కంటే నవ్వుతూ కాదు అని చెప్పడమే నిజమైన సంస్కారం అని వాళ్ళు నమ్మారు.
1: ఇక మన తాత ముత్తాతల ఆ ముక్కు సూటితనమే వాళ్ళని మానసికంగా శారీరకంగా ఎంతో బలంగా ఉంచింది. మరి ఈ రోజుల్లో మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. బూటకప్పు మొహమాటాలను పక్కన పెట్టి మన తాతల్లాగా మనసు విప్పి నిజాయితీగా బ్రతకడం అలవాటు చేసుకుంటే మన జీవితాలు కూడా ఎంతో ప్రశాంతంగా మారుతాయి.
0: ఒక్కసారి అందరూ ఆలోచించండి, పుట్టిన ప్రతి పిల్లాడు ఎంతో నిర్మోహమటంగా ఉంటాడు. ఆకలేస్తే ఏడుస్తాడు, నచ్చకపోతే ముఖం మీదే వద్దు అని చేతులతో తోసేస్తాడు. మరి అలాంటి అమాయకమైన మనసు పెరిగి పెద్దయ్యే కొద్దీ నో అని చెప్పలేక మొహమాటం అనే పెద్ద రోగాన్ని ఎందుకు అంటుకట్టుకుంటుంది? దీని వెనక మనిషి మనసులో దాగున్న కొన్ని విచిత్రమైన భయాలు, సామాజిక కారణాలు కూడా ఉన్నాయి.
1: అసలు ఎందుకు మనసులో వద్దు అనుకుంటూనే పైకి మాత్రం అవును అని అబద్ధం చెప్పాల్సి వస్తుంది? మనుషులు ఈ మానసిక సుడిగుండంలో పడిపోవడానికి గల అసలు కారణాలు కాస్త విడమర్చి చెప్దామా?
0: తప్పకుండానమ్మా. మొదటి కారణం ఏంటంటే రిజెక్షన్ భయం. మనిషి ఒక సంఘజీవి, సమాజంలో అందరూ తన ఇష్టపడాలి, అందరితో తను బాగుండాలని కోరుకుంటాడు. నేను కనుక ఇప్పుడు నో చెప్తే అవతల వాడు నన్ను దూరం పెడతాడేమో, రేపు నాకు ఏదైనా అవసరమైతే వాడు రాడేమో, నన్ను ఒంటరిని చేసేస్తాడేమో అని ఒక తెలియని అభద్రతాభావం లోపల మనిషిని భయపెడుతూ ఉంటుంది. అందుకే తనకి నష్టం జరుగుతున్నా సరే పక్కవాడి దృష్టిలో మంచివాడు అనిపించుకోవడం కోసం ఈ మొహమాటపు ముసుగు వేసుకుంటాడు మనిషి. ఇక రెండో కారణం ఏంటంటే మన చిన్నప్పటి పెంపకం. మన ఇళ్లలో చిన్నప్పటి నుంచి పిల్లలకి పెద్దలు చెప్పే పనులు వినడమే మంచి పద్ధతి అని నేర్పుతారు తప్ప నీకు నచ్చకపోతే గౌరవంగా నో చెప్పచ్చు అనే స్వేచ్ఛని ఇవ్వరు. దాంతో ఎదురు చెప్తే తప్పు, కాదంటే అవమానం అనే భావన మన సబ్ కాన్షియస్ మైండ్లో అలా ముద్రపడిపోతుంది.
1: నిజం చెప్పావన్నయ్య, మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. మరి ఎదుటివాడి ఆనందం కంటే మన సొంత మనశ్శాంతి తక్కువ అనే భ్రమలో బతకడం వల్లే ఈ సమస్య అనేది వస్తుంది.
0: అవునమ్మా, ఈ లోకంలో అందరినీ సంతోష పెట్టడం ఎవరి వల్ల కాదు, కానీ ఆ పీపుల్ ప్లీజింగ్ లో పడి అవతలి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడానికి మన జీవితాన్ని తాకట్టు పెడుతున్నాం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నిజమైన బంధం ఎప్పుడు ఒక నో చెప్పినంత మాత్రాన విడిపోదు. ఒకవేళ విడిపోతే అది అసలైన బంధమే కాదు.
1: మరి ఈ మొహమాటం అనేది కేవలం టైం వేస్ట్ చేయడానికో లేదంటే జేబు ఖాళీ అవడానికో పరిమితం కాదు. ఈ మొహమాటం వల్ల మనుషుల ప్రాణాలు పోయినా జీవితాలు రోడ్డున పడ్డ భయంకరమైన ప్రమాదాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలానే మరి మొహమాటం లేకుండా ముక్కుసూటిగా నో చెప్పేస్తే జీవితం సాఫీగా సాగిపోతుందా అంటే అలా నో చెప్పినప్పుడు కూడా సమాజంలో కొన్ని ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి. మరి ఆ రెండింటినీ మనం బేరీజు వేసుకుని బతకాలి.
0: అవునమ్మా, మొహమాట పడితే వచ్చే ప్రమాదాలు ఏంటి, అలాగే ఒకవేళ ధైర్యం చేసి నో అని ముఖం మీద చెప్తే ఎదురయ్యే ఆటంకాలు ఏంటో కాస్త నాకు మన శ్రోతలకి వివరంగా చెప్తావా?
1: తప్పకుండా. మరి ఈ మొహమాటం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటని అయితే ప్లే చేద్దాం. మరి పాట విన్న తర్వాత మొహమాటం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి.

0: బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఇందాక నేను మొహమాట పడితే వచ్చే ప్రమాదాలు ఏంటి, అలాగే ఒకవేళ ధైర్యం చేసి నో అని ఎవరి మొహం మీదన మనం చెప్తే ఏమన్నా ఆటంకాలు వస్తాయా ఏంటి, అవన్నీ కూడా కొంచెం వివరిస్తానన్నావు, మరి వివరిస్తావమ్మా?
1: తప్పకుండానయ్యా. మరి మనకి డ్రైవింగ్ రాకపోయినా లేదా అలసటగా ఉన్నా స్నేహితుడో బంధువో మొహమాట పెట్టాడని బండి హ్యాండిల్ చేతిలోకి తీసుకుని ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక ఆఫీసుల్లో, వ్యాపారాల్లో పైవాళ్లు చేసే తప్పుల్ని, అక్రమాల్ని కాదనలేక మొహమాటానికి పోయి సంతకాలు పెట్టేసి చివరికి కోర్టుల చుట్టూ తిరుగుతూ జైలు పాలైన అమాయకులు కూడా ఎందరో ఉన్నారు. మరి ఇంకా దారుణం ఏంటంటే ఆడపిల్లల జీవితాల్లో ఎవరైనా వేధిస్తున్నా, తప్పుడు దారిలోకి లాగుతున్నా బయట చెప్తే ఏమనుకుంటారు, మన పరువు పోతుందేమో అనే మొకమాటంతో లోపలే దాచుకుని జీవితాల్ని నరకం చేసుకుంటున్నారు. మరి ఈ మొకమాటం అనేది ఒక నల్ల త్రాచు పాము లాంటిది, సమయం చూసి మన ప్రాణాలని తీసేస్తుంది.
0: సరేనమ్మా, చాలా బాగా చెప్పు. మరి దీనికి భయపడి మనం ప్రతిదానికి ముక్కు సూటిగా నో చెప్పడం మొదలు పెడితే మరి ఎలాంటి ఆటంకాలు వస్తాయంటో?
1: మరి అక్కడే ఒక పెద్ద ఆటంకం ఉంది. మనం ఎప్పుడైతే మొహమాటం లేకుండా నో అని స్పష్టంగా చెప్తామో ఈ స్వార్థ సమాజం మనల్ని తట్టుకోలేదు. మరి వెంటనే మనకు అహంకారి, పొగరబోతు, వీడికి అసలు మర్యాదే లేదు అనే ముద్రలు వేసేస్తుంది. మరి ఆఫీసుల్లో బాస్ చెప్పిన అదనపు పనికి నో చెప్తే ప్రమోషన్లు ఆగిపోవడం, కావాలనే ఇబ్బంది పెట్టడం లాంటి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. మరి చుట్టాల్లోనో స్నేహితుల్లోనో ఏదైనా అడిగినప్పుడు కుదరదు అని చెప్తే మనల్ని ఫంక్షన్లకు పిలవడం మానేయడం, వంటరిని చేయడం, మన వెనుక లేనిపోని అబద్ధాలు ప్రచారం చేయడం లాంటి సామాజిక ఆటంకాలు వస్తాయి. అంటే నో చెప్పినప్పుడు బంధాల్లో చీలికలు, మనస్పర్ధలు రావడం ఖాయమన్నమాట.
0: చాలా బాగా చెప్పావు అమ్మా. మొహమాట పడితే జీవితమే ప్రమాదంలో పడుతుంది, అదే నో చెప్తే తాత్కాలికంగా మనుషులు దూరమై ఆటంకాలు ఎదురవుతాయి. కానీ ఈ రెండిట్లో జీవితాన్ని పాడు చేసుకునే ప్రమాదం కంటే ఆటంకాల్ని ధైర్యంగా ఎదుర్కొని మనశ్శాంతితో బతకడమే వంద రెట్లు మేలు.
1: మరి 100% అక్షర సత్యం చెప్పావు. ఆటంకాలు ఎదురైనా పర్లేదు, కానీ ఆత్మగౌరవాన్ని, ప్రాణాలను తాకట్టు పెట్టే మొహమాటం మనకొద్దు. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మధ్య ఉన్న ఆ మానసిక వ్యత్యాసాన్ని ఒక్కసారి గమనించాలి. మొహమాటం అనేది ఇద్దరిలోనూ ఉంటుంది, కానీ ఆడవాళ్లు పడే మొహమాటాల తీరు వేరు, మగవాళ్లు పడే మొహమాటాల తంటాలు వేరు. మన సమాజం పెంచిన పద్ధతి, అలవాట్లు ఇద్దరినీ కూడా రెండు వేర్వేరు కోణాల్లో మొహమాట పడేలా చేస్తాయి.
0: చుట్టూ ఉన్న సమాజం, కుటుంబం ఇద్దరినీ చూసే విధానంలో తేడా ఉంది కదా. అసలు మగాళ్ళు ఏ విషయంలో మొహమాట పడతారు, ఆడవాళ్ళు ఏ విషయాల్లో నలిగిపోతూ ఉంటారు, కొంచెం వివరంగా నాకు మన శ్రోతలకి చెప్తావా?
1: తప్పకుండానయ్యా. మరి మగవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళ మొహమాటం అంతా కూడా ఎక్కువగా ఈగో చుట్టూ, బయట సమాజం చుట్టూ తిరుగుతుంది. మరి మగవాడు అనగానే సమాజంలో నువ్వు సంపాదించాలి, నువ్వే అందరికీ అండగా నిలబడాలి అనే ఒక అలిఖిత చట్టం ఉంది. అందుకే చేతిలో రూపాయి లేకపోయినా స్నేహితుల ముందు, చుట్టాల ముందు తక్కువైపోతానేమో అనే బూటకపు మొహమాటానికి పోయి అప్పులు చేసి మరీ జలసాలు చేయడం, బిల్లులు కట్టడం చేస్తూ ఉంటారు. ఆఫీసుల్లో కానీ, బయట వ్యాపారంలో కానీ నాకు తెలియదు అని చెప్తే ఎక్కడ తక్కువగా చూస్తారు అన్న మొహమాటంతో తెలియకపోయినా తెలిసినట్లు నటించి పెద్ద పెద్ద తప్పులు చేస్తూ ఉంటారు. అంటే మగవాడి మొహమాటం ఎక్కువగా తన పరువు, హోదా, అహంకారం కాపాడుకోవడం కోసం పుడుతుందన్నమాట.
0: 100% నిజమమ్మా. మరి ఆడవాళ్ల విషయానికి వస్తే వాళ్ల మొహమాటం అంతా కుటుంబ బంధాలు, అవతల వాళ్ల మనసులు నొచ్చుకోకూడదు అనే ఆరాటం చుట్టూనే తిరుగుతుంది అంటారు, అది ఎంతవరకు కరెక్ట్?
1: అవునన్నయ్య, అక్షరాల నిజం చెప్పావు. మరి ఆడపిల్ల పుట్టినప్పటి నుంచే నువ్వు సర్దుకుపోవాలి, అందరినీ మెప్పించాలి అని నేర్పిస్తారు. అందుకే ఇంట్లో భర్తకు, అత్తమామలకు, పిల్లలకు నచ్చినవన్నీ వండి పెడుతూ చివరికి తను తినేటప్పుడు కూర అయిపోతే లేదు అని అడగటానికి మొహమాట పడి వట్టి పచ్చడితో అన్నం తినేసే తల్లులు, భార్యలు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఒంట్లో ఎంత నరకప్రాయమైన నొప్పి ఉన్నా ఇప్పుడు చెప్తే అందరూ కంగారు పడతారు, పనులు ఆగిపోతాయి అని మొహమాట పడి రోగాన్ని దాచుకుంటారు. పెళ్ళయ్యాక పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడేమైనా ఇబ్బందులున్నా నన్ను పంపించి నాన్న బాధపడుతున్నాడేమో అని

0: మొహమాట పడి నోరు విప్పరు. అటు అత్తారింట్లో సమస్యలున్నా పుట్టింటి వాళ్ళు ఫీల్ అవుతారని దాచేస్తారు. మరి మగాడు బయట ప్రపంచానికి భయపడి మొహమాట పడితే ఆడది తన వాళ్ల ఆనందం కోసం, బంధాలను కాపాడుకోవడం కోసం తనని తాను పూర్తిగా చంపుకుని మొహమాట పడుతుంది.
1: చాలా చక్కని వ్యత్యాసం, చాలా బాగా చెప్పావమ్మా. మగవాళ్ల మొహమాటం జేబులకి పరువుకి కత్తెర వేస్తే ఆడవాళ్ల మొహమాటం వాళ్ల ప్రాణాలకి ఆరోగ్యానికే ముప్పు తెస్తోందన్నమాట. అందుకే ఇద్దరు కూడా ఈ మొహమాటాల గీత దాటి ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పడం నేర్చుకోవాలంటాం.
0: మరి మన పిల్లలు రేపు పెద్దయ్యాక మళ్ళానే నో చెప్పలేక లోకం ఏమనుకుంటుందో అని మొహమాట పడుతూ తమ జీవితాలను నరకం చేసుకోకూడదు. అంటే ఒక్కే వంగనిది మానే వంగుతుందా అన్నట్లు చిన్నప్పుడే మన ఇళ్లలో వాళ్ళకి కొన్ని అద్భుతమైన అలవాట్లు నేర్పించాలి. మరి మొదటిది ఏంటంటే పిల్లలకి తమ సొంత ఇష్ట ఇష్టాలని అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా చెప్పే స్వేచ్ఛని మనం ఇంట్లోనే ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా వస్తువు నచ్చకపోయినా, తిండి వద్దు అనుకున్నా పెద్దవాళ్ళకి ఎదురు చెప్తావా అని గద్దించకుండా వాళ్ళ మనసులోని నో అనే మాటను గౌరవించడం తల్లిదండ్రులుగా మనం మొదలుపెట్టాలి. అప్పుడే రేపు బయట సమాజంలో ఎవరైనా చెడుదారిలో లాగుతున్నా ముఖం మీదే నాకిది ఇష్టం లేదు అని చెప్పే ధైర్యం మన పిల్లలకు వస్తుంది.
1: నూటికి 100 పాళ్ళు నిజమమ్మా. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎదుటి వాళ్ళు మెప్పు కోసం బతకాల్సిన అవసరం లేదు అనే నిజాన్ని వాళ్ళ బుర్రల్లో బలంగా నాటాలి. మార్కులు తక్కువ వస్తే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు పలానా బట్టలు వేసుకోకపోతే చుట్టాలు నవ్వుకుంటారు అనే ఈ పోలికల్ని తల్లిదండ్రులు ముందు తమ ఇంట్లో ఆపేయాలి. లోకం కోసం కాదు, నీ ఆత్మసాక్షికి నచ్చినట్టు నిజాయితీగా బతకడమే గొప్ప జీవితం అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకా ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మన పరిధి ఎంత అనే నిజాల్ని పిల్లలకి దాచకుండా చెప్పాలి. లేకపోతే ఫ్రెండ్స్ ముందు తక్కువైపోతామేమో అనే మొహమాటంతో లేనిపోని బ్రాండెడ్ వస్తువుల కోసం, బైకుల కోసం తల్లిదండ్రులను వేధించే అలవాటు వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఉన్న దాంట్లో తృప్తిగా బతకడం, లేనప్పుడు నా దగ్గర లేదు అని చెప్పుకోవడంలో ఎలాంటి సిగ్గు మొహమాటం పడాల్సిన అవసరం లేదనే ఆత్మవిశ్వాసాన్ని మనం పిల్లలకి నేర్పించాలి.
0: మరి అన్నింటికంటే ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటి విషయాల్లో మొహమాట పడకుండా మాట్లాడటం నేర్పించాలి. స్కూల్లోనూ బయట ఎవరైనా తమను ఇబ్బంది పెడుతుంటే, మరి బయటికి చెప్తే నాన్న తిడతారేమో, అందరూ ఏమనుకుంటారు అనే మొహమాటంతో లోపలే దాచుకునే భయంకరమైన పరిస్థితి పిల్లలకి రాకూడదు. ఏం జరిగినా మీ వెనుక మేమున్నాం అనే నమ్మకాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలి. తల్లిదండ్రులిచ్చే ఆస్తిపాస్తుల కంటే ఇలాంటి ఆత్మవిశ్వాసమే పిల్లల జీవితానికి నిజమైన రక్షణ కవచం.
1: కరెక్ట్ అమ్మా. ఇప్పటి వరకు మనం మొహమాటం అంటే ఏదో ఒక పెద్ద సైకలాజికల్ ప్రాబ్లం అని, ప్రమాదం అని మాట్లాడుకున్నాం. కానీ మన దినచర్యలో ప్రతి అడుగులోనూ, ప్రతి పలకరింపులోనూ ఈ మొహమాటం అనే పదాన్ని ఎంత ఆత్మీయంగా, ఎన్ని రకాలుగా వాడుతుంటాము కదా. ఇంటికి ఎవరైనా చుట్టాలు రాగానే మన మొదటి మాట ఏంటి, రెండు రండి, లోపలికి రండి, అస్సలు మొహమాట పడకండి, మీ సొంతిల్లే అనుకుని ఫ్రీగా ఉండండి అని ప్రేమగా అంటాం. అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర లేదా పీటల మీద కూర్చోబెట్టి అన్నం వడ్డిస్తున్నప్పుడు వాళ్ళు కాస్త తక్కువ తింటుంటే, అయ్యో అదేంటండి అలా చూస్తున్నారు, అస్సలు మొహమాట పడకుండా కడుపు నిండా తినండి, వడ్డించుకోండి అని బతిమాలుతాం. అవునా కదా?
0: అవును, 100% నిజం చెప్పాం. అసలు మన నిత్య జీవితంలో ఈ పదం అనేది లేకపోతే పలకరింపులకి అర్థమే లేదు. మరెవరైనా మనతో ఏదైనా విషయం చెప్పడానికి సతమతమవుతూ ఉంటే, ఏంటయ్యా నాతో చెప్పడానికి నీకెందుకు అంత మొహమాటం, ఏదైనా ఉంటే సూటిగా చెప్పే అని ధైర్యం చెప్తాం. అలానే మన స్నేహితులకు, బంధువులకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే, చూడు బాబు నీకు నేను ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేయి, అస్సలు మొహమాట పడకు, నేను చూసుకుంటాను అని కొండంత అండగా నిలబడతాం. అంటే ఒక పక్క ఈ మొహమాటం వల్ల కష్టాలు వస్తున్నా, ఇంకో పక్క మనుషుల మధ్య ఆత్మీయతను పెంచడానికి, ఒకరికొకరు ధైర్యాన్ని ఇచ్చుకోవడానికి కూడా ఈ మొహమాటం వద్దు అనే మాటను ఒక అమృతంలా వాడుతూ ఉంటాం. మన సంస్కృతిలో, మన తెలుగు భాషలో ఈ పదానికి ఉన్న మ్యాజిక్ ఏంటంటే, ఇది ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన గుణాన్ని చూపిస్తుంది. బంధాలను కలిపేటప్పుడు ఆత్మీయత అవుతుంది, అదే బంధాలను తెంచేటప్పుడు బలహీనత అవుతుంది.
1: మొహమాట పడకుండా ఉండడం వేరు, మొహమాట పడకుండా తినండి అని ఆత్మీయంగా పిలవడం వేరు. మన రోజువారీ జీవితంలో ఈ పదం వెనుక ఉన్న ఆ స్వచ్ఛమైన ప్రేమని, లౌక్యాన్ని మన పెద్దవాళ్ళు ఎంత బాగా బ్యాలెన్స్ చేశారో కదా.
0: అసలు ప్రొద్దుట లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ ఒక్క పదం మన జీవితాల్ని ఎంతలా శాసిస్తుందో కదా. అసలు ఈ మొహమాటం అనేది ఏ సందర్భాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది, దీంతో మనుషులు ఎంత జాగ్రత్తగా ఉండాలో మరి మన శ్రోతలందరి కోసం ఒకసారి క్లియర్గా చెప్పేస్తావా?
1: తప్పకుండానమ్మా. ఈ మొహమాటం అనేది ఒక కత్తి లాంటిది. కూరగాయలు కోయడానికి వాడుకోవచ్చు, చెయ్యి కోసుకోవడానికి కావచ్చు. మనం చూసుకుంటే ఇళ్లల్లో ఆత్మీయతను పంచేటప్పుడు, చుట్టాలని పలకరించేటప్పుడు, అన్నం వడ్డించేటప్పుడు ఈ మొహమాటం అనేది మర్యాద అనే ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అక్కడ మొహమాటం లేకపోతే మనుషుల

0: ముక్కు సూటితనం ఎక్కువై బంధాలు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. కానీ అదే మొహమాటం మన వ్యక్తిగత జీవితంలోకి, ఆరోగ్యంలోకి, ఆర్థిక విషయాల్లోకి, మన పిల్లల భవిష్యత్తులోకి వచ్చేసరికి మాత్రం ఒక భయంకరమైన బలహీనత అనే విలన్ పాత్ర పోషిస్తుంది. అక్కడ కనుక మనం మొహమాట పడ్డామా, మన జీవితకాలపు కష్టార్జితం, మన మనశ్శాంతి, చివరికి మన ప్రాణాలు కూడా ప్రమాదంలో పడిపోయే ఆస్కారం ఉంటుంది.
1: ఇక మన జీవితం అంటేనే కష్ట సుఖాల కలయిక, మరి బాధలు సంతోషాల సమాహారం. మరి బాధల్లోనూ సంతోషాల్లోనూ ఈ మొహమాటం అనే ఒకే ఒక్క పదం ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసా? మరొక చోట ఇది మనల్ని కుంగదీసే శాపం అవుతుంది, ఇంకో చోట బంధాలను ముడిపెట్టే అమృతం అవుతుంది. మనం బాధల్లో ఉన్నప్పుడు ఒకలా, సంతోషాల్లో ఉన్నప్పుడు ఇంకోలా ఈ మొహమాటం మనల్ని ఆడిస్తుంది. అసలు మన జీవితంలో వచ్చే ఆ కష్ట సుఖాల సమయాల్లో ఈ మొహమాటం చేసే విన్యాసాలేంటో కాస్తంత మరి లిజినెస్కి చెప్తావా?
0: తప్పకుండానమ్మా. మన జీవితంలో ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు, గుండె పగిలే బాధ ఉన్నప్పుడు నా బాధను బయటికి చెప్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను తక్కువగా చూస్తారేమో, నా కన్నీళ్లు చూసి నవ్వుకుంటారేమో అనే ఒక అబద్ధపు మొహమాటపు ముసుగు వేసుకుంటూ ఉంటాం. ఆ మొహమాటంతో లోపల ఎంత ఏడుపు వస్తున్నా పైకి నవ్వుతూ నటిస్తూ మనసులోనే ఆ బాధను దాచేసి కుమిలిపోతూ ఉంటాం. చివరికి ఏమవుతుంది, ఆ మొహమాటం వల్ల మనకు రావాల్సిన సహాయం అందక మనల్ని ఓదార్చే ఆత్మీయులు దూరం అయ్యి మానసిక ఒత్తిడి పెరిగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అంటే బాధల్లో మొహమాట పడడం అనేది మన గాయానికి మనమే ఉప్పు రాసుకోవడం లాంటిదన్నమాట.
1: ఎంత చేదు నిజమన్నయ్య. మరి బాధల్లో మొహమాట పడితే మనల్ని మనమే నరకంలోకి నెట్టుకుంటున్నట్లు. మరి మన జీవితంలో వచ్చే సంతోషాల సమయంలో ఈ మొహమాటం అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుందంటావు?
0: సంతోషాల దగ్గరికి వచ్చేసరికి మొహమాటం ఒక విచిత్రమైన పాత్ర పోషిస్తుందమ్మా. మన ఇంట్లో ఏదైనా పెళ్లి కానీ శుభకార్యం కానీ జరుగుతున్నప్పుడు అయ్యో వాళ్ళని పిలవకపోతే మొహమాటం, వీళ్ళని అడగకపోతే ఏమనుకుంటారు అని మన స్తోమతకి మించి అప్పులు చేసి మరీ వందల మందిని పిలిచి భారీగా ఖర్చు చేస్తాం. అక్కడ వచ్చేవాడు తిని త్రేయించి కూరల్లో ఉప్పు తక్కువైందని వంకలు పెట్టి వెళ్ళిపోతాడు తప్ప మన కష్టాన్ని గుర్తించడు. కానీ ఇంకొక కోణంలో చూస్తే మన సంతోషాన్ని 10 మందితో పంచుకోవడానికి, ఆత్మీయులని మన ఇంటికి రప్పించడానికి కూడా ఈ మొహమాటమే కారణం అవుతూ ఉంటుంది. అంటే సంతోషాల సమయంలో ఈ మొహమాటం అనేది బంధాల మధ్య ఒక అందమైన వంతెనలా మారుతుంది. కానీ అదే సమయంలో మన పరిధి దాటితే మాత్రం మన జేబులకి పెద్ద చిల్లే పెడుతుంది.
1: బాధల్లో మొహమాట పడితే ఆత్మీయులకి దూరం అవుతాం, అదే సంతోషాల్లో మొహమాట పడితే మన పరిధిని మర్చిపోతాం. అందుకే బాధ వచ్చినప్పుడు మొహమాటాన్ని పక్కన పెట్టి మనసారా సాయం అడగాలి. మరి సంతోషం వచ్చినప్పుడు మొహమాటానికి పోయి అప్పులు పాలు కాకుండా మన పరిధిలో పండుగ చేసుకోవాలి. అందుకే మనుషులు ఈ మొహమాటంతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ మర్యాదగా ఉండాలో అక్కడ మొహమాట పడాలి. కానీ ఎక్కడ మన జీవితం, మన సంసారం, మన పిల్లల భద్రత ముఖ్యాంశాలు అవుతాయో అక్కడ మొహమాటాన్ని చెత్తబుట్టలో పడేసి నిర్మొహమాటంగా నవ్వుతూనే నో చెప్పడం నేర్చుకోవాలి. మన మనసుని చంపుకుని అవతలి వాడిని సంతోషపెట్టే జీవితం మనకు అసలు.
0: మొహమాటాలు వెనుకున్న ఆత్మీయతని స్వీకరిద్దాం, అది తెచ్చే తంటాల పట్ల అప్రమత్తంగా ఉందాం.
1: లిజనర్స్, మరింత వరకు రేడియో విజన్ 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి మొహమాటానికి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్. ఫోన్

0: ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್,
2: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಿಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
3: అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందా, లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చిందా, ఆగండి, మీరు క్లిక్ చేసే ఒక లింక్, మీరు చెప్పే ఒక ఓటీపీ మీ బ్యాంక్ అకౌంట్ ను ఖాళీ చేయగలవు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకండి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.
1: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ഇൻഡോർ ഗെയിംസ്, ചിൽഡ്രൻ പ്ലേ ഏരിയ, ഗസ്റ്റ് റൂംസ്,
1: വാട്ടർ ട്രീറ്റ്മെന്റ് പ്ലാന്റ്, സിവേജ് ട്രീറ്റ്മെന്റ് പ്ലാന്റ്, 100% പവർ ബാക്കപ്പ് വണ്ടി അത്യാധുനിക വസ്തുലതോ രൂപദിദ്ദുകൊണ്ടോണ്ടി ആർക്ക് ദ പ്രൈഡ്.
0: മരിഞ്ഞ വിവരാലകൈ സംപ്രദിച്ചണ്ടി ആർക്ക് വിഷ്ണു ഡെവലപ്പേഴ്സ്.
1: ഫോൺ 7996079666.
2: വിനായക മൾട്ടി സ്പെഷ്യാലിറ്റി ഹോസ്പിറ്റൽ, ഡോക്ടർ സി വി ആർ എസ് ഗജപതിരാജു സാഗിരാജു, പി ഡി സി സി സർജിക്കൽ ഗാസ്ട്രോ ആൻട്രോളജിസ്റ്റ്, ലാപ്രോസ്കോപ്പിക് സർജൻ ഡോക്ടർ ജി എൻ ദിവ്യതേജ സാഗിരാജു, എം എസ് ഒ ബി ജി ഗൈനിക് ആൻഡ് ലാപ്രോസ്കോപ്പിക് സർജൻ,
3: ഡോക്ടർ പി ഡി എം സ്വരൂപ് എം ഡി ജനറൽ മെഡിസിൻ,
2: ഡോക്ടർ ലക്ഷ്മി ചന്ദന യൂറോളജിസ്റ്റ് യൂറോ ഗൈനക്കോളജിസ്റ്റ്, ഡോക്ടർ ജി ഫണീന്ദ്ര ഗിരിനാഥ് എം ഡി പീഡിയാട്രിക്സ്,
3: ഡോക്ടർ എസ് പൂർണ്ണചന്ദ് എം ഡി ഇന്റർവെൻഷണൽ പൾമനോളജിസ്റ്റ് എമർജൻസി ക്രിട്ടിക്കൽ കെയർ ടീം,
0: ഡോക്ടർ പി പ്രവീൺ എം എസ് ഓർത്തോപെഡിക്സ്, ഡോക്ടർ മാചവരപ്പ് മഹേഷ് എം ബി ബി എസ് ഡി എൻ ബി എം എസ് ന്യൂറോ സർജറി ബ്രെയിൻ ആൻഡ് സ്പൈൻ സർജൻ, ഡോക്ടർ എൻ മാധുരി എം ബി ബി എസ് എം എസ് എം ടി എച്ച് സർജിക്കൽ ഓങ്കോളജി എഫ് ഐ എം എസ് ക്യാൻസർ സർജൻ.
2: വിനായക മൾട്ടി സ്പെഷ്യാലിറ്റി ഹോസ്പിറ്റൽ, ജെ പി റോഡ്, ഭീമപുരം.
3: ശ്രീ ഗായത്രി വൊക്കേഷണൽ ജൂനിയർ കോളേജ്, കോഴ്സുകൾ നഴ്സിംഗ്, മെഡിക്കൽ ലാബ് ടെക്നീഷ്യൻ, കമ്പ്യൂട്ടർ സയൻസ് എഞ്ചിനീയറിംഗ്, ഡി എം എൽ ടി, ഡി എ എൻ എസ്, ജി എൻ എം, ഡി ഒ എ, ബി എസ് സി നഴ്സിംഗ് കോഴ്സസ് കലവു. ഉചിത ഹോസ്റ്റൽ വസതി കലതു. തല്ലിക്ക് വന്ദനം പഥകം വർത്തിച്ചു. കൊത്ത ബസ് സ്റ്റാൻഡ് ദഗ്ഗര ഓവർ ബ്രിഡ്ജ് പ്രക്കന, ഭീമവരം വൺ. ശ്രീനിവാസ് തെന്നേട്ടി കറസ്പോണ്ടന്റ്, വിരിഞ്ചി തെന്നേട്ടി ഡയറക്ടർ.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
5: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరెప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఈ దేహంలో ఉన్న జీవునికి బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం, ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. మరి వీటిని ఎవ్వరూ ఆపలేరు. అంతే కదండి, నాకు యవ్వనం వద్దు, నాకు వృద్ధాప్యం వద్దు అంటే ఆగుతుందా? ఆగదు కదా. కాబట్టి మరి ఈ దేహంలో ఉన్న జీవునికి ఏంటంటే బాల్యం, బాల్యం తర్వాత కౌమారం, కౌమారం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం, వృద్ధాప్యం తర్వాత మరణం, ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. మరి వీటిని ఎవ్వరూ ఆపలేరు. అలానే మరణం తర్వాత ఈ దేహం అనేది పోతే మరొక దేహం వస్తుంది, ఆ దేహం పోతే మరొక దేహం వస్తుంది, అలా దానిని కూడా ఎవ్వరూ ఆపలేరు కదండి. అంటే జీవునికి బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయో, అలానే మరణం తర్వాత ఈ దేహం పోతే మరొక దేహం వస్తుంది, మరొక దేహం వస్తుంది, మరొక దేహం వస్తుంది, దేన్ని కూడా ఎవరు ఆపలేరు. ఓకే లిజినెస్, మరొక చక్కని మాటనైతే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, మరి భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి గాయని ఎస్ జానకి గారికి నివాళి అర్పిస్తూ ప్రతిఘటన చిత్రం నుండి ఈ దుర్యోధన దుశ్శాసన అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

दे दी मी जन्मस्थान।

లిజినెస్, మరి చక్కని బీట్రల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి రోజు మండే సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరం కదా, కాబట్టి శివుడికి సంబంధించి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి చాలామంది ఏంటంటే శివనామాన్ని పంచాక్షరి శివ పంచాక్షరిని శివనామాన్ని జపిస్తూ ఉంటారు కదండి. ఎప్పుడు చూస్తున్నా, మరి కూర్చున్నా నుంచున్నా ప్రయాణాలు చేస్తున్నా, మరి బుక్ కౌంటర్లో కూర్చున్నా, ఎక్కడున్నా బస్ స్టాప్లోనే కాదు, రైల్వే స్టేషన్లోనే కాదు, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మననం చేసుకుంటూనే ఉంటారు మనసులో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఉంటారు. మరి కొంతమందికి నడుస్తున్నప్పుడు కూడా ఆ నామం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చదివి ఉంటారేమో, మరి మనం బజార్లో నడుస్తున్నప్పుడు, కూరగాయలు కొంటున్నప్పుడు, అలా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నామం అనేది మనలో మననం చేసేసుకుంటూ ఉంటాం. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే నేను నా కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, అరే నాకు శివనామాన్ని జపించేస్తున్నానే, ఎలాగా ఇదేనా దోషమా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే మనం నడుస్తున్నప్పుడు మనసులో మంత్రం రావడం అనేది దోషం కాదు. మరి దీని గురించి తెలుసుకుందాం. మరి ఒక చిన్న శ్లోకాన్ని చెప్పారు శంకరులు, ఏంటంటే ఆత్మాత్వం

ഗിരിജാമതി സഹചര പ്രാണ ശരീരം ഗൃഹം പൂജാതി വിഷയഭോഗരചന നിദ്രാ സമാധിസ്ഥിതി സഞ്ചാര പദയോ പ്രദക്ഷിണവിധി സ്തോത്രാണി സർവാഗിരോ യദ്യത്കര കരോമി തത്തഖിലം ശംഭു തവാരാധനം అంటారు శంకరులు. మరి ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏంటంటే, మరి ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు ఎంత గొప్ప విషయాన్ని చెప్పారంటే, సంచార పదయో ప్రదక్షిణ విధి, అంటే స్వామి నేను నా కాళ్లతో చేసే ప్రయాణం లేదా నడక అది నీకు చేసే ప్రదక్షిణగా భావిస్తున్నాను. యద్యత్ కర్మ కరోమి తత్తద్దఖిలం శంభో తవారాధనం, అంటే నేనే పని చేసినా అది నీకు చేసే ఆరాధనగాని భావిస్తున్నాను అని. అంటే మనం చెప్పులు వేసుకుని నడుస్తున్నా, మరి వ్యాయామం చేస్తున్నా, మనసులో మంత్రం అనేది స్మరణకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ నడకను శివుడు తనకు చేస్తున్న ప్రదక్షిణగా స్వీకరిస్తాడని శంకరాచార్యులు వారు ఎప్పుడో సెలవిచ్చారు. కాబట్టి మీరు ఎటువంటి ఏమాత్రం సంకోచించక్కలేదు. మీ నడక అనేది శివుడికి ప్రదక్షిణతో సమానం, మీ మంత్రస్మరణ శివుడికి స్తోత్రంతో సమానం, ఇక ఆ మన యొక్క ఆరోగ్య ప్రయత్నం శివుడికి ఆరాధనతో సమానం. మనం చేస్తున్న ఈ సహజ జపం మరి మీలో మీ అందరిలో భక్తి పరిపక్వతకు నిదర్శనం. మరి శరీరం అనారోగ్యంతో ఉన్న మనసు అనేది పరమాత్మను వదలడం లేదంటే అది ఆ శివుడి యొక్క గొప్ప అనుగ్రహం. మనకి శాస్త్రాల ప్రకారం జపంలో మూడు రకాలుంటాయండి. ఒకటి వాచికం, అంటే గట్టిగా అరవడం, అంటే గట్టిగా అనడం. ఉపాంసు, అంటే పెదవులు కదులుతూ మెల్లగా అనడం. మానసికం, మనసులోని స్మరించుకోవడం. అంటే మనకు జపం చేసే రకంలో కూడా మూడు రకాలు ఉంటాయి. వాచికం అంటే గట్టిగా అనడం, మనం గట్టిగా చదువుకుంటూ ఉంటాం అన్నమాట. ఉపాంసు అంటే పెదవులు కదులుతూ మెల్లగా అనడం అన్నమాట, అంటే పైకి వినిపించకుండా చిన్నగా నెమ్మదిగా మాట్లాడుకోవడం. మరియు మానసికం అంటే మనసులోని స్మరించుకోవడం. కాబట్టి మనం చెప్పులు వేసుకుని నడుస్తున్నప్పుడు లేదా అపవిత్రంగా ఉన్నామని భావించినప్పుడు మానసిక జపం అంటే మననం చేయడం వల్ల కూడా ఎలాంటి దోషం అంటదు. కాబట్టి మీరు ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు మనను మనసులో చక్కగా స్వామి యొక్క నామాన్ని మననం చేసుకోవచ్చు. మరి ఆ బాల శంకరుడు మీ భక్తికి మెచ్చి మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదరకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథం జనార్దనరావు గారు వనచమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మరి ఈ కార్యక్రమం అంటే మాకు చాలా చాలా ఇష్టం అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలానే మాకు ఉప్పిన చిత్రం నుండి ఈశ్వర పరమేశ్వర అనే చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కటి పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ నేనటువంటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరో మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి మహాభారత యుద్ధానికి కురుక్షేత్ర భూమిని ఎందుకు ఎంచుకున్నారు తెలుసుకుందామా. మరి స్థలం, అక్కడి వాతావరణం మనిషి మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తాయని ప్రాచీన భారతీయులు విశ్వసించేవారు. మనందరికీ తెలిసింది మరి మహాభారతంలో ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన మహాసంగ్రామం కురుక్షేత్రంలో జరిగింది. అయితే మహాభారత యుద్ధానికి కురుక్షేత్రాన్ని యుద్ధభూమిగా ఎంపిక చేయాలని నిర్ణయం శ్రీకృష్ణ భగవానుది. మరి ఆ నిర్ణయం వెనుక ఒక అద్భుతమైన కథ అనేది దాగుంది. మహాభారత యుద్ధాన్ని నివారించడం అసాధ్యమని స్పష్టమైన తర్వాత యుద్ధానికి అనువైన భూమిని ఎంపిక చేసే బాధ్యత శ్రీకృష్ణుడిపై పడింది. ఆయన కోరుకున్నది సాధారణ యుద్ధభూమి కాదు. గత చరిత్రలో భయానక సంఘటనలు, క్రూరత్వం, ద్వేషం నిండిన భూమిని ఆయన వెతికాడు. దీనికి కారణం కూడా ఉంది. యుద్ధభూమిలో కౌరవులు, పాండవులు తమ బంధువులు ఒకరి చేతిలో మరొకరు మరణించడం చూసి చివరి క్షణంలో సంధి చేసుకునే అవకాశం ఉందని శ్రీకృష్ణుడు భావించాడు. మరెందుకంటే ఈ యుద్ధం పరాయి వారి మధ్య కాదు, అన్నదమ్ములు, గురు శిష్యులు, బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య జరగబోయే మహాసంగ్రామం. అందువల్ల యోధుల హృదయాల్లో పరస్పర కఠినత్వం, కోపం, ద్వేషం అత్యున్నత స్థాయిలో ఉండేలా చేసే చరిత్ర కలిగిన ప్రదేశాన్ని ఎంచుకోవాలి అని

మాటలు విన్న పెద్ద అన్న తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. కోపావేశంలో మరి తన చేతిలో ఉన్న వ్యవసాయ పనిముట్టుతో తమ్ముడిని అక్కడికక్కడే హతమార్చాడు. మరంతటితో ఆగకుండా అతని మృతదేహం ఈడ్చుకుంటూ పొలం గట్టు దగ్గరకు తీసుకువెళ్ళి ఆ శవాన్ని కాలితో తొక్కి ప్రవహిస్తున్న నీటిని అడ్డుకున్నట్ట. ఈ భయంకరమైన ఘటనను విన్న శ్రీకృష్ణుడు వెంటనే అన్నదమ్ముల మధ్య ఇంతటి క్రూరత్వం చోటు చేసుకున్న ఈ భూమి అన్నదమ్ముల మధ్య జరిగే మహాయుద్ధానికి అత్యంత అనుకూలమైన ప్రదేశం అని నిర్ణయించాట. మరి ఆ భూమి మరేదో కాదు, కురుక్షేత్రం. అది భూమిపై మహాభారత మహాసంగ్రామం జరిగింది. అనేక మంది మహావీరులు మహారథులు తమ ప్రాణాలను అర్పించిన పవిత్ర క్షేత్రంగా కురుక్షేత్రం చరిత్రలో నిలిచిపోయింది. మరి ఈ మహాభారత గాథ మనకి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. శుభమైన అశుభమైన మన ఆలోచనలు, మన కర్మలు, వాటి సంస్కారాలు ఒక భూమిలోనూ ఒక ప్రదేశంలోనూ చాలా కాలం వరకు నిలిచి ఉంటాయి. అందుకే స్థలం, వాతావరణం, అక్కడి చరిత్ర మనుషుల మనస్తత్వంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతాయని ఈ కథ మనకి తెలియజేస్తుంది. లిజినెస్, మరొక చక్కని స్టోరీ గురించి తెలుసుకున్నాం కదా. ఇక అలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నిన్న గ్రామం నుండి మన అర్జే శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు మా మనవడు శ్రీ రియాన్ష్ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మరి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మరి తాతయ్య ఎస్వి రంగారావు, నానమ్మ శోభారాణి, బాబాయ్ మల్లేశ్వర అవినాష్ శుభాకాంక్షలు అందిస్తున్నారు అంటున్నారు. అలానే ఒక చిన్న కవిత అంటున్నారు, మరి మా కంటి వెలుగు, మా ఇంటి దీపం, మా వారసత్వపు వంశాకురం, మా చేయి పట్టి నడిచిన అనురాగ బంధం, మురిపంగా పెరిగి విద్యాబుద్ధులతో చేరాలి ఉన్నత శిఖరం, ఆదుకోవాలి అందరి ఆశీర్వాదం, చేరుకోవాలి నీ లక్ష్యం, నువ్వెంతో ఎదిగి తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలి, మా వంశపు ఆశాద్యోతివై వెలగాలి. మరి మా ముద్దల మనవడు శ్రీ రియాన్ష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. తప్పుకున్నారండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరి మీ మనవడు శ్రీ రియాన్ష్కి మరి మీ తరపు నుండి, మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి శ్రీ రియాన్ష్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తాత మనవడు చిత్రం నుండి ఈనాడే బాబుని పుట్టినరోజు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పుకున్నారండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజ్నెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు ఎలానో మనం మరి కురుక్షేత్రం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అసలు కురుక్షేత్రం ఆ స్థలంలోనే ఎందుకు మహాభారత యుద్ధం జరగాల్సి వచ్చింది అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఇంచుమించు అందరం కూడా, మనందరం కూడా మనం ఏం తప్పు చేశామో, ఏం తప్పు చేస్తున్నామో తెలియక మనం పడే బాధలకు కారణం ఏంటో తెలియక, మరి పెద్దవాళ్ళు పండితులు కర్మలు అంటారు, మరి అవేంటో తెలియక మనం పడే బాధలకు కారణం మనం కాదు భగవంతుడు అన్నట్లు భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. నీకు ఎన్ని పూజలు చేశామయ్యా, ఎన్ని వ్రతాలు చేశానయ్యా, ఎంతలా నిన్ను కొలిచాను, అసలు నువ్వు ఉన్నావా, ఉంటే మేమేం తప్పు చేశామని మాకు ఈ శిక్షలు వేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు కదండి. తప్పు మన ఆలోచన, భగవంతుడు పాపం ఏం చేయలేడు, మనం తప్పులకు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అంటే మనం చేసిన తప్పులకు ఖచ్చితంగా శిక్ష మనమే అనుభవించాలి. కర్మఫలం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మరి ఉదాహరణకి భారతంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. మరి కురు పాండవుల మధ్య 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో మరి యోధులంతా కూడా వీరమరణం పొందారు. మరి అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. మరి బుసలు కక్కుతూ కోడి తాచుల రుక్మిణి గుమ్మంలోని శ్రీకృష్ణుణ్ణి అట్టగించింది. మరి కురువృద్ధుడు భీష్ముడు, గురువృద్ధుడు ద్రోణుడు వీరిని కూడా విడిచిపెట్టలేదు. వారు ఎంతటి ధర్మాత్మలో మీకు తెలీదా, వారు నీతి తప్పని వారే, ధర్మాన్ని ఆచరించేవారే. అటువంటి మహాత్ములకు సహకరించడానికి, అటువంటి మహాత్ముల్ని సంహరించడానికి మీకు మనసు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించిందట. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మరి మౌనం వహించాడు. వారు చేసిన పాపం ఏమిటి అంటూ రెట్టించింది. ఇక తప్పదని చెప్పి పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు. నువ్వు చెప్పింది నిజమే రుక్మిణి, వారి జీవితమంతా నిజమే చెప్పారు, ధర్మమే ఆచరించారు, కానీ వారి జీవితంలో ఒకే ఒక్క పెద్ద తప్పు చేశారు అంటాడు. ఏం తప్పు చేశారు అంటుంది రుక్మిణి. పెద్దల సమక్షంలో నిండు కొలువలు అందరి ఎదుట ద్రౌపది వస్త్ర

కాలాపహరణ జరుగుతుంటే పెదవి విప్పకుండా తలలు దించుకుని మౌనం వహించారు. జరుగుతున్న అకార్యాన్ని ఆపగలిగే శక్తి హక్కు ఉండి కూడా వారిరువురూ మౌనం వహించడం అన్యాయమే కదా. ఆ ఒక్క తప్పు వల్లే ఇంత ప్రపంచం నాశనమైంది. ఇంతకు మించిన నేరమేముంది అంటాడు శ్రీకృష్ణుడు. మరి కర్ణుడి సంగతి ఏంటి? ఆయన దానకర్ణుడు అన్న పేరు సంపాదించాడుగా. మరి గుమ్మం ముందు నిలబడి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు. మరి ఆయన్ని కూడా అన్యాయంగా చంపించారే యుద్ధంలో అంటుంది. మరి నువ్వు చెప్పిన మాట నిజమే. అయితే యుద్ధరంగంలో యోధాను యోధులతో పోరాడి అలసిన అభిమన్యుడు మరణానికి చేరువలో ఉన్న సమయంలో దాహం వేసి పక్కనే ఉన్న కర్ణుణ్ణి మంచినీళ్లు అడిగాడు. మరి కర్ణుడి పక్కనే మంచినీటి చలమ ఉంది. దుర్యోధనుడు ఇవ్వడానికి వీలు లేదు అన్నాడు. కర్ణుడు ఇవ్వలేదు. అలా కర్ణుడు అభిమన్యుడి యొక్క దాహం తీర్చలేదు. ఆ తర్వాత కర్ణుడి యొక్క రథం అదే ప్రదేశంలో ఆ నీటి ప్రాంతంలోనే కుంగిపోయింది. కర్ణుడు చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవించాడు. మరి రుక్మిణి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏ ఒక్క తప్పు చేసినా జీవితాంతం చేసిన మంచి అనేది కనుమరుగైపోతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. చేసే పని నీతివంతమైనదేనా న్యాయమైనదేనా అని మనం ఆలోచించాలి అని సెలవిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూసారుగా, అవి అసలు తప్పులే కాదు. మన దృష్టిలో అలాంటివి ఎన్ని చేసుంటాం చెప్పండి. మరి మన దుఃఖానికి కారణం మనమా భగవంతుడా? మరి ఇప్పటికైనా మనం మార్దాం. అసలు ఈ కర్మ అంటే ఏంటో తెలుసుకుందాం. మరి దుఃఖానికి కారణమైన కర్మలేంటో తెలుసుకుని వాటి నుంచి తప్పించుకుందాం. ఏమంటారు? ఓకే లిస్నర్స్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా బానుముక్కల గ్రామం నుండి మరి FMS సర్దార్ గారు అయితే మనకి SMS చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయమ్మ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి అందరి కోసం జానకమ్మ ముచ్చట అంటున్నారు. మరి ఆకాశానికి చుక్కలు ఎన్ని ఉన్నా చందమామ ఒక్కడే. మరి ఎంతమంది గాయకులు ఉన్నా జానకమ్మ ఒక్కతే. ఆమెకు అందరి తరపున నివాళి అని చెప్ప అంటున్నారు. మరి అలాగే శ్రోతలందరికీ కూడా శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి జానకమ్మకు సంబంధించి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇకలా నీనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు ఒక చిన్న కథ గురించి తెలుసుకుందామండి. మరి నిజమైన స్నేహితుడు ఎవరు, మరి జీవితాంతం గుర్తుండిపోయే నీతి కథ తెలుసుకుందామా. మరి స్నేహం రక్తం పంచుకోకుండానే ప్రకృతి మనకిచ్చే అత్యంత పవిత్రమైన బంధం ఇది. బంధువులను ఎంచుకునే అవకాశం మనకుండదు, కానీ మనకు నచ్చిన మనస్తత్వం ఉన్న వ్యక్తిని స్నేహితుడిగా ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది. అందుకే మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం అంటారు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. సుఖంలో తోడుగా ఉండేవారు చాలామంది ఉంటారు, కానీ కష్టాల్లో అండగా నిలిచేవారి నిజమైన స్నేహితులు. అలాంటి నిజమైన స్నేహం విలువను గుండెకు హత్తుకునేలా వివరించే ఒక చిన్న కథ. మరొక గ్రామంలో 2 ప్రాణ స్నేహితులు ఉండేవారు. మరొక రోజు సెలవు కావడంతో 2 కలిసి ఊరి బయటకు షికారుకు వెళ్లారు. మరి దారిలో ఒక చిన్న విషయంపై వారిద్దరి మధ్య వాదన మొదలైంది. ఆ వాదన క్రమంగా గొడవగా మారింది. మరి కోపాన్ని అదుపు చేసుకోలేక ఒక స్నేహితుడు మరొకరి చెంపపై బలంగా కొట్టాడు. ఇక దెబ్బతిన్న స్నేహితుడు బాధపడినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి పక్కనే ఉన్న ఇసుకపై ఇలా రాశాట, ఈరోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని. ఆ తర్వాత 2 మళ్లీ కలిసి ముందుకు నడిచారు. మరి కొంతసేపటి తర్వాత ప్రమాదం నుంచి కోలుకున్న స్నేహితుడు సమీపంలోని ఒక పెద్ద బండరాయిపై ఇలా చెక్కాడు, ఈరోజు నా స్నేహితుడు నా ప్రాణాలను కాపాడాడు అని. మరి ఇది చూసిన మొదటి స్నేహితుడు ఆశ్చర్యపోయి అడిగాట, మరి నేను కొట్టినప్పుడు ఇసుకపై రాశావు, ఇప్పుడు బండరాయిపై ఎందుకు చెక్కావు అని. మరి అప్పటితో చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాట, ఎవరైనా మనకి బాధ కలిగిస్తే దాన్ని ఇసుకపై రాయాలి, ఎందుకంటే క్షమ అనే గాలి వీచినప్పుడు ఆ బాధ అనేది చెరిగిపోతుంది. కానీ ఎవరైనా మనకు చేసిన ఉపకారాన్ని బండరాయిపై చెక్కాలి, ఎందుకంటే కాలం మారినా ఆ కృతజ్ఞత ఎప్పటికీ కూడా చెరిగిపోకూడదు అని. ఈ కథ మనకు ఒక గొప్ప నీతి సందేశాన్ని ఇస్తుంది. మరి జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. చిన్న చిన్న అపార్థాలు గొడవలు సహజమే, కానీ వాటిని మనసులో పెట్టుకుని బంధాలను పాడు చేసుకోవడం కంటే క్షమించడం గొప్ప గుణం. అదే సమయంలో మనకు కష్టకాలంలో అండగా నిలిచిన వారి సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. కృతజ్ఞతను జీవితాంతం గుర్తించుకోవడం మంచి వ్యక్తుల లక్షణం. నిజమైన స్నేహం మాటల్లో కాదు చేతల్లో కనిపిస్తుంది. కష్టాల్లో తోడుగా నిలిచేవారి అసలైన స్నేహితులు. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నా కదండి. ఇకలా నీనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం రథసారథి విజయ మేడం గారికి, తోటి వ్యాఖ్యాతలకు, మరి విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలకు శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సోమవారం శుభాకాంక్షలు అందరికీ అంటున్నారు. అలానే మరి ఎస్ జానకి గారికి నివాళి అర్పి

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి మహాభారతం యుద్ధానికి స్థల ప్రభావం కురుక్షేత్రం. మరి కర్మకు దేవుణ్ణి నిందిస్తాం కానీ ఆయన ఇచ్చిన ఫలితం మాత్రం అని తెలుసుకోలేం. మరి కర్ణుడు భీష్ముడు చేసిన చిన్నపాటి తప్పులు చివరికి ఫలితం ఇదిగో కర్మ రూపం దాల్చి చావు రూపంలో ఎదురైంది. అంటే మనం చేసే కర్మలకు కూడా ఫలితం ఎదురవ్వాలంటే ఎన్నో పొద్దులు మారాలి అంటున్నారు. అలాని జానకమ్మ పెదవి మోగపోయినా ఆమె గొంతు మాత్రం జ్ఞాపకంలా ఎప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఓ బండరాయి ఓ ఇసుక తిన్నే స్నేహానికి మంచి నిర్వచనం ఇచ్చాయి అని చెప్పి అంటున్నారు. మరి అలానే ఒక చక్కని పాటనైతే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ஐயோ பாபு, பதமு சேர்ச்சி பாட்ட கூர்ச்சலேதா
1: சபாஷ்
0: தனி நீ.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. కళా నీనాటం కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, పెడన వీరభద్రపురం నుండి వీరకనకారావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయ మ్యామ్ అంటున్నారు. అలానే శ్రోతలందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి బాలమిత్రులు కథా చిత్రం నుండి గున్న మామిడి కొమ్మ మీద అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలను అయితే వింటున్నాం కదండి. ఇక ఈ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపాళ్ళ నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవ్ రెడ్డి గారు, రిషికేశవ రెడ్డి గారు, సావిత్రి అలాంటి వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి మీరు చెప్పే విజ్ఞానం, విధానం, పురాణ ఇతిహాసాలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. మీకు అభినందనలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలాగే ఈరోజు మాకోసం ఇద్దరు చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: చాటు కాదు
1: చాటు ఉంది అందాల తోటలోన మందార చెట్టు కింద నా ముద్దు చెల్లించవే ఒళ్ళంత వయ్యారమే పిల్లదాన ఒక చిన్న ముద్దయ్యవే
0: కుర్రదాన్నే చిన్నవాడ ఎవరైనా చూస్తారు.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665 58773.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో గాయం అనే కథను నిన్నటి తర్వాయి భాగం వింటారు. రాఘవరావే ముందుగా తేరుకుని, నీకు తెలీదు స్వాతి, తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగుతున్నామన్నా ఎవరూ నమరు. మీ చనువును అందరూ అందుకే అలా అని అంటుంటే స్వాతి అడ్డం వచ్చింది. అంకుల్, ఈ సందర్భంలో మీరా సామెతను ఎందుకు వాడారు? నాకు సరిగా అర్థం కాలేదు. మా అతి చనువుని తాటి చెట్టుతో పోల్చారనుకుంటా. పోనీ అలా అయినా తాటి చెట్టు కింద నిలబడి ఉండగా మీరు చూసి ఉంటే పెద్దరికంతో మీరు అది పద్ధతి కాదంటూ మందలించవచ్చు. తప్పును సరిదిద్దుకునేదాన్ని. లేకపోతే పోక చెట్టుని మీరు తాటి చెట్టు అనుకుని పొరబడ్డారనే సంగతిని తెలియచేసేదాన్ని. అలా కాకుండా మీరు చేసిన పని ఎలా ఉందంటే, చూడకుండానే మీ అమ్మాయి కళ్ళు తాగుతోందంటూ కంప్లైంట్ చేసేశారంతే. రాఘవరావు ముఖం కందకట్టలా మారింది. నీకే ఎక్కువ తెలిసినట్లుగా మాట్లాడుతున్నావే, మాకంటే చిన్నదానివని సంగతి మర్చిపోయినట్లున్నావు వ్యంగ్యంగా అన్నాడు. స్వాతి చిరునవ్వుతో చూసింది. నిజమే అంకుల్, నేను మీకంటే చాలా చిన్నదాన్ని. మీకున్నంత వయసు, విషయ పరిజ్ఞానం, అనుభవం లేనిమాట నిజమే. కానీ పిల్లలకు వాళ్ల ఆలోచనలు వాళ్ళకి ఉంటాయిగా, చెప్పుకునే అవకాశం పిల్లలకు ఇవ్వాలి, తప్పనిపిస్తే పెద్దవాళ్లు సరిదిద్దాలి. స్వాతి మాటలు రత్నాకర్ రావుకు ఇబ్బందిగా అనిపించాయి. కూతురి వైపు కొంచెం చిరాగ్గా చూస్తూ, చిన్న విషయాన్ని పెద్దదిగా చూస్తున్నావేమిటి స్వాతి, ఇప్పుడిదంతా ఎందుకు అన్నాడు. తండ్రి వైపు చురుగ్గా చూసింది. నాన్న, మీకు చిన్న విషయంగా కనిపించిందేమో కాని ఆ చిన్న మాటే అమ్మ మనసును ఎంతగా గాయపరిచిందో నాకు తెలుసు. దానికి నేను కారణమవటం నాకు అవమానంగా అనిపించింది. అందుకే అందరి ముందు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను అంటూ రాఘవరావు వైపు తిరిగింది. అంకుల్, మా అమ్మ నాకో మాట చెబుతూ ఉంటుంది, ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానీ మనకు ఇతరులలో లోపాలు కనిపించినా కానీ ఆ అనుభవం పరిశీలన వాళ్ళని వేలెత్తి చూపించడానికి కాకుండా మనల్ని మనం సంస్కరించుకోవటానికి ఉపయోగించుకోవాలని. పెద్దవాళ్ళు కూడా ఎంత అనుభవం ఉన్నా కొన్ని సంఘటన నుండి కొన్ని వాస్తవాల్ని తెలుసుకోగలగాలి. అందుకని వేలెత్తి చూపిస్తున్నట్లుగా కాకుండా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటిందని మీకు చెబుతున్నాను. ఇంకెప్పుడైనా హరీష్తో ఏ అమ్మాయి అయినా చనువుగా సరదాగా మాట్లాడటం మీరు చూసినా, ముందు ముందు తనతో పాటు జాబ్ చేసే అమ్మాయిని ఒకటికి రెండుసార్లు ఇంటికి తీసుకొచ్చినా, ఆ అమ్మాయిని మందలించడమో లేకపోతే వాళ్ల పెద్దవాళ్ళకి కంప్లైంట్ చేయడమో కాకుండా ముందుగా విషయం ఏమిటని అన్నయ్యని అడగండి. భవానీకి కోపం బుస్తున పొంగింది. స్వాతి వైపు నిష్ఠూరంగా చూస్తూ, మేమందరికీ ఎందుకు చెప్తాం, చిన్నప్పటి నుండి తెలిసిన పిల్లవు కాబట్టి ఆ చనువుతో అన్నాం, అదే తప్పంటే ఎలా అంది. అదే నేను అంటున్నానంటే చిన్నప్పటి నుండి తెలిసిన వాడవటం వలనే అన్నయ్య అని పిలుస్తున్నాను కాబట్టి ఆ అనుబంధంతోనే హరీష్తో చనువుగా మెలిగానంతే. ఇప్పుడైతే నాకు పరిచయమైన వాళ్ళెవరితోనైనా స్నేహంగా మాట్లాడతాని తప్ప అన్నయ్యని వరుస కలుపుకొను, ఆ అవసరమేమీ లేదు. సొంత మరుదులు బావగర్లతోనైనా సరే తలుపుచాటు నుండి మాట్లాడే మా అమ్మమ్మ కాలం నుండి ఇప్పటికీ రోజులు పరిస్థితులు ఎంతో మారిపోయాయి. ఇప్పుడు అమ్మాయిలు చదువులకను ఉద్యోగాలకను ఒంటరిగా విదేశాలకు కూడా వెళ్తున్నారు. స్వాతి మాటలకు ఈసారి రాఘవరావు అడ్డం వచ్చి కొంచెం తీవ్రంగా, అయితే మాత్రం పిల్లల్ని తల్లిదండ్రులు కనిపెట్టి ఉండక్కర్లేదా? స్వాతి చిరునవ్వుతో నిదానంగానే చెప్పింది. నిజమే అంకుల్, పిల్లల్ని కనిపెట్టి ఉండాలి, క్రమశిక్షణగానూ పెంచాలి. కాదంటం లేదు. బైక్ మీద బాయ్ ఫ్రెండ్ వెనుక కూర్చుని సినిమాలకి షికాలకి తిరగటానికి, అవసరానికి ఆఫీస్కు మరోచోటుకు లిఫ్ట్ తీసుకోవటానికి చాలా తేడా ఉంది. ఆ తేడాని హద్దుల్ని తెలుసుకోగలిగే విచక్షణ్ని పిల్లలకు అలవర్చాలి. కానీ 24 గంటలు ఎవరూ వాళ్ళని కాపలా కాయలేరు. ముందు ముందు నాకెవరితోనైనా స్నేహం పెరిగి ఇష్టం కలిగితే నిస్సంకోచంగా ఇంట్లో వాళ్ళకి ముందు చెప్తాను. నా స్నేహితులు ఇష్టాలు ఆలోచనలు అన్నింటి

గురించి చెప్పుకోగలిగే స్నేహం అమ్మ దగ్గర నాకుంది. నా సమస్యలు, చదువు, వాటి గురించి చర్చించే చనువు నాన్న దగ్గరుంది. అయితే ఏంటి, నీ గురించి ఇప్పుడు మాకెందుకు? భవాని చిరాకు పడింది. ఎందుకంటే ఆంటీ, అన్నయ్యకు తక్కువైందేంటో మీకు తెలియచేయాలని. మేము ఇక్కడికి వచ్చినప్పుడు అన్నయ్య మనస్థితి ఎలా ఉందో తెలుసా ఆంటీ? ఎవరికీ చెప్పుకోలేని ఆలోచనలతో, సంఘర్షణలతో తనలో తనే నలిబిలైపోతున్నాడు. మీరు, అంకుల్, మీ ఫ్రెండ్స్ పిల్లలందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతుంటే హరీష్ మాత్రం ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోలేక ప్రయోజనం లేని డిగ్రీ చదవాల్సి వచ్చిందని పదే పదే ఎత్తి పొడుస్తూ మీకు తెలియకుండానే తన మనసును గాయపరిచారు. అన్నయ్య మనస్థితికి కేవలం ఇదే కారణమని చెప్పలేను, కానీ ఇది ఒక కారణమని మాత్రం నాకు అనిపించింది. తల్లిదండ్రులు పిల్లలు తెలివైన వాళ్లైతేనే ప్రేమిస్తారు తప్ప వాళ్ళని వాళ్లేగా ప్రేమించడనే పొరపాటు అభిప్రాయాన్ని నేర్పరుచుకుని అందరి పట్ల వైముఖ్యాన్ని పెంచుకున్నాడు. చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లటంతో ఫస్ట్ ఇయర్వి, సెకండ్ ఇయర్వి సబ్జెక్ట్స్కు నుండిపోయాయి. ఆ విషయాన్ని మీ దగ్గర దాచడం వలన ఆందోళనతో ఒక రకమైన డిప్రెషన్లో పడిపోయాడు. రాఘవరావు ఉలిక్కిపడినట్లుగా కుర్చీల నుండి ముందుకు జరిగి, ఏంటి వాడు సబ్జెక్ట్స్కు నుండిపోయాయా అన్నాడు. ఏంటి స్వాతి, మా అబ్బాయి గురించి మాకేం తెలీదు, అంతా నీకే తెలిసినట్లుగా మాట్లాడేస్తున్నావు భవాని నిరసనగా అంది. అంతేకాదంటీ, మీకు తెలియని కొంత నాకు తెలుసునని మాత్రమే అంటున్నా. తన చుట్టూ ఒక గిరగీసుకుని ఒంటరిగా మిగిలిపోయిన అన్నయ్య మనసుకు చిన్నప్పటి స్నేహంతో, ఆత్మీయ స్పర్శతో దగ్గరై తనని యథాస్థితికి తీసుకురావాలని తాపత్రయపడ్డాను. అందుకే చదవగలనే ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకున్న అన్నయ్య దగ్గరకు తెలియనివి చెప్పించుకుంటాననే నెపంతో తోడుగా కూర్చుని నేను చదువుకుంటూ తను చదువుకునేలా ప్రోత్సహించానే తప్ప నిజానికి నాకేమీ చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. అన్నయ్య పట్ల ఉన్న ఇష్టంతో, స్నేహంతో తనకి ఒక మానసికమైన ఆసరాకి, భరోసాని ఇవ్వటానికి ప్రయత్నించానంతే. నాకే కాదు, అన్నయ్యకు నా పట్ల ఇష్టం ఉండటంతో చెల్లెలుగా సరదాగా అధికారం చూపించే మాట నిజమే ఆంటీ. అవును, అలాంటి అధికారంతోనే అన్ని సబ్జెక్ట్స్కు అపియర్ అవ్వాల్సిందేనని పట్టుబట్టి ఒప్పించగలిగాను. నా వంతు సాయంగా మా సీనియర్స్ దగ్గర నుండి నోట్స్ తీసుకొచ్చి చదివి తీరాల్సిందే అని అన్నాను. స్వతహాగా ఇంటెలిజెంట్ అయిన అన్నయ్య శ్రద్ధగా చదివాడు. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ బాగా రాశాడు కూడా. ఇంజనీరింగ్, మెడిసినే కాదంటే కృషి, ప్రతిభ ఉంటే ఏ చదువులోనైనా రాణిస్తారనే విషయాన్ని చూస్తూ ఉండండి, అన్నయ్య తప్పకుండా నిరూపిస్తాడు. ఇదంతా మీకు చెప్పాలని అనుకోలేదు, కానీ చెప్పాల్సిన అవసరాన్ని మీరే కలిగించారు. మరి తమ సమస్యల్ని నిస్సంకోచంగా చెప్పుకోగలిగే చనువు, ఆలోచనల్ని పంచుకునే స్నేహం తల్లిదండ్రులిద్దరిలో ఏ ఒక్కరి దగ్గరైనా పిల్లలకుండాలి. అలా లేకపోవటమే హరీష్కి సమస్య అయిందని నాకు అనిపించింది. స్వాతి మాటలు పూర్తి కాకముందే సుందరమ్మగారు దుమదుమలాడుతూ లేచి, కాఫీ పలహారాలంటూ పిలిచింది చిన్నపిల్ల చేత నీతులు చెప్పించడానికా అని గొడుక్కుంటూ వెళ్ళిపోయారు. భవాని కూడా ఉభావంగా ఆవిడను అనుసరించింది. రాఘవరావు స్వాతి దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి చాలా మెల్లగా సారీ అని చెప్పి వెళ్తుంటే రత్నాకర్రావు హడావిడి పడుతూ ఆయన వెనికి బయటకు వెళ్ళాడు. స్వాతి తల్లితో, వాళ్లకు కోపం వచ్చిందనుకుంటానమ్మా అంది. దమయంతి పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. స్వాతి చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా చూస్తూ, అయినా పర్వాలేదు, నా మనసుకిప్పుడు తేలిగ్గా ఉంది. మనం తప్పు చేశామని అనిపించినప్పుడు భేషజం లేకుండా ఎవరినైనా క్షమాపణ అడగటం మంచి పద్ధతి. అలాగే నిరాధారమైన నిందారోపణను మౌనంగా సహించి ఊరుకోకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడం కూడా అంతే మంచి పద్ధతి అంది. మీరంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో గాయం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడి విష్ణు 90.4. What you wanna do?

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మాస శివరాత్రి సందర్భంగా పంచరామక్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం పంచామృతాభిషేకాలు, సహస్రనామ పూజలు చేశారు. రాత్రి స్వామిని

కనకాంబర పుష్ప మాలలతో నేత్రపర్వంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తోటి స్నేహితులతో ఆటపాటలతో గడపాల్సిన సమయంలో కొందరు బాలికలు మూడుముళ్ల బంధంలో చిక్కుకుంటున్నారు. ఏడాది తిరగకుండానే తల్లిలైపోతూ ఉన్నారు. ఫలితంగా తల్లి బిడ్డలు శారీరక మానసిక సమస్యల బారిన పడుతూ ఉన్నారు. అధికారులకు సమాచారం తెలియగానే రంగప్రవేశం చేసి నిలిపేసిన బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా ఉండగా అధికారుల దృష్టికి రాకుండా జరుగుతున్నవి అంతకు నాలుగు రెట్లు ఉంటున్నాయి. కొన్ని చోట్ల అధికారులు వచ్చి వెళ్లిన తర్వాత మరో చోటకి మకాం మార్చి గుట్టుగా పెళ్లిళ్లు చేస్తూ ఉన్నారు. మేనరికం, మంచి సంబంధం, ప్రేమించుకున్నారు అంటూ వివిధ కారణాలు చూపుతూ చిన్న వయసులోనే పెళ్లి చేసి వారి బాల్యాన్నే కాదు భవిష్యత్తును చిదిమేస్తూ ఉన్నారు. వచ్చేది పుష్కరాల ఏడాది కావడంతో బాల్య వివాహాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిస్థితులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గోదావరికి పుష్కరాలు వస్తున్నాయంటే ముందుగా ముస్తాబు కావాల్సింది దేవాలయాలు. పుష్కరాల వేళ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాలను సిద్ధం చేయడానికి ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఇటీవల నిధులు మంజూరు చేసింది. వాటిలో జిల్లాకు 14 కోట్లు మంజూరయ్యాయి. వాసవి, పెనుగొండ మండలం, సిద్ధాంతం మొదలుకుని 60 కిలోమీటర్ల మేర నదీ తీరాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అనేక ఉన్నాయి. జిల్లాతో పాటు పుష్కరాల వేళ ఇతర ప్రాంతాల భక్తులు పుణ్య స్నానాలకు తరలివస్తూ ఉంటారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వేళ దేవాలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. విద్యార్థుల ఆధార్ నవీకరణకు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి 2 విడతల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో 8 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్గా వీటిని ఏర్పాటు చేసి ఉచితంగా ఆధార్ నమోదుతో పాటు బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు. 5 నుంచి 7, 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసుండి ఇప్పటికీ ఆధార్ నవీకరణ చేయించుకోని వారు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలాంటి విద్యార్థులను గ్రామాల వారీగా గుర్తించి సమాచారం అందించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నత పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఈ శిబిరాల్లో నవీకరణతో పాటు చిన్నారులకు ఆధార్ నమోదు సేవలు ఉచితంగా అందిస్తారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి ప్రాజెక్ట్ కుడికాలువ ద్వారా కృష్ణానదికి ఇప్పటి వరకు 2 TMCలు తరలించారు. గత 5 రోజులుగా 20 పంపుల ద్వారా నీరు విడుదల చేస్తూ ఉండగా ఆదివారం రాత్రి మరో 2 పంపులు ఆన్ చేస్తున్నట్లు పర్యవేక్షణ డిఇ సురేష్ బాబు తెలిపారు. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 15.03 మీటర్లు ఉందని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 7910 కేసులు పరిష్కారం అయ్యాయని ఉమ్మడి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. ఏలూరులో 10, భీమవరం, తణుకు 5, నర్సాపురం 4, తాడేపులగూడెంలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 36 బెంచులు ఏర్పాటు చేశామని అన్నారు. ఏలూరులో అత్యధికంగా 2328, తణుకు 1,197, జంగారెడ్డిగూడెం 906, కొవ్వూరు 756, తాడేపల్లిగూడెం 711, భీమవరం 478, పాలకొల్లులో 448, చింతలపూడిలో 404, నర్సాపురంలో 335, నెడదవోల్లో 228, భీమడోల్లో 66 చొప్పున కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన న్యాయవాదులు, పోలీస్, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులకు ఆమె ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా సాధికారతకు ప్రతీకగా ఇన్నర్ వీల్ క్లబ్ నిలుస్తోందని కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆదివారం ఆనంద ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో క్లబ్ జిల్లా చైర్పర్సన్గా ఆర్ఎటి రాణి రత్నకుమారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, అత్యవసర సహాయం వంటి సేవలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షురాలు సరిత లునాని మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఇన్నర్ వీల్ క్లబ్ ఒకటని, 100కు పైగా దేశాల్లో సుమారు 100,000 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువు ముగియడానికి మరో 2 రోజులే ఉంది. బీఎల్ఓల నుంచి కలెక్టర్ వరకు 100% లక్ష్య సాధన దిశగా పరుగులు పెడుతూ ఉన్నారు. ఆదివారం నాటికి 94.05% పూర్తయిన డిజిటలైజేషన్ ప్రక్రియ మరో 6% సోమవారం నాటికి పూర్తి చేసేలా కృషి చేస్తూ ఉన్నారు. సమయం దగ్గర పడుతూ ఉండడంతో బీఎల్ఓలు ఆదివారం కూడా విధులు నిర్వహించారు. ప్రత్యేక అధికారులు వీటిని పరిశీలించారు. జిల్లాలోని 2 ప్రభుత్వ 16 ప్రైవేట్ ఐటీఐల్లో సీట్లను ఓపెన్ కేటగిరీలో 10వ తరగతి మార్కుల ఆధారంగా ఈ నెల 15న భర్తీ చేస్తామని ఐటీఐల జిల్లా ప్రధానాధికారిణి ఎం లక్ష్మీ సరోజ తెలిపారు. తొలి విడత కౌన్సిలింగ్లో రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు భర్తీ చేసినట్లు తెలిపారు. ఉండి ప్రభుత్వ ఐటీఐలో 196 సీట్లకు గాను 85, ఆచంట్లో 112కు గాను 25 భర్తీ అయ్యాయని తెలిపారు. వీటిలో మిగిలిన 111 ప్రైవేట్ సంస్థల్లో మిగిలిన సీట్లను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తామని అన్నారు. భీమవరం పట్టణ పరిధిలో విస్సాకోడేరు వంతెన వద్ద రహదారిపై మురుగు చేరి మడుగుల మారిపోయింది. ఈ ప్రాంతంలో డ్రైన్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీంతో మురుగు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నిర్మాణం పూర్తయ్యే వరకు పరిస్థితి ఇలాగే ఉంటే అనారోగ్యాల బారిన పడడం ఖాయమని

స్థానికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. రోజుల తరబడి మురుగు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మురుగును ఇంజన్లతో తోడించాలని కోరుతూ ఉన్నారు. భీమవరం పట్టణ పరిధి నర్సయ్య అగ్రహారంలోని ప్రధాన రహదారిని 4.85 కోట్లతో విస్తరించి అభివృద్ధి చేశారు. రహదారి విభాజకంతో ట్రాఫిక్ అవరోధాలు తగ్గుతాయనుకుంటే అధికమయ్యాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో రహదారిపైనే వాహనాలు నిలిపి సరుకు ఎగుమతి దిగుమతి

0: వాపుతూ ఉన్నారు. భీమవరం పట్టణంలోని డ్రైన్లు ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలతో నిండిపోయాయి. బ్యాంక్ కాలనీ మీదుగా ప్రవహించే పాత యనమదుర్రు డ్రైన్ పడవునా వ్యర్థాలు పేరుకుపోయాయి. పట్టణంలో ప్రతి వారం క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు అంటూ ప్రజలు వాపోతూ ఉన్నారు. జిల్లాలోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయ కల్పనకు మెప్మా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా కొత్తగా సూక్ష్మ రుణ ప్రణాళిక ద్వారా రుణాలు మంజూరు చేయిస్తూ ఉంటారు. సంఘ సభ్యులకు రుణం ఎప్పుడు అవసరం, ఎంత అవసరం, దేని నిమిత్తం అనేది సభ్యులతో చర్చించి వారి వ్యాపార కుటుంబ అవసరాలకు అనుగుణంగా బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో గ్రూపులకు 10 లక్షల వరకు ఇచ్చేవారు. ఇప్పుడు గ్రూప్ అర్హతలను బట్టి 20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. సభ్యురాలి వ్యాపార అవసరాలను బట్టి 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు రుణం అందించేలా ఈ ప్రణాళిక రూపొందించారు. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి అన్నారు. భీమవరం ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించి ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్లాస్టిక్కు బదులు ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడం ద్వారా ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గిపోతుందని అన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
3: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
3: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
3: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
3: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 0818162234.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to Silver Screen. Listeners, మరిన్ని సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బిఏ సుబ్బారావు గారి గురించి తెలుసుకుందాం. ఒక రంగంలో ఆసక్తి ఉండటమే కాదు, సమీపంగా ఉండి పరిశీలిస్తూ తపనతో అధ్యయనం చేస్తే ఉన్నతంగా ఎదగవచ్చు అని నిరూపించిన ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బిఏ సుబ్బారావు గారు. కాకినాడ యంగ్స్ మెన్ హ్యాపీ క్లబ్ నుంచి చిత్రరంగానికి వచ్చి ప్రముఖులైన వారిలో ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఆదినారాయణరావు, ప్రముఖ నటీమణి అంజలీదేవి, సుప్రసిద్ధ హాస్య నటుడు రేలంగి వీరితో పాటు విజయవంతమైన చిత్రాల దర్శకుడుగా బిఏ సుబ్బారావు కూడా ఉండటం విశేషం. దర్శకత్వ శాఖలో పనిచేయకుండానే నాటి శోభనాచల స్టూడియోలో మేనేజర్ గా పనిచేస్తూ అక్కడ నిర్మాణం అయ్యే చిత్రాల్ని, ఆ చిత్రాల దర్శకుల పనితీరును గమనిస్తూ దర్శకుడు అయ్యాడు బిఏ సుబ్బారావు. అలా మొదటిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం పల్లెటూరి పిల్ల. ప్రాధాన్యమున్న పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయికగా అంజలీదేవి నటించింది. ఇక ఈ పల్లెటూరి పిల్ల చిత్రంలో చాలా విశేషాలున్నాయి. మరి తర్వాతి కాలంలో అగ్ర హీరోలుగా పేరు పొందిన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మొదటిసారిగా కలిసి నటించారు. మరో విశేషం ఏంటంటే సంగీత దర్శకుడుగా ఆదినారాయణరావుకి ఇది మొదటి చిత్రం. ఇందులో ఆదినారాయణరావు ఒక పాట రాయడం కూడా జరిగింది. మరి నిజానికి ఎన్టీఆర్ కి మన దేశం తొలి చిత్రమైన పల్లెటూరి పిల్ల చిత్రంతో హీరోగా తొలిసారి వెండితెర మీద కనిపించడం మరో విశేషం. అప్పటికి ఎన్నో జానపద సాంఘిక చిత్రాల్లో కథనాయకుడిగా నటించిన అక్కినేని ఆ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ తో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించడానికి పల్లెటూరి పిల్ల దారి చూపింది. మరి ఇలా ఈ చిత్రానికి ఎన్నో విశేషాలతో పాటు మంచి కథ, నటీనటుల అభినయం, ఉత్తమ ప్రమాణాలున్న సాంకేతిక శాఖలు అన్నీ కలిసి చిత్రానికి విజయం చేకూర్చిపెట్టాయి. పల్లెటూరి పిల్ల చిత్రం చూసిన వారు ఇది ఆయన మొదటి దర్శకత్వ చిత్రంగా లేదు, ఎంతో అనుభవంతో తీసిన సినిమాగా ఉంది అని ప్రశంసించారు. ఇక పల్లెటూరి పిల్ల చిత్రకథకు తగినట్లుగా ఓ సన్నివేశంలో హీరో జయంత్తో పల్లెసీమల ప్రాధాన్యత గురించి చెప్పించడం దర్శకుడు బిఏ సుబ్బారావు విజ్ఞానతను తెలుపుతుంది. మంచి చిత్ర కథల కోసం, ఇతర భాషల చిత్రాల కోసం తెలుగు నిర్మాత దర్శకులు ప్రయత్నిస్తున్న కాలంలో బిఏ సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన పల్లెటూరి పిల్ల చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ జెమినీ వారు హిందీలో ఇన్ సానియత్ పేరుతో నిర్మించడం జరిగింది. మరి కథాబలం ఉన్న పల్లెటూరి పిల్ల అక్కడ కూడా విజయం సాధించింది. ఇది బిఏ సుబ్బారావు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ఈ చిత్రానికి ఉత్తమ కథ ఉంటేనే ఆ చిత్రం విజయవంతం అవుతుందని నమ్మిన దర్శకుడు బిఏ సుబ్బారావు. మంచి కథకు అభినయ సామర్థ్యం ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉంటే అదే విజయం అని తన చిత్రాల ద్వారా చెప్పిన దర్శకుడు బిఏ సుబ్బారావు. ప్రపంచ సాహిత్యంలో క్లాసిక్ గా చెప్పుకునే ప్రిన్స్ అండ్ పాపర్ కథ తెలుగులో రాజు పేద సినిమాగా బిఏ సుబ్బారావు దర్శకత్వంలో ఘన విజయం సాధించింది. ఎన్నుకున్న కథకు తగిన వారిని ఎంపిక చేసుకోవడం ఎంత ప్రధానమో ఆ కథాకాలాన్ని తెలిపే వాతావరణం, ప్రదేశాలు, దుస్తులు ఇవన్నీ కూడా సునిశితంగా పరిశీలించి పాటించినప్పుడే తీసుకున్న కథకు న్యాయం జరిగినట్లవుతుంది. ఆ సునిశిత పరిశీలనలో దర్శకుడు బిఏ సుబ్బారావు మేధాశక్తి మెచ్చుకోదగింది అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో రాజకుటుంబాల వారు, రాజస్థానంలోని వారు ధరించే దుస్తులు, వారు నివసించే గృహాలు ఇవన్నీ కూడా రాజు పేద చిత్రానికి ఒక మంచి ఆకర్షణ, ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. రాజు పేద చిత్రం కథా కథనాలను దర్శకుడు బిఏ సుబ్బారావు చాలా ఉత్కంఠ కలిగించే రీతిలో తెర మీద చిత్రీకరించడం జరిగింది. ఇద్దరు ఒకే పోలిక ఉన్న 12 ఏళ్ల అబ్బాయిల కథ ఇది. అందులో ఒకరు యువరాజు, మరొకరు అతి పేదవాడు. ఈ పాత్రకు ఆనాటి బాలనటుడు సుధాకర్ నుంచి అతి సహజమైన నటన్ను రాబట్టుకోవడంలో దర్శకుడు బిఏ సుబ్బారావు విజయం సాధించడం జరిగింది. ఇక ఇందులో మహానటుడు ఎస్వి రంగారావు ధరించిన మహారాజు పాత్రను చిరస్మరణీయంగా తీర్చిదిద్దారు దర్శకుడు బిఏ సుబ్బారావు. ఏ చిత్రమైనా కథా కథనాల బలంతో పాటు మంచి పాటలు కూడా ఉన్నప్పుడు అది ప్రేక్షకాదరణ పొందుతుంది అని ఎన్నోసార్లు రుజువైంది. అయితే బిఏ సుబ్బారావు దర్శకుడిగా ఈ చిత్రంలోని పాటలు

లో సామాజిక సందేశం కూడా కల్పించి పాటలను ప్రేక్షకులకు మరింత చేరువ చేశారు. ఆ పాటలందుకే ఎంతో ప్రజాదరణ పొందాయి. రాజు పేద చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు రేలంగి మీద చిత్రీకరించిన జేబులో బొమ్మ అనే పాట గొప్పగా విజయం పొందింది. మరిప్పటికీ ఆ పాటను అభిమానించే వారున్నారు. కళ్ళు తెరిచి కనరా అనే చలనంతో ప్రారంభమయ్యి మరో చక్కని సందేశం ఉన్న పాట కూడా ఈ చిత్రంలో ఉండటం ప్రేక్షక అభిమానం పొందడం జరిగింది.

పేదల బ్రతుకులు ఎంత ఆవేదనాభరితంగా ఉంటాయో, వారి పరిస్థితి ఎంత దీనావస్థను తెలియజేస్తుందో తెలిపే ఈ పాట దర్శకుడు బిఎ సుబ్బారావు ప్రతిభ వల్ల దృశ్య రూపం పొందింది. పాటలోని సంగీత సాహిత్యాలకు సముచిత స్థానం కూడా లభించింది. ఇంచుమించు 2.5 దశాబ్దాల తరువాత ప్రముఖ దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ రాజు పేద చిత్రాన్ని మరో ప్రముఖ దర్శకుడు ప్రత్యేగాత్మ దర్శకత్వంలో హిందీలో రాజావ్ రంక్ అనే పేరుతో నిర్మించారు. సంజీవ్ కుమార్ వంటి అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అక్కడ అఖండ విజయం సాధించింది. దర్శకుడు బిఎ సుబ్బారావు దర్శకత్వ ప్రతిభకు దక్కిన గౌరవం. సాంఘిక జానపద చిత్రాలకి పరిమితం అవలేదు బిఎ సుబ్బారావు. పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించి విజయం సాధించారు. విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని కథకు నరసింహస్వామి అవతార సందర్భంతో పాటు ప్రజల్లో ప్రాచుర్యం పొందిన చెంచులక్ష్మి కథను అదే పేరుతో బిఎ సుబ్బారావు దర్శకత్వం చేసి మరోసారి విజయవంతమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, రేలంగి, అంజలి వంటి అగ్ర తారాబలంతో నిర్మించిన చెంచులక్ష్మి చిత్రంతో ప్రహ్లాదుడుగా అలనాటి ప్రముఖ నటి పుష్పవల్లి కుమారుడు మాస్టర్ బాబ్జీ ఎంతో చక్కని నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం జరిగింది. మరీ చిత్రంతోనే మొదటిసారి

ఎస్వి రంగారావు రాక్షస చక్రవర్తి హిరణ్యకశిపుని పాత్ర పోషించడం, మళ్ళీ ఆ తర్వాత ఏవిఎం వారు నిర్మించిన భక్త ప్రహ్లాదులు మరోసారి హిరణ్యకశిపుని పాత్ర ధరించడం విశేషం. చెంచులక్ష్మి ఆవిర్భావం ఎలా జరిగింది, అందుకు కారణం ఏంటి, ఇలాంటి పౌరాణిక రహస్యాల్ని సామాన్య ప్రేక్షకుడికి కూడా సులభంగా అర్థమయ్యే విధంగా దర్శకుడు బిఎ సుబ్బారావు చిత్రీకరించడం దర్శక ప్రజ్ఞను తెలియజేస్తుంది. దర్శకుడు బిఎ సుబ్బారావు చిత్రాల్లో ఎక్కువ భాగం సంగీతం సమకూర్చిన సుస్వర సంగీత దర్శకుడు రాజేశ్వరరావు చెంచులక్ష్మి చిత్రానికి మధురమైన సంగీతం అందించడం విశేషం. మరీ చిత్రంలోని పాటలు నేటికి అనేక సందర్భాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. చెంచులక్ష్మి కథను సినిమా కథగా దర్శకుడు బిఎ సుబ్బారావు ఎన్నుకోవడానికి కారణం అది నవరసాలు ఉన్న ఇతివృత్తం. శ్రీ మహాలక్ష్మి అంశతో పుట్టిన చెంచులక్ష్మి ఏ విధంగా ఆ నారాయణ్ణి వివాహం చేసుకుందో తెలిపే ఆసక్తికరమైన కథ ఇది. తన లక్ష్మీ కళే చెంచులక్ష్మి అని ఆ మహాలక్ష్మికి తెలియడం, అప్పటిదాకా ఆ శ్రీహరి పరుల పాలయ్యాడని ఆమె బాధపడటం, ఇవన్నీ మహిళా లోకాన్ని ఆకర్షించే విధంగా బిఎ సుబ్బారావు దర్శకుడిగా తిరిగెక్కించిన విధానం ప్రశంసనీయంగా ఉంటుంది. ఇక పౌరాణిక చిత్రాలను తెరకెక్కించే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి. కేవలం పుక్కిట పురాణాలను విశ్వసిస్తూ ప్రేక్షకులకు తెలియని కథలు సినిమాలుగా తీస్తే అవి పరాజయం పొందిన సందర్భాలు ఉన్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బిఎ సుబ్బారావు భీష్మ కథను అన్ని కోణాల నుంచి సమగ్రమైన పరిశీలన చేసి ఆ తరువాతే జనరంజకమైన సినిమాగా తీర్చిదిద్దారు. మరి చిత్రంలో కురు పితామహుడిగా అప్పటికే మంచి యువకుని పాత్రలతో అగ్రస్థాన కథానాయకుడిగా ఉన్న ఎన్టీఆర్ నటించడం ఓ గొప్ప సంచలనం కలిగించింది. వయసు మళ్లిన పాత్ర, యుగల గీతాలు లేని పాత్ర, పోనీ వీరోచితంగా యుద్ధాలు చేసే పాత్ర అస్సలు కాదు. మరి దర్శకుడు బిఎ సుబ్బారావు ఎన్టీఆర్ ని ఎలా ఒప్పించినట్లు? నటనకు ఎంతో అవకాశం ఉన్న పాత్ర, మహాభారత కథకు మూల పురుషుడు, ఆ కథను నడిపించే కథానాయకుడు భీష్ముడు. తండ్రి కోసం ఆ జన్మంతం బ్రహ్మచారిగానే ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన త్యాగమూర్తి పాత్ర అది. ఈ కారణాలతో పాటు దర్శకుని ప్రతిభ మీద ఉన్న విశ్వాసం, ఆయన ఆ పాత్రను కథాకథనాల్లో మలిచిన తీరుపై అభిమానం. భీష్ముడుగా ఎన్టీఆర్ నిజంగానే ఆ పాత్రలో జీవించడం జరిగింది. ఆయనకు ఎంతగానో పేరు తెచ్చింది. భీష్ముని తండ్రి శంతనుడు. ఆ శంతనుడు అష్ట వసువులను పుత్రులుగా కన్న గంగను వివాహం చేసుకుంటాడు. అష్టమ సంతానమే గాంగేయుడైన భీష్ముడు. ఈ పూర్వపరాలను తెలుపుతూ చిత్రకథను చక్కగా తెరకెక్కించిన ఘనత బిఎ సుబ్బారావుది. విభిన్నమైన ఇతివృత్తాలను చిత్రకథలుగా తీసుకుని విజయవంతమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు బిఎ సుబ్బారావు. రైతు బిడ్డ, బలే తమ్ముడు వంటి హిట్ చిత్రాలు నిర్మించడం జరిగింది. ప్రతి చిత్రాన్ని విజయవంతం చేసే కసి కృషి ఉన్న దర్శకుడు బిఎ సుబ్బారావు. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శక స్థానంలోని వాడు అని చెప్పచ్చు.

0: లిజనర్స్ మరింత వరకు సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు బిఎస్ సుబ్బారావు గారి గురించి తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
0: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: లీలావతి.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425.
3: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: వొకేషనల్ జూనియర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: శ్రోతలందరికీ నమస్కారం. అత్యధిక గీతాలు పాడిన గాయకుడుగా, ప్రపంచ రికార్డు సాధించిన ఉత్తమ గాయకునిగా 25 సార్లు నంది బహుమతులు, 6 సార్లు జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్న అలుపు లేకుండా గెలుపు బాటలో ప్రయాణం సాగించారు మన భాను. పద్మభూషణుడికి ఎన్నెన్నో సాహితీ సంస్థలు, సంగీత అకాడమీలు, పీఠాలు, ప్రభుత్వాల నుంచి సన్మాన సత్కారాలు, స్వరాభిషేకాలు, గండ పెండేరాలు అందుకున్న గంధర్వమూర్తికి ఏమివ్వగలం? శిరస్సు వంచి పాదాభివందనం చేయడం తప్ప. బాలసుబ్రహ్మణ్యం గారిలో నిర్మాత కూడా ఉన్నారు. శుభ సంకల్పం చిత్రమే ఇందుకు ఒక ఉదాహరణ. కమల్ హాసన్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంతోనే దర్శకుడు కె. విశ్వనాథ్ నటుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. చిత్రం కోసం ఆయన్ని నటుడిగా మార్చేందుకు బాలు చాలా ఇబ్బంది పడాల్సొచ్చింది. నటించడం అసలు ఇష్టం లేని విశ్వనాథ్ ను ఇందులో రాయుడు పాత్ర వేయమన్నారు బాలు. దీనికి కళా తపస్వి ఒప్పుకోలేదు. శుభ సంకల్పం స్క్రిప్ట్ ను విశ్వనాథ్ ముందే టేబుల్ పైకి విసిరికొట్టి, నువ్వు రాయుడు పాత్ర చేస్తానంటేనే ఈ సినిమా ప్రారంభిస్తాను, లేకపోతే చేయను అని తెగేసి చెప్పడమే కాకుండా ఆవేశంగా అక్కడి నుంచి బాలు వెళ్లిపోయారట. బాలులోని పట్టుదలను, ఆగ్రహాన్ని చూసిన విశ్వనాథ్ మనసు మార్చుకుని ఆ సినిమాలో రాయుడు పాత్ర వేయడానికి ఒప్పుకున్నారట. అలా కళా తపస్విని నటుడుగా మార్చిన ఘనత బాలుగారిదే. బాలుగారి గురించిన కొన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆయన గళ్ళ నుంచి జాలువారిన పాటలు విందాం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఆణిముచ్చాలు కార్యక్రమంలో ముందుగా బాపు దర్శకత్వంలో 1977 నవంబర్లో విడుదలైన మనవూరి పాండవులు చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సిత్రాలు సేయరో శివుడో శివుడా పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం KV మహాదేవన్, కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, శుభ తదితరులు నటించిన మనవూరి పాండవులు సినిమా నుంచి ఈ పాట వినండి.

శివమెత్తి పాడరు నరుడొన్నరుడా, నువ్వు సిందేసి ఆడరు నరుడొన్నరుడా. తిన్న తిన్నక తిన్న తిన్న తిన్నక తిన్న తిన్న తిన్నక తిన్న తగ్గ.

బ్రహ్మాండ పిండ బ్రహ్మాండమంతా శివుడే శివుడే, అందులో నలిగేది అయ్యో నరుడే నరుడే, చిత్రాలు సేయరు శివుడో శివుడా.

మంచి బుద్ధులున్నోళ్ళు మట్టి కరుస్తున్నారు, నిన్నే బుకాయించినోడిని సీమైన కొట్టదే. శివుడు నిన్నే బుకాయించినోడిని సీమైన కొట్టదే. మతిపోయిన పిచ్చి తల్లి మాటెవరికి పట్టదే. అదే సూత్రం.

0: ಶಿವಮೆತ್ತಿ ಪಾಡಲು ಮರುಡು ಮರುಡ, ಅನ್ನೋ ಸಿಂಧೇಸಿ ಆಡಲು ಮರುಡು ಮರುಡ. ಕೃತಯ್ಯ ಕುತಾದಿಮಿ ಕೃತಕುತಾದಿಮಿ ಕೈಯ ಕುತಾದಿಮಿ ಕೃತಕುತಾದಿಮಿ.
1: మనవూరు పాండవులు చిత్రం నుంచి ఒక పాట విన్నారు కదా. ఇప్పుడు కృష్ణ భారతి జంటగా 1977లో విడుదలైన చిత్రం మనస్సాక్షి. ఈ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన నువ్వు నవ్వితే ఈ తోటంతా కోటిపూలతో నవ్వుతుంది పాట వింటారు. సంగీతం జేవి రాఘవులు. మరి పాట విందామా?

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మనస్సాక్షి చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా? తర్వాత పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1976 ఏప్రిల్లో విడుదలైన చిత్రం మనుషులంతా ఒకటే. ఎన్టీ రామారావు, జమున జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన అనుభవించు రాజా పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

నేర్చే వాళ్లను నమ్మకు, నవ్వే వాళ్లను ఆపకు, ఎవడేమన్నా ఏదేమైనా పట్టిన పట్టు విడువకు. ఉన్న వాళ్ల మేలే కూతే లేని వాళ్లకు దిక్కేది, పెట్టి పుట్టిన వాళ్లకే ఈ దర్జాలన్నీ దక్కేది. అందుకే మనం అనుభవించేది అనుభవి

మల్లెపూ చిత్ర నుంచి చకచక సాగే బుల్లమ్మ పాట విన్నారు కదా. రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలో 1969 ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమా మహాబలుడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన విశాల గగనంలో చందమామ పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం ఎస్పి కోదండపాండ్యం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: మహాబలుడు చిత్రం నుంచి ఒక చక్కని పాట విన్నారు కదా. కార్యక్రమంలో చివరిగా రాజా చంద్ర దర్శకత్వంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన చిత్రం మహాలక్ష్మి. 1980 ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం సంగీతం పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

0: అణుముచ్చల్లు కార్యక్రమంలో మీరింతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలతో పాటు ఆయన పాడిన పాటలు విన్నారు కదా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే అణుముచ్చల్లు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటనండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4. ఈ రోజు మహిళతో నేను మీ ముందుకు వచ్చేసానండి. మరి ఈ రోజు మంచి మంచి విషయాలు తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండో

0: కాపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సామాన్య ప్రజలకు సేవ చేయాలంటే సివిల్సే సరైన మార్గం అనుకున్నారు ఆమె. అందుకే అనుకున్నది సాధించి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం ఉట్నూరు ఐటీడీఏ సీఈఓగా ఆదివాసీ ఆడపిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మహిళలకు ఉపాధి మంత్రాన్ని బోధిస్తూ ఆర్థిక సాధికారత దిశగా నడిపిస్తున్నారు. ఆమె ఐఏఎస్ అధికారిని ఖుష్బు గుప్తా. అడవుల జిల్లా ఆదిలాబాద్లోని ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ సీఈఓ. సామాన్య ప్రజలకు సేవ చేయాలంటే సివిల్సే సరైన మార్గం అనుకున్నారు ఆమె. అందుకే అనుకున్నది సాధించి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం ఉట్నూరు ఐటీడీఏ పీఓగా ఆదివాసీ ఆడపిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మహిళలకు ఉపాధి మంత్రాన్ని బోధిస్తూ ఆర్థిక సాధికారత దిశగా నడిపిస్తున్నారు. ఆమె ఐఏఎస్ అధికారిని ఖుష్బు గుప్తా. అడవుల జిల్లా ఆదిలాబాద్లోని ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ పీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఖుష్బు గుప్తా. సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పర్యటనలే కీలకమంటారామె. అందుకే నిత్యం జనంలోకి వెళ్తారు. సమస్యను మూలల నుంచి తెలుసుకుని మరీ తీరుస్తారు. ఆ మధ్య ఆశ్రమ పాఠశాలలను సందర్శించినప్పుడు చాలామంది గిరిజన విద్యార్థినీలు రక్తహీనతతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్నారు. దీంతో ఐటీడీఏ పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని మొత్తం 14,932 మంది గిరిజన బాలికలకు ఆ పరీక్షలు చేయించారు. అప్పుడే సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నారు. రక్తహీనత నివారణతో పాటు పోషకలేమిని అధిగమించాలనే ఆలోచనతో ప్రత్యేకంగా ఆహార పట్టిక రూపొందించారు. అందులో ఇప్ప పువ్వు, లడ్డు, రాగిజావ, పాలు, ఆకుకూరలు, గుడ్లు, అరటి పండ్లతో పాటు విటమిన్ సి, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి గిరి పోషణ మిత్ర అనే పేరు పెట్టారు. గత ఏడాది సెప్టెంబర్లో దీన్ని మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని 74 గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లోనూ అమలు చేస్తున్నారు. మరోపక్క విద్యార్థినిలో వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టారు. నిరుద్యోగ యువతులతో నాగోబా శానిటరీ నాప్కిన్స్ పరిశ్రమను ఏర్పాటు చేయించారు. ఇక్కడ తయారు చేసిన ప్యాడ్లను డీసీసీ ద్వారా కొనుగోలు చేసి బాలికల ఆశ్రమ పాఠశాలకు పంపిణీ చేస్తున్నారు. నిరుపేద గిరిజనులు ₹5 కడుపు నిండా భోజనం చేసేందుకు వీలుగా మహిళా సంఘాల సాయంతో ఉట్నూరులో గిరిజన క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కోలం ఆదివాసీ మహిళలకు ఉపాధి కల్పించారు. అలానే ఉత్తీర్ణత శాతం తగ్గకుండా ప్రతి 10వ తరగతి విద్యార్థి పైన మిషన్ లక్ష్యం పేరిట ప్రత్యేక శ్రద్ధ చూపించారు. సర్కారు కొలువులు సాధించాలనే ఆసక్తి ఉన్న యువతకు పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఖుష్బు గుప్తా స్వస్థలం పంజాబ్లోని బర్నాలా జిల్లా బదూర్. మధ్యతరగతి కుటుంబం. తండ్రి విపిన్, తల్లి ముంజా. ఢిల్లీ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్, ఎంటెక్ చేశారు. చదువు పూర్తయ్యాక మైక్రోసాఫ్ట్లో నెలకు ₹1,00,000 వేతనం పొందే ఉద్యోగం వచ్చినా అందులో చేరలేదు. ప్రజలు దగ్గరగా ఉండి సేవ చేయాలనే ఆశయంతో ఐఏఎస్ అవ్వాలని అనుకున్నారు. కష్టపడి యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యారు. తొలి ప్రయత్నంలో విఫలమైన 2వసారి ఆలిండియా 80వ ర్యాంకు సాధించి తన కళ నెరవేర్చుకున్నారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా తొలి పోస్టింగ్ అందుకున్నారు. 2022లో తెలంగాణ క్యాడర్ ఐఏఎస్గా నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేశారు. ఆపై 2023లో ఆదిలాబాద్ జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్గా బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పీఓగా గిరిజనాభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఓకే లిజనర్స్, మరికొన్ని మంచి విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాఠం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం.

0: పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. టీవీ సహా డిజిటల్ పరికరాలతో గడిపే సమయం గురించి ఇంట్లో ఒక ప్రణాళిక ఉండాలి. డిజిటల్ పరికరాలు కాకుండా అందరూ భాగమయ్యే ఆటలు కాలక్షేపం ఉండేలా చూడాలి. భోజనం, బెడ్ టైంలో స్క్రీన్ టైం లేకుండా చూసుకోండి. 30 నిమిషాలంటూ స్క్రీన్ టైం పైన పరిమితులు పెట్టండి. సోషల్ మీడియా, ఫోన్ వినియోగం గురించి తరచూ చర్చించాలి. నేర్చుకున్న విషయాలు, సరదా అంశాలు, అలాగే ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పంచుకోమనాలి. పిల్లలకు ఆన్లైన్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే మీతో పంచుకునేలా చూడండి. ఆ సమస్యను మీరు పరిష్కరిస్తారనే భరోసా వాళ్లకు ఇవ్వండి. ఆన్లైన్లో చూసేవి మనపైన ప్రభావం చూపుతాయి, చేసే పనుల్లో అది తెలుస్తుంది. కాబట్టి పిల్లల ప్రతి కదలికను గమనించుకోండి. ఏది నిజమో ఏది కృత్రిమమో గుర్తించేలా చేయండి. దేనికైనా అతిగా ప్రభావితం అవుతుంటే హెచ్చరించండి. మీ ఫోన్ వినియోగం పైనే పిల్లల తీరు ఆధారపడుతుంది. వాకింగ్ క్యాలరీలు కరిగిస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. కాస్త వేగవంతమైన నడకతో ఎన్ని లాభాలు! సందేహమల్లా ఎప్పుడు నడవాలి అనేదే. బరువు తగ్గడం మీ లక్ష్యమైతే పరగడుపున నడవండి. దీన్నే ఫాస్టింగ్ కార్డియో అంటారట. వ్యాయామానికి శక్తి కావాలి కదా, దానికోసం శరీరం ఎక్కువ కొవ్వును కరిగిస్తుంది. నాటికం యూనివర్సిటీ పరిశోధన ప్రకారం మామూలుగా కంటే పరగడుపున చేసే వ్యాయామంలో కొవ్వు 70% ఎక్కువ కరుగుతుందట. నడకతో పాటు కొద్దిపాటి పరుగు, చిన్న వ్యాయామాలు చేసినా మంచిదే. అదే తిన్న తర్వాత చేస్తే. శరీరం శక్తి కోసం మన తిన్న ఆహారం నుంచి గ్లూకోజ్ని గ్రహిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది. ఇది మధుమేహాలకు చాలా సహాయపడుతుంది కూడా. అంతేనా, తిన్నాక ఓ 10 నిమిషాలు నడిస్తే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. కడుపు బురం కూడా ఉండదు. రోజుకి 30 నుంచి 60 నిమిషాలు నడకకు కేటాయించవచ్చు. అయితే కేవలం నడక, వ్యాయామాలతోనే బరువు తగ్గుతారని లేదు. ఆరోగ్యకరమైన జీవన శైలి, తగినంత నిద్రకి ప్రాధాన్యం ఇవ్వాలి, అప్పుడే ఆరోగ్యం. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీ ట్రెండ్స్ లో జుట్టు సంరక్షణకు బియ్యం గంజి పెట్టడం కూడా ఒకటి. చైనా, జపాన్లలో శతాబ్దాలుగా అనుసరిస్తున్న ఈ విధానం ఇప్పుడు యువత హాట్ ఫేవరెట్ అయింది. మరి దీని ప్రయోజనాలేంటో తెలుసుకుందామా? ఎండ, కాలుష్యం, పోషకమి. కారణం ఏదైతేనేం, జుట్టు ఒక్కోసారి నిర్జీవంగా మారుతుంది. ఇలాంటప్పుడు జుట్టుకి గంజి పట్టించండి. ఇందులో ఉండే ఇనోసోటిల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని ఆపుతుంది. అమైనో ఆమ్లాలు కుదుళ్లను బలంగా మారుస్తాయి, జుట్టుకి మెరుపుని ఇస్తాయి. జుట్టు పొడారడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతుంటే గంజికి కాస్త మజ్జిగ కలిపి తలకు రాయండి. ఆరాక గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయండి. ఇలా కొన్ని రోజులు చేస్తే బిరుసెక్కిన జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. గంజి నీళ్ళలో కాస్త పెసరపిండి కలపండి. దీనికి అరచక్క నిమ్మరసం, కప్పు కలబంద గుజ్జు, చెంచా బాదం నూనె కూడా చేర్చి తలకు ప్యాక్ వేయండి. ఇది చుండ్రుతో పాటు పేలను తగ్గిస్తుంది. గంజిలోని విటమిన్ B, E, C వెంట్రుకలకు పోషణ అందించి ఆరోగ్యంగా మారుస్తాయి. ఓకే లిజినెస్, మరికొన్ని మంచి విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాట.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫిలేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.
2: ఈ రోజు మహిళల మనం ఆరోగ్యకరమైన కొన్ని బ్రేక్ఫాస్ట్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కొర్రల సలాడ్ కావలసిన పదార్థాలు కొర్రలు కప్పు నువ్వుల నూనె 3 టీ స్పూన్లు అనాస పువ్వు 1 పసుపు ఎరుపు ఆకుపచ్చ క్యాప్సికంలు 1 బ్రోకలీ లేదా క్యాలిఫ్లవర్ రెమ్మలు కప్పు ఉప్పు రుచికి సరిపడా సోయా సాస్ 1.5 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్లు ఉల్లికాడల తురుము 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి 1/2 టీ స్పూను. తయారు చేసుకునే విధానం మందపాటి గిన్నెలో 4 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. విడిగా ప్రెషర్ ప్యాన్లో కొర్రలు వేసి సిమ్లో మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత మరిగించిన నీళ్లను కొద్ది కొద్దిగా పోయాలి. ఇప్పుడు మూత పెట్టి కొర్రల్ని ఉడికించాలి. బాణలిలో 2 టీ స్పూన్ల నువ్వుల నూనె వేసి

దాకా అనాసపు పువ్వు వేసి వేయించాలి. ఇప్పుడు క్యాప్సికం ముక్కలు, బ్రోకలి లేదా కాలీఫ్లవర్ ముక్కలు వేసి అవి కాస్త మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత తగినంత ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి, ఉల్లికాడల తురుము, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన కొర్రలు కూడా వేసి బాగా కలిపి అందించాలి. మెంతి రోటి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బియ్యపు పిండి 1/2 కప్పు, గోధుమ పిండి 1/3 కప్పు, ఉల్లి ముక్కలు 1/2 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, పచ్చిమిర్చి 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, నూనె తగినంత. ఓకే లిజినెస్, మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. 1 గిన్నెలో అన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత సరిపడా గోరువెచ్చని నీళ్లు పోసి చపాతి పిండిలా కలిపి తడి బట్ట కప్పి 1/2 గంట సేపు పక్కన ఉంచాలి. తర్వాత మళ్ళీ ఓసారి పిండిని మెత్తగా పిసికి చిన్న చిన్న ఉండల్లా చేయాలి. ఇప్పుడు పిండి ముద్దని గోధుమ పిండి అద్దుతూ పల్చని రొట్టెల్లా చేయాలి. దీన్ని వేడెక్కిన పెనం మీద నూనె లేకుండా పొంగుతూ చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు వచ్చే వరకు రెండు వైపులా కాల్చి తీయాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మంట మీద ఆ మచ్చలు ముదురు రంగులోకి మారే వరకు రెండు వైపులా కాల్చి తీయాలి. ఇలాగే అన్నీ చేసి ఏదైనా కూరతో వడ్డించండి. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి రేపు వచ్చే ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియోస్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అమూల్య.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా

0: బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494-565858.
4: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. గుండె బెంబెల్లెత్తిస్తోంది, చిన్న వయసులోనే పోటెత్తుతోంది, దీంతో గుండె పరీక్షలు చేయించుకోవడం కూడా ఎక్కువైంది. ఇది మంచిదే కావచ్చు, కానీ ఏ పరీక్ష ఎవరికి ఎక్కువ ఉపయోగమో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం కదండి. కార్డియాక్ చెకప్ ప్యాకేజీల పేరుతో చేసే పరీక్షల్లో కొన్ని వారి వయసుకు తగినవి కాకపోవచ్చు. ఫలితాల విషయంలో కొందరికి కొన్ని వ్యత్యాసాలు కూడా ఉండొచ్చు. ఇది తెలియక చాలా మంది కంగారు పడి తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఫలితాలు నార్మల్ గా అయితే అంత బానే ఉంది, గుండెపోటు అసలు రానే రాదు అనే ధీమాతోనూ ఉంటారు. ఈ రెండు తగవండి. ఆయా పరీక్షలను నిశితంగా పరిశీలిస్తేనే ముప్పు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి గుండె పరీక్షల విషయంలో పక్కాగా ఉండటం అత్యవసరం. ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఈసీజీ, ఇది తరచుగా చేసే పరీక్ష. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఈసీజీ అందుబాటులో ఉంది. ఇది చిన్న తేడాను కూడా అబ్నార్మల్ గా చూపిస్తుంది, దీంతో చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. నిజానికి ఈసీజీలో వ్యక్తుల పరంగా కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చండి. కొందరికి పుట్టుకతోనే గుండె కొట్టుకునే తీరు తేడాగా ఉంటుంది, దీనికి అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఆడవారిలో కొన్ని వ్యత్యాసాలను కంప్యూటర్ ఇస్కిమియాగా పేర్కొంటుంది. కంప్యూటర్ కు ఇవేవీ తెలియకపోవడం వల్ల అబ్నార్మల్ గా భావిస్తుంది. డాక్టర్ మాత్రమే ఏది నార్మల్లో ఏది కాదో అని ఖచ్చితంగా చెబుతారు. తమకు తామే పరీక్ష చేయించుకొని కంగారు పడడం అస్సలు తగదు. ఛాతీ నొప్పి వచ్చిన వారిలో చాలా మంది పరీక్ష కేంద్రానికి వెళ్లేసరికి నొప్పి తగ్గిపోవచ్చు. అప్పుడు ఈసీజీ నార్మల్ గానే ఉంటుంది. అంతా బాగానే ఉందనుకుని ఇంటికొస్తే కొంతసేపటికి తీవ్ర గుండెపోటు రావచ్చు. ఈసీజీ నార్మల్ గా ఉన్నంత మాత్రాన గుండె రక్తనాళాల్లో పూడికలు లేవని చెప్పలేం కదా. కాబట్టి గుండెపోటును అనుమానిస్తే ఆసుపత్రిలో చేర్చి ప్రతి 2 గంటలకు ఒకసారి ఈసీజీ తీయాల్సి ఉంటుంది. ఇలా 12 నుంచి 24 గంటల వరకు ఈసీజీ నార్మల్ గా ఉంటేనే బాగుంటుంది అని నిర్ధారిస్తారు. కొన్నిసార్లు ఈసీజీలో విద్యుత్ ప్రసార అడ్డంకులు పూడికల మాదిరిగా తికమక పడేలా చేస్తాయి, కాబట్టి నిశిత పరిశీలన అవసరం. ఇక ఎకోకార్డియోగ్రామ్, ఎకో, తల్లి కడుపులో ఉన్న శిశువు దగ్గర నుంచి వృద్ధుల వరకు గుండె జబ్బుల నిర్ధారణకు అవసరపడేది ఇదే. గుండె ఎలా పంప్ చేస్తుంది, కవాటాలు ఎలా పనిచేస్తున్నాయి, గుండె గదుల్లో ఎంత పీడనం ఉంది అనేవి దీంతో తెలుస్తాయండి. పూడికలు తప్ప గుండెకు సంబంధించిన సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది. చాలా మంది ఎకో చేయించుకొని రిపోర్ట్ నార్మల్ గా రాగానే ఎలాంటి సమస్య లేదు అని అనుకుంటారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే 3 రక్తనాళాల్లో పూడికలున్న ఎకో ఫలితాలు నార్మల్ గానే ఉండొచ్చని తెలుసుకోవాలి.

0: MLT, DANS, GNM, DOA, BSc Nursing Courses కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్ స్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
2: మీ మీద మీ జీవితమే కాదు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కొంచెం ఆలోచించండి.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
4: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
5: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
5: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
4: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
6: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఇప్పుడు మనం సిటీ కాల్షియం స్కోర్ గురించి తెలుసుకుందాం. ఇది ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. చాలా మంది తమకు తామే సొంతంగా చేయించుకుంటున్నారు. కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉందనగానే ఆందోళన చెందుతూ ఉంటారు. దీని స్కోరు 0 నుండి 100 ఉంటే గుండెపోటు ముప్పు తక్కువగా ఉందని భావిస్తారు. 100 నుంచి 300 ఉంటే ఒక మాదిరిగా, 300 దాటితే ముప్పు ఎక్కువగా పరిగణిస్తారు. కాకపోతే కాల్షియం స్కోర్ వయసును బట్టి మారుతూ ఉంటుందండి. 40 దాటిన వారికి నెమ్మదిగా కాల్షియం మోతాదు పెరుగుతూ వస్తుంది. కాబట్టి 40 నుంచి 50 వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే 30లో 40లో ఉన్నవారైతే అప్పటికే కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉన్నట్టయితే ఒకసారి కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. ఇది 0గా ఉంటే వచ్చే 5 ఏళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం దాదాపు ఉండదు. 70 దాటిన వారు సిటీ కాల్షియం చేయించుకుంటే స్కోర్ 300 కన్నా ఎక్కువగానే ఉండొచ్చు. దీనికి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఆ వయసులో అతి పెద్ద సమస్య ఏమీ కాదు. పైగా అప్పటికీ కొందరు స్టంట్స్ వేయించుకుని ఉంటారు. వీటిని వేసుకునే వారికి కాల్షియం స్కోర్ ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఛాతి నొప్పి, ఆయాసం వంటి లక్షణాలు లేనప్పుడు ఒక కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన పనేం లేదండి. హఠాత్తుగా యాంజియోగ్రామ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక కాల్షియం స్కోర్ పరీక్షలో కొవ్వు తెలియదు. కాల్షియం లేకుండా కేవలం కొవ్వుతో కూడిన పూడికలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాల్షియం స్కోర్ 0గా ఉన్నా ప్రమాదం అసలు లేదు అని అనుకోవడానికైతే లేదండి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి ముప్పు కారకాలు గల వారికి కాల్షియం స్కోర్ 0 అయినా లోపల కొవ్వు పొడుకలు ఉండే అవకాశం ఉంది. వీటిని గుర్తించడానికి స్ట్రెస్, తాలియం, స్ట్రెస్ ఎక్కువ వంటి ఇతరత్ర పరీక్షలు అవసరం. ఓకే లిజనర్స్, ఇప్పుడు మరి కరోనరీ యాంజియోగ్రామ్ గురించి తెలుసుకుందాం. పూడికల నిర్ధారణకు ఇదే ప్రాథమిక పరీక్ష. కాకపోతే కొంత ముప్పు ఉంటుంది. పరీక్ష ఫలితాలను విశ్లేషించటము కీలకమే. పూడిక 70% కన్నా మించితే అక్కడికక్కడే స్టంట్ వేసేయచ్చు. 3 రక్తనాళాల్లోనూ పెద్ద పూడికలున్నట్టయితే బైపాస్ శస్త్రచికిత్స అవసరం. 70% కన్నా చిన్న పూడికలైతే మందులు, జీవనశైలి మార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు వంటివి నియంత్రణలో కూడా ఉంచుకోవాలి. పూడికలు

0: అనగా అంటే 20-50% ఉన్న ప్రమాదం ఏమీ లేదనుకోవడానికి కూడా లేదు. తీవ్రంగా భావోద్వేగాలకు గురైనప్పుడు, శక్తికి మించి విపరీతంగా వ్యాయామాలు చేస్తున్నప్పుడు రక్తపోటు ఉన్నట్టుండి పెరిగి పూడిక అడుగు భాగం కదిలిపోవచ్చు. దీంతో రక్తనాళం పొర చిట్లిపోయి రక్తం గడ్డకట్టి గుండెపోట తలెత్తచ్చు. ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ 50 ఏళ్ళు దాటిన వారిలో ఎంతో కొంత స్థాయిలో పూడికలు ఉంటాయనే సంగతి మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. కాబట్టి మంచి జీవన శైలిని పాటించడం, ఒక మాదిరి వ్యాయామం, ధ్యానం, యోగా చేయడం చాలా ముఖ్యం. యాంజియోగ్రామ్ లో అసలు పూడికలే లేని వారికి గుండెపోటు దాదాపుగా రాదనుకోవచ్చు, అలాగని అస్సలు రాదు అని కూడా చెప్పలేం. తీవ్ర భావోద్వేగాలకు గుండెపోటు దారితీయచ్చు. దీనికి కారణం అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ హార్మోన్లు ఉన్నట్టుండి పెరగడం వల్ల గుండె రక్తనాళాలు కుంచుకుపోవడం. దీంతో కొద్ది నిమిషాల సేపు గుండెకు రక్తం అందదు, పంపింగ్ సామర్థ్యం గణనీయంగా పడిపోతుంది. ఇందులోనూ గుండెపోటు మాదిరిగానే సమస్యలు కూడా తలెత్తుతాయి. దీన్నే స్ట్రెస్ కార్డియోమయోపతి అంటారు. కాబట్టి వీలైనంత వరకు తీవ్ర భావోద్వేగాలకు గురి కాకుండా చూసుకోవాలి. శక్తికి మించిన కఠినమైన వ్యాయామాలకు, శ్రమకు దూరంగా ఉండాలి. ఓకే లిజనర్స్, ఈ రోజు మనం గుండె పరీక్షల గురించి తెలుసుకుందాం. నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంట. అండర్ లైన్ స్టేట్ ఇండియా రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622344. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: మట్టి యొక్క పిహెచ్ ని, జైవిక పదార్థాన్ని విశ్లేషించడం,

ప్రపంచపు అనేక భాగాల్లో భూములు అలసిపోతున్నాయి, పంటల దిగుబడి తగ్గుతుంది. మీ పొలంలో మట్టి బాగుందా లేదా అనేది తెలియడానికి అది ఆమ్లీయమా కాదా, అందులో జైవిక పదార్థం ఎంత ఉంది అనేవి తెలియాలి. pH మట్టి ఆమ్లమా తటస్థమా లేక క్షారమా అనేది తెలిపే ఒక కొలత. సాధారణంగా తటస్థ క్షేత్రాల్లో అనేక పంటలు బాగా పండుతాయి. కరిగిపోయిన బాగా కడుక్కుపోయిన మట్టి సాధారణంగా ఆమ్లీయంగా ఉంటుంది. రసాయనిక ఎరువులని ఎక్కువగా వాడిన మట్టి ఆమ్లీయమవుతుంది. జైవిక పదార్థాలు కుళ్ళడానికి

0: దోహదపడే సూక్ష్మ క్రిములని ఆమ్లీయ మట్టి నిరోధిస్తుంది. ఆమ్లీయ మట్టి పంటలకు తక్కువ పోషకాలను అందనిస్తుంది. మేలైన మట్టిలో జైవిక పదార్థాలు విరివిగా ఉంటాయి. మొక్కలు పశువుల ద్వారా లభించే సజీవ నిర్జీవ పదార్థాలన్నీ జైవిక పదార్థాల్లో ఉంటాయి. 2 మిల్లీమీటర్ల కన్నా చిన్న ముక్కలుగా విడిపోయిన నిర్జీవ పదార్థాన్ని పర్టికులేట్ ఆర్గానిక్ మ్యాటర్, పరిమాణుమయ జైవిక పదార్థం అంటారు. ఈ పరిమాణుమయ జైవిక పదార్థం పంటలకు, మట్టిలోని మేలు చేసే సూక్ష్మజీవులకు ఆహారం. ఈ తునకలు కుళ్ళినా కొద్దీ మట్టిని ఆరోగ్యవంతం చేసేలా సూక్ష్మజీవులు వాటిని స్థిరమైన జైవిక పదార్థాలుగా మార్చుతాయి. ఈ తునకలు ఎక్కువగా ఉన్న భూముల మట్టి మెత్తబడి పోషకాలు నిండి ఎక్కువ నీటిని నిలుపుకోగలదు.
1: జీవాలు మట్టికి మేత వేస్తాయి. ఇంతకీ ఈ చిన్న జీవాలు ఏం తింటాయి? మనం వేసే సహజ ఎరువుల తునకలని.
2: అది మాకు తెలియదు. మా ఎరువు విలువని తెలుసుకోకుండా లెట్యూస్, కూరగాయలని పండించేవాళ్లకి దాన్ని అమ్మేవాళ్లం. అది మా భూములకి మేలు చేస్తుందని ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి దాన్ని మేమే వాడుకుంటాం.
0: బొలీవియాలోని హైఆండీస్ కి చెందిన రైతులు పరిశోధకులతో కలిసి పనిచేసి తమ పొలాల మట్టి మంచిదేనా అని ఎలా తెలుసుకున్నారో చూద్దాం. మీరు పొలాలని పోల్చి చూడాలన్నా, కాలక్రమేణా మట్టి మారే విధానాన్ని గమనించాలన్నా, మీ మట్టి నమూనా తీయడానికి ఒక ప్రామాణికమైన పద్ధతిని పాటించాలి. పారతో 20 సెంటీమీటర్ల పొడవు, 20 సెంటీమీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు ఉన్న మట్టి ఖండాన్ని వెలికి తీయాలి. 5 చోట్ల నుంచి మట్టిని సేకరించాలి. పొలంలో ఒక భాగంలోని మట్టి మరో భాగంలో దానికి భిన్నంగా ఉండవచ్చు, కనుక పొలం మొత్తం నుంచి మట్టిని తీయాలి. తేడా ఎక్కువ ఉంటే 10 నమూనాల వరకు తీయవచ్చు. మట్టిని కలిపి రాళ్లను తొలగించి పరీక్షలు జరపడానికి కిలో మట్టిని ఉంచాలి. ముందుగా మట్టి పిహెచ్ ని కొలవడాన్ని చూద్దాం.
2: నాట్లు వేయాలంటే మా మట్టి గురించి తెలుసుకోవడం అవసరం కాబట్టి ఇది చాలా ముఖ్యం. మాకు ఖచ్చితంగా తెలియాలి. మట్టి బాగా లేకపోతే దానికి ఎక్కువ ఆహారాన్ని వేయాలి.
0: మట్టి పిహెచ్ ని 0 నుంచి 14 అంకెల శ్రేణిలో లెక్కిస్తారు. 7 తటస్థం. మట్టి పిహెచ్ ని కొలవడానికి మీకు పిహెచ్ కాగితం కావాలి. అది మంచి మందుల దుకాణంలో గాని, పుస్తకాల దుకాణంలో గాని దొరుకుతుంది. మట్టి ఆమ్లీయంగా ఉంటే దాని విలువ 6 లోపు ఉంటాయి. నిమ్మరసం చాలా ఆమ్లీయంగా ఉంటుంది, కనుక అది పిహెచ్ కాగితపు రంగును పసుపు నుంచి ఎరుపుకి మార్చివేస్తుంది. పిహెచ్ 8కి మించితే క్షారం అని అర్థం. పిహెచ్ కాగితాన్ని బూడిదతో పాటు నీళ్లలో ముంచితే దాని రంగు పసుపు నుంచి ఆకుపచ్చకు మారుతుంది. పిహెచ్ 5.5 నుంచి 7.5 మధ్య ఉంటే ఎన్నో పంటలు చక్కగా పండుతాయి. మీ మట్టి పిహెచ్ ని పరీక్షించడానికి ఒక గ్లాసులో 2 సెంటీమీటర్ల మట్టి పోసి, ఖనిజాలు తక్కువన్న నీళ్లని 4 సెంటీమీటర్ల వరకు పోయాలి. నిమిషం పాటు దాన్ని కలియబెట్టి 2 నిమిషాలు స్థిరపడనివ్వాలి. ఆ మట్టి నీళ్లలో పిహెచ్ కాగితపు ముక్కని 10 సెకండ్ల సేపు ముంచాలి. ఇప్పుడు పిహెచ్ కాగితం రంగు మారుతుంది. రంగు చార్టుతో ఆ కాగితాన్ని పోల్చి చూసి 0 నుంచి 14 వరకు పిహెచ్ విలువ ఎంతో తెలుసుకోవాలి. మీ మట్టి ఆమ్లీయంగా ఉంటే బూడిద గాని, వ్యవసాయ సున్నాన్ని గాని చేర్చాలి. అతిగా ఆమ్లీయం, క్షారాలైన పొలాల్లో కంపోస్ట్, ఆకుపచ్చని ఎరువు, పశువుల ఎరువులు వేస్తే మట్టి పిహెచ్ మరింత తటస్థంగా లేక సమతూలంగా మారి పంటల దిగుబడి పెరుగుతుంది. పిహెచ్ ని కొలిచే పద్ధతిని తెలుసుకున్నాం కాబట్టి పరిమాణమయ జైవిక పదార్థాన్ని ఎలా కొలవాలో చూద్దాం. మీకొక వాష్ సీసా కావాలి. ఒక చిన్న నీళ్ల సీసా మూతకి కన్నాలు పొడిచి మీరే వాష్ సీసాని తయారు చేయవచ్చు. మరొక ప్లాస్టిక్ సీసా అడుగు దగ్గర 100 నుంచి 152 మిల్లీమీటర్ల బెజ్జాలు పొడిచి తయారు చేయాలి. ఒక చిన్న వేడి చేసిన మేకు లేదా వైర్తో బెజ్జాలు పొడవచ్చు. 15x20 సెంటీమీటర్ల రవసెల్లా గుడ్డ సంచిని తయారు చేయాలి. ఇది ఇసుకను వాపి నీళ్లు రేగడాన్ని మాత్రమే వదిలిపెడుతుంది. 0.5 మిల్లీమీటర్ జాలి మాత్రమే గల ఒక గుడ్డను సేకరించాలి. ఇది కొద్దిగా సాగదీసిన నైలాన్ స్టాకింగ్ యొక్క బెజ్జాల పరిమాణం. పరీక్ష జరపడానికి బెజ్జాలు గల సీసాను రవసెల్ల గుడ్డ సంచిలో ఉంచాలి. మీరు పొలంలోంచి సేకరించిన నమూనాల్లోంచి 100 గ్రాముల మట్టిని తూచాలి. ఆ మట్టిలో రాళ్లు ఉండకూడదు. మట్టిని సీసాలో పోసి మూత పెట్టాలి. సీసా ఉన్న సంచిని ఒక నీళ్ల బకెట్లో ముంచి మట్టిని కడగాలి. సీసాలో కొన్ని మట్టి బిడ్డలుంటే వాటిని చిన్న కర్రతో పగలగొట్టి సీసాలోంచి మట్టి బయటకు రానంత వరకు

0: కడుగుతూ ఉండాలి. నీళ్లు స్వచ్ఛంగా మారే వరకు సంచిని మరో బకెట్లో ఉంచాలి. సీసాలో ఇంకా కొన్ని చిన్న చిన్న రాళ్లు, వేళ్లు, 2 మిల్లీమీటర్ల కన్నా పొడవైన కొమ్మలు ఉంటాయి. వాటిని పారవేయాలి. పరిమాణమయ జైవిక పదార్థం బెజ్జాల్లోంచి వెలువడి సంచిలోకి చేరుతుంది. సంచిలోనివన్నీ ఒక నీళ్ల చెంబులోకి మార్చాలి. పరిమాణమయ జైవిక పదార్థం పైకి తేలి ఇసుక కిందకు చేరుతుంది. అలా పైకి తేలిన జైవిక పదార్థాన్ని టీషర్ట్ వంటి త్వరగా నీళ్లు పీల్చుకునే ఒక మామూలు చిన్న గుడ్డ ముక్క మీద పోయాలి. చెంబులో నీళ్లు పోయడానికి వాష్ సీసాను వాడాలి. జైవిక పదార్థం మళ్లీ పైన తేలుతుంది. తేలేందుకు జైవిక పదార్థం మిగిలినంత వరకు ఇలా చేస్తూ ఉండాలి. చివరిగా జైవిక పదార్థపు తునకలని పొడిబార్చాలి. పొడిబారిన తర్వాత జైవిక పదార్థంతో ఒక దృఢత్వాన్ని రూపొందించి ఆ వృత్తాన్ని కొలవాలి. వృత్తం కొలత 7 సెంటీమీటర్లైతే పరిమాణమయ జైవిక పదార్థం ఎక్కువగా ఉన్నట్లు. వృత్తం 3 నుంచి 7 సెంటీమీటర్ల మధ్య ఉంటే మీ పొలంలో జైవిక పదార్థం మధ్య శ్రేణుల్లో ఉన్నట్లు. 2 సెంటీమీటర్లు అంతకన్నా తక్కువ ఉంటే మట్టిలో జైవిక పదార్థాలు తక్కువ ఉన్నట్లు. మీ మట్టిలో పరిమాణమయ జైవిక పదార్థాలు తక్కువ ఉంటే మీరు ఎరువు, కంపోస్ట్, హరిత ఎరువులు చేర్చవచ్చు. లేదా పుష్పపు ధాన్యాలని, పంటలని మార్చి మార్చి పండించవచ్చు. పంటల అవశేషాలను, మల్చిని కూడా చేర్చవచ్చు.
1: మా మట్టి ఆరోగ్యంగా ఉందని ఖరారైంది. మేము రసాయనిక ఎరువులు ఏవీ వాడము. మా పూర్వీకుల దగ్గర నుంచి మేము జైవికంగానే పశువుల ద్వారా లభించే ఎరువులు, భూమి అందించే మూలికలతోనే పనిచేశాం. అది కూడా ఎరువులానే పనిచేస్తుంది. దాంతో మా ఉత్పత్తులు ఖచ్చితంగా జైవికమని, భూమి ఆరోగ్యంగా ఉందని నమ్మకమైంది.
0: మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. మీ భూమి స్థితిని తెలుసుకోవడానికి దాని పిహెచ్ ని, పరిమాణమయ జైవిక పదార్థాలని కొలవచ్చు. ఆమ్లీయమైన మట్టిని మెరుగుపరచడానికి బూడిద లేక వ్యవసాయ సున్నాన్ని చేర్చాలి. అతిగా ఆమ్లీయం క్షారాలైన పొలాల్లో కంపోస్ట్, ఆకుపచ్చని ఎరువు, పశువుల ఎరువులు వాడాలి. దాంతో మట్టిలోని జైవిక పదార్థాలు కూడా పెరిగి పంటల దిగుబడి పెరుగుతుంది.
1: ఈరోజు మట్టి విశ్లేషణ గురించి తెలుసుకున్నాం. దాన్ని కొనసాగిస్తాం. మా తర్వాతి వారికి, అంటే మా పొలాల మీద పనిచేసే మా పిల్లలకి నేర్పుతాం. ఈ భూమి మీద అదే చాలా ముఖ్యం. అది మనకు ఆహారాన్ని అందిస్తుంది. అందుకనే నేర్పుతాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.

0: వివరాలకి సంప్రదించండి.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
2: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
1: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
2: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరుపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఈఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందా? లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చిందా? ఆగండి, మీరు క్లిక్ చేసే ఒక లింక్, మీరు చెప్పే ఒక ఓటీపీ మీ బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేయగలవు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకండి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.
6: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
1: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నంబర్కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తారు.

0: హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.

0: మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్స్.

0: డైకిన్, ఎల్జి, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: హాయ్, హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహా. వెల్కమ్ టు అది సంగతి. మనం జీవితంలో ఎంత సాధించినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది, ఎదుగుదలకు హద్దులుండవు అని తెలియజేసేలా ఏర్పాటు చేసినవే ఈ రంగుల బొమ్మలు. చూడటానికి మనుషుల బొమ్మల్లానే ఉన్న చేతులు కాళ్ళు విచిత్రంగా ఉండే ఈ రోజాలి ఫ్లాసిస్ బొమ్మలు జర్మనీలోని డెసెల్డేటఫ్లోనివి. ఇందులో చాలా బొమ్మలు భవనపు గోడలను పట్టుకొని పైకెక్కుతున్నట్లు కనిపిస్తాయి. కొన్ని బొమ్మలు ఒకవైపు 4 అంతస్తుల పైకెక్కి సాధించేశాం అని చేతులూపుతున్నట్లు, చాలా తక్కువ బొమ్మలు పక్కనున్న మరో 2 అంతస్తుల పైకి ఎక్కడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు ఉంటాయి. విన్నర్ కథ లిజనర్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్,
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, ఫైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీల

0: 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఫ్రాన్స్ లోని లేస్ మిషన్స్ డెలిల్ అమ్యూజింగ్ పార్కు కు వెళ్లిన వారందరికీ ఈ ఏనుగును చూడడము, దాని మీద ఎక్కడము అంటే ఎంత సరదానో. 48 టన్నుల బరువు, 12 మీటర్ల ఎత్తు ఉండే ఈ భారీ రోబో చూడ్డానికి మామూలు ఏనుగుల్లా ఉండడమే కాదు, అలాగే నడుస్తుంది కూడా. అంతేకాదు, ఒకేసారి 50 మందిని అంబారీ ఎక్కించుకొని పార్కు మొత్తం తిప్పుతుంది. మామూలు ఏనుగుల్లా ఇది తొండంతో పర్యాటకుల మీద నీళ్లు కూడా చల్లుతుందండో. ఇక దీని ఆహారం అంటారా, గ్యాసు డీజిల్. రోబో కదా మరి. విన్నారు కదా లిజనర్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. చీకట్లో రోడ్డు మీద వెళ్తుంటే భయంగా కాకుండా కాంతిలోని నక్షత్రాల మీద అడుగులేస్తూ వెళ్తున్న అనుభూతి కలిగితే ఎంత బాగుంటుందో కదా. అందుకే కేంబ్రిడ్జ్లోని సిటీ కౌన్సిల్ ఉన్న ఈ చీకట్లో వెలిగే రోడ్డును చూసి స్థానికులు తెగ సంబరపడిపోతున్నారు. స్థానిక ప్రోటెక్ట్ కంపెనీ తయారు చేసిన స్టార్ పాత్ పెయింట్ను రోడ్డుకి వేయడం వల్ల వచ్చిన మెరుపే ఇది. ఈ పెయింట్కు పగటిపూట వచ్చే సూర్యకాంతిని గ్రహించి రాత్రిపూట దాన్ని విడుదల చేసే గుణం ఉండడం వల్ల రోడ్డు ఇలా కాంతిలీనుతుందట. దీనివల్ల వీధి లైట్లు ఎక్కువ లేకపోయినా వెలుగు సరిపోతుంది. పైగా వాహనదారులకి దారి ఎటు వెళ్తుందో చీకట్లో కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక అందం సంగతి చూస్తేనే తెలుస్తుందిగా. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్
2: వినూత్నమైన రంగులు అద్భుతమైన డిజైన్స్ అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్
4: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్
3: గ్లాసీ ఫినిష్ గ్లాసీ ఫినిష్

0: book match, 3D glossy finish, matte finish, matte wood finish, vitrified tiles, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వేల కొద్ది బాతులు రోడ్డు మీదకు వచ్చి ట్రాఫిక్ ను నిలిపేసిన ఈ దృశ్యం చైనాలోని టాజ్యూ నగరంలోనిది. ఇంతకీ అవి రోడ్డు మీదకి ఎందుకు వచ్చాయో తెలుసా? వాకింగ్ కోసమండి. రోజు కాసేపు నడిస్తే వాటి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో యజమాని హాంగ్ మిన్షున్ తన ఫారంలో ఉన్న 5,000 బాతుల్ని రోజు మేత కోసం కిలోమీటర్ దూరంలో ఉన్న మరో ఫారానికి తీసుకువెళ్తున్నాడట. అవి కూడా చాలా క్రమశిక్షణగా ఎటు తిప్పకుండా ఒకదాని వెనుక ఒకటి బుద్ధిగా వెళ్తాయి. కాకపోతే వాటి వాకింగ్ పుణ్యము అని ట్రాఫిక్ నిలిచిపోయి స్థానికులు నానా అవస్థలు పడుతున్నారటండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నేహా.

0: గోదావరి జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆజే గాయత్రిని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయాలన్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈ లోపు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తా. అంటిల్ దాన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం

0: వాస్తవ్యులు డాక్టర్ వి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి వాళ్ళ మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
3: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
3: నేను చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు?
4: నేను కూడా సూపర్ ఉన్నాను మేడం.
3: మరి వాళ్ళ క్వశ్చన్ ఏంటో చెప్పేనా?
4: చెప్పండి మేడం.
3: పచ్చని పెట్టెలో తెల్లటి ముత్యాలు, ఏంటది?
4: పచ్చని పెట్టెలో తెల్లని ముత్యాలు.
3: అవునండి.
4: అది తింటే మెదడుకు కూడా మంచిది మేడం.
3: మరి ఏమంటది అనుకుంటున్నారు?
4: ఇంకేముంది మేడం, బెండకాయ మేడం.
3: ఓకే అండి, మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
4: అవును మేడం.
3: మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారండి?
4: ఈరోజు మేడం
3: చెప్పండి.
4: జెంటిల్ మ్యాన్ మూవీ నుంచి కొంటె గాని కట్టుకోన్న అనే పాట మేడం.
3: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
4: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ ఈ పాట డెడికేట్ చేస్తూ, అలాగే మన స్వర్గస్థులైన శ్రీ జానకమ్మ గారికి ఈ పాట డెడికేట్ చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అందరికి హాయ్ చెప్తూ, మీకు మిగతా ఆర్జీలందరికీ, ప్రసాద్ గారి గారికి, విజయ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అందరికి హాయ్, అందరికి బాయ్ మేడం.
3: ఓకే అండి, మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: శుభ సాయంత్రం అండి. మీ పేరేమండి?
0: నా పేరు గాయత్రి అండి. మీ పేరేంటి? ఎవరు మాట్లాడుతున్నారు?
1: అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి అండి.
0: మధుసూదన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: అవును విన్నామండి. నేను అనుకునేది సీతాఫలం అనుకున్నానండి.
0: సీతాఫలం అనుకుంటున్నారా? ఓకే అండి. మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను.
1: స్వర్ణకమల మూవీ నుంచి.
0: ఆ మూవీ నుంచి?
1: ఆకాశంలో ఆశల హరవిల్ అనే సాంగ్ ఉంటుంది.
0: ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మనం భీమవరం వింటున్న శ్రోతలు అందరి కోసం హాయ్.
0: ఓకే అండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నుగంటి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నాను మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: మీరు చెప్పిన క్వశ్చన్ అయితే విన్నాను. మరి దానికి ఆన్సర్ చాలా రకాలుగా ఉంటాయి, కానీ నేను దానికి క్లారిటీగా చెప్తాను.
0: చెప్పండి.
1: అయితే బెండకాయ అండి, బెండకాయలో గింజలు కూడా ముత్యాలు లాగానే ఉంటాయి గుండ్రగా.
0: అలా అంటారా?
1: పచ్చని అన్నారు, పచ్చని పెట్టి అన్నారు కదా,
0: పచ్చని పెట్టిలో తెల్లటి ముత్యాలు.
1: అయితే బెండకాయ ఉంటది, మిరపకాయ కూడా ఉండొచ్చు, కానీ మిరపకాయ కానీ అది కాదు. ఆ గింజలు గుండ్రగా ఉండవు, తెల్లగా ఫ్లాట్ గా ఉంటాయి, అంటే చతురాస్రంలో ఉంటాయి, చతురాస్రం కానీ గుండ్రగా ఉంటాయి అన్నమాట. అది పెద్దగా ఉండదు, పలసగా ఉంటాయి కాబట్టి ఇది ముత్యాలు. అయితే ఇది బెండకాయ అండి.
0: ఓకే అండి, మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను. అనుకుంటున్నారు
1: నాకు ఈరోజు అండి, జానకమ్మ గారి నివాళిగా నాకు 16 ఏళ్ల వయసు సినిమాలో సిరిమల్లె పువ్వు సిరిమల్లె పువ్వు అనే పాట వినిపించండి. దాంతో పాటు నేను చిన్న కవిత లాంటి మాట ఒకటి చెప్తాను. ఈ పునర్జన్మ, ఈ జన్మల గురించి చెప్తామనుకుంటున్నాను మేడం.
0: చెప్పండి.
1: ఏ మహనీయులు ఎవరెక్కడ ఎప్పుడు పుడతారో ఎవరికి తెలవని పునర్జన్మ, మరు జన్మలో కనిపించని ఆ మమతానుబంధాలు ఎవరికెవరు ఏమవుతారో తెలియదు, దాన్నే మిథ్య అంటారు. ఆత్మ పరమాత్మ ఆత్మావలోక పరిశీలతను క్షుణ్ణంగా తెలుసుకొని మసలే సమయం కొంతకాలమే, అందరి జీవన ప్రయాణం కొంత దూరమే. శూన్యంలోకి చూస్తూ తత్వం చెప్పే జ్ఞాన వేదం, ఆత్మీయత బంధాలు అంతా బూటకమని, ఆత్మలేని మనిషితో ఆడుకునే ఆట ఒక వింత నాటకమే. మరి ఎనుగంటి నాగేశ్వరరావు
0: చాలా బాగా చెప్పారండి.
1: అదేండి, ఆత్మ అనేది, సరే జీవితం అనేది చావు పుట్టుకలు అందరికి సహజమండి, పుట్టడం గిట్టడం వరకే అండి, అందరికి అది సహజమే. ఎవరు ఎప్పుడు ఎక్కడ అనేది ఏ సమయం కూడా తెలియదు మనకి, పుట్టడం తెలియదు గిట్టడం తెలియదు. అందుకని నాకు తోచింది, నిన్న రాసుకున్నాను. అందుకనే జానకమ్మ గారికి నివాళిదిగా ఈ కవిత కూడా అంకితం చేస్తున్నాను మేడం.
0: మరి తప్పకుండా.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం. బాగున్నా మేడం?
0: నేను చాలా బాగున్నా అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగర్కర్నూల్ జిల్లా సాతాపు నుంచి నాయకశెట్టి మేడం.
0: నాయకశెట్టి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం.
0: మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: విన్నాను మేడం. బెండకాయనే మేడం.
0: బెండకాయ అని అనుకుంటున్నారా?
1: అవును మేడం.
0: సరే, మీకోసం ఇంకో క్వశ్చన్ అడగమంటారా నన్ను?
1: అడగండి మేడం.
0: పైనుంచి పడతాను కానీ గాయపడను, నీళ్ళల్లో పడితే మాత్రం మాయమైపోతాను.
1: తెలియదు మేడం.

0: సరే అండి, మరి వాళ్ళు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: భూకైలాస్ మేడం, భూకైలాస్. మహేష్ పాపిన షాప్.
0: ఓకే అండి, మరి అందులో ఏ సాంగ్ కావాలి?
1: మహేష్ పాపిన షాప్.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: సాతారు లక్ష్మయ్య అందరి కొరకు మేడం. ఇంకా
0: తప్పకుండా అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజనింగ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, నేను పాలమూరుకి వెళ్ళి మాట్లాడుతున్నాను.
0: మీ పేరేంటండి?
1: బాగున్నారా మేడం?
0: నేను చాలా బాగున్నా అండి.
1: మీ పేరు మేడం?
0: నా పేరు గాయత్రి అండి.
1: గాయత్రి మేడం, ఫస్ట్ టైమ్ మేడం మీరు?
0: నేను ఎప్పటి నుంచో చేస్తున్నా అండి.
1: అట్లనా మేడం?
0: సరే, గానీ వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: ఈరలే మేడం.
0: పచ్చని పెట్టలో తెల్లటి ముత్యాలు, ఏంటది?
1: బెండకాయ అనుకుంటున్నా మేడం.
0: బెండకాయ అనుకుంటున్నారా? ఓకే అండి. మరి వాళ్ళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు అసెంబ్లీ రౌడి.
0: ఆ మూవీ నుంచి?
1: ఆ మూవీ నుంచి అది పాట వస్తుంది, గుర్తొస్తుంది మేడం. ఒక్క నిమిషం. లేకుంటే జీవిత కది ఖైదీ అయింది మేడం. జీవిత ఖైదీ.
0: తప్పకుండా అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: పుల్పాటి వెంకటేష్ కు, ఇంకా మా ఓనర్ ఆమె ఉంటది సాయిలమ్మ, వాళ్ళ కోడలు, ఇంకా అందరికి మేడం, అందరికి పాట డెడికేట్ చేస్తున్నా.
0: తప్పకుండా అండి. మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడుదాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు శంకరయ్య, నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నా అండి. మీకు అక్కడ వాతావరణం ఎలా ఉంది?
1: ఎండ అదర కొడుతుంది మేడం.
0: అవునా? మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: విన్నా మేడం రెండు.
0: మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
1: సీతాఫలం కాయ పండు అనుకుంటున్నాను మేడం.
0: మరి సెకండ్ క్వశ్చన్ కి?
1: వర్షం.
0: ఒకసారి సెకండ్ క్వశ్చన్ మళ్ళీ చదువుతాను.
1: చెప్పు.
0: పైనుంచి పడతాను కానీ గాయపడను, నీళ్ళల్లో పడితే మాత్రం మాయమైపోతాను. పైనుంచి పడతాను కానీ నాకేమి కాదు, నీళ్ళల్లో పడితే మట్టికి మాయమైపోతా.
1: దూది మేడం.

0: దూదు అనుకుంటున్నారా? మరి దీనికి ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో చెప్తా అండి. మరి ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు ఇవాళ?
1: ఇవాళ సెకండ్ డే సినిమా దొంగ అనే సినిమా ఉంది చూడు మేడం.
0: ఆ సినిమా నుంచి
1: దొంగ దొంగ ముద్దు అనే పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మన నలపరెడ్డి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, మా బామర్తి సోమనాథం జనార్దన్ గారికి, తబలా భాష గారికి, బండా తిమూర్తులు గుప్తా గారికి మేడం.
0: తప్పకుండా అండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: సాంగ్ అయితే విన్నారు కదా, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడిద్దాం.
1: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రోహిత అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను.
0: రోహిత గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ క్వశ్చన్ విన్నారా?
1: విన్నానండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఇది లేడీస్ ఫింగర్ అండి.
0: లేడీస్ ఫింగర్ అంటారా? మరి సెకండ్ క్వశ్చన్ కి?
1: సెకండ్ క్వశ్చన్ అంతగా తెలియదండి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా?
0: తప్పకుండా అండి.
1: బడి కాని బడి ఏం బడి అండి?
0: ఏంటండి
1: బడి కాని బడి?
0: రాబడి.
1: ఏంటండి
0: రాబడి అండి?
1: చాబడి కాదండి, చేతబడి అండి.
0: చేతబడియా?
1: అవునండి.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు మన శంకర వరప్రసాద్ మూవీలో నుంచి మిస్సాల పిల్ల ఆ సాంగ్ వినబోతున్నానండి. మీకోసం డెడికేట్ చేస్తున్నాను. అలా మా సోదరందరికి హాయ్ చెప్తున్నాను. మీకు కూడా హాయ్ అండి.
0: తప్పకుండా అండి. మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో గాయత్రి గారు, బాగున్నారా?
0: నేను చాలా బాగున్నా అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సండే ఎలా ఎలా గడిపారు?

0: ఎలా ఎంజాయ్ చేశారు?
1: నేను చాలా ఎంజాయ్ చేశానండి. మీరు?
0: నేను సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొదలుతూర్ అండి.
1: సుబ్రహ్మణ్యం గారు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నామండి. మేడం గారు, మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అయితే బెండకాయలు అన్నారో చెప్పారు. సెకండ్ క్వశ్చన్కి అయితే నేను సాల్ట్ అనుకుంటున్నాను మేడం.
1: ఏమనుకుంటున్నారండి?
0: సాల్ట్, ఉప్పు.
1: ఉప్పు అనుకుంటున్నారా?
0: నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది కదా, అందుచేత అది ఎక్స్పెక్ట్ చేశారు.
1: ఓకే అండి, మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్లో చెప్తాను.
0: చెప్పండి.
1: మరి వాళ్ళ ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: నాకు ఎస్ జానకి గారు పాడింది మేడం, అది పచ్చని కాపురమా పచ్చని సంసారమా సరిగ్గా ఐడియా లేదు, కొంచెం ఓల్డ్ ఫిల్మ్. అయితే పాట ఇస్తాను.
1: చెప్పండి.
0: ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం పచ్చని సంసారం. ఇది మేడం పాట.
1: ఓకే అండి, చూస్తాము. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
0: మన డైలీ కాలర్స్ అందరికీ స్పెషల్లీ మీకు కూడా పెద్ద హాయ్.
1: తప్పకుండా అండి. మరి మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. ప్లీజ్ నిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: ఓకే లిజనర్స్, మరి రాధమ్మ పెళ్లి మూవీ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, మరి వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
4: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మ గాయత్రి.
3: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి అమ్మ.
3: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారండి?
4: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను. కారణం ఏంటంటే గాయత్రి,
3: చెప్పండి.
4: ఈ వేళ హాయిగా పాటలు వింటూ ఉన్నాను. ఇంతవరకు ఫోన్ మీద చేయలేదు. సౌండ్ బాక్స్ లో పెట్టుకుని పాటలన్నీ శ్రోతల కోరిని వింటున్నాను.
3: అవునా అండి?
4: రెస్ట్ తీసుకుంటూ వింటా ఉన్నాను. నిజంగా నువ్వు మంచి స్పీడ్ గా కొనసాగిస్తున్నావు పాటలు. టక్ టక్, వన్ బై వన్ అంటూ చకచక లాగించినట్టుగా అనిపించింది నాకు ఈ వేళ.
3: అయ్యో చాలా సంతోషం అండి. మరి
4: అలాగే ఉండాలి, సరదాగా వెరైటీగా ఉండాలి. జస్ట్ 10 seconds ఉండగా నువ్వు ఒక లైవ్ లో వెళ్ళిపోతున్నావు అంటే మాకు కూడా సరదాగా ఉంటుంది కొంచెం. అలాగా నువ్వు చక్కగా చేస్తున్నావు అమ్మా, నిజంగా చక్కగా మాట్లాడుతున్నావు గాయత్రి. నీ మాటలన్నీ వింటున్నాను నేను, మరి ఎంతో ఆనందం పొందుతున్నానమ్మా. నీకు ప్రత్యేక అభినందనలు గాయత్రి.
3: చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ సో మచ్.
4: అలాగేనమ్మా, ప్రశ్నలు రెండు విన్నాను. ఒకటి సీతాఫలం అనుకుంటున్నాను నేను. సీతాఫలం ముత్యాలు అన్నావు కదా, పచ్చగా ఉండి లోపల ముత్యాలు ఏమంటా అన్నావు
3: కదా.
4: రెండోది వర్షపు శనుకలేమో అనుకుంటున్నాను. మరి దానికి వర్షం శనుకలు ఏం దెబ్బ తాగలదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కింద పడితే నీటిలో కలిసిపోద్ది కదా, కనపడద్దు కదా. కనపడదు అంటున్నావు మరి.
3: అవునండి,
4: అదేదో నువ్వే తెలియపరిచేలా నీ నోటే వింటాం మేము ఈ పూట. మరి గాయత్రి
3: తప్పకుండా అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందామనుకుంటారు మీరు?
4: నాకు ఎంతో ఇష్టమైన పాట జానకి గారు పాడిన పాట, మంచు పల్లకి చిత్రం నుంచి.
3: ఆ చిత్రం నుంచి
4: దీహమా మెదవకే క్షణం కురిసినా మెరిసినా. ఎంత అద్భుతంగా ఉంటుందమ్మా గాయత్రి పాట.
3: అవునండి, చాలా బాగుంటుంది,
4: చాలా బాగుంటుంది. మరి ఈ పాటను మా మిత్రుడు బండారు త్రిమూర్తులు గుప్తా గారికి, శేషగిరిరావు గారికి, మాణిక్యాలరావు గారికి, జగన్నాథరావు మాస్టర్ గారికి, బ్రహ్మయ్య గారికి, శంకరయ్య గారికి, బాషా గారికి, మరి పిన్ని బాబాయ్ గారికి, శేషగిరిరావు గారి పేరు చెప్పి ఉంటాను. ఆయన కూడా నా ప్రేమిత్రులు. మీ కార్యక్రమం అంటున్నారమ్మా.
3: అవునా,
4: మన కార్యక్రమానికి ఫోన్ చేసిన వారందరికి కూడా ఉదయపూర్వక అభినందనలు. వింటున్న వారికి కూడా గాయత్రి నీకు ప్రత్యేక అభినందనలు అమ్మా. చాలా స్పీడ్ గా ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగిస్తున్నాం. మరొకసారి అభినందిస్తూ నిన్ను.
3: ఓకే అండి, మరి మీరు అడిగిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. మరి ఇవాళ నేను 2 questions అడిగా కదా, ఫస్ట్ క్వశ్చన్కి బెండకాయ అండి ఆన్సర్, మరి సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి పేపర్. ఓకే అండి, ఇవాళ మరి మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ అయితే వినేసాం కదా. మరి మరి రేపు తిరిగి ప్రసారం అయ్యే మాస్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ లాస్ట్ డేట్ ఇంటూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ గాయత్రి.

0: ఈ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
1: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం.

0: FM 90.4.
1: క్షపించని నన్ను నా కథం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: MBBS MD Pediatrics. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఎంపికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
1: ఫోన్ 0881622345.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరోగైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆచే అక్ష, వెల్కమ్ టు తీన్మార్. సో ఈ రోజు తీన్మార్ లో మీకోసం మంచి మంచి తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ విని ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
3: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు తీన్మార్. సో ఈ రోజు ముందుగా కేఎస్ రవిచంద్ర గారు డైరెక్షన్ చేసిన వెంకీ మామ మూవీల నుంచి అతిథి గారు, రమ్య గారు కలిసి ఆలపించిన కోకోకోలా, పెప్సీ అండ్ బిట్వల్ సాంగ్ మీకు ప్లే అవుతుంది. లిజనర్స్ ఎంజాయ్.

ఒక మంచి సాంగ్ ఎత్తవేశారు కదండి. ఇప్పుడు అలీ అబ్బాస్ జాఫర్ గారు డైరెక్షన్ చేసిన సుల్తాన్ మూవీల నుంచి విశాల్ డెడ్లైన్ గారు ఆలపించిన బేబీ కో బస్ పసంద్ హే అని బ్యూటిఫుల్ సాంగ్ ఎత్తం కోసం ప్లే అవుతుంది. విని ఆనందించండి.

0: Baby, ko bez pasana.
1: సో లిజనర్స్, మంచి తెలుగు అండ్ హిందీ సాంగ్స్ అయితే వినేసారు కదండి. ఇప్పుడు సూపర్ హిట్ తమిళ సాంగ్ మీకోసం రెడీగా ఉంది, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్.

0: சண்டே மார்க்கெட் பீம்வரம். கான்டாக்ட் 9703334116 9703331022.
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H క్యాలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
4: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే సార్ కదండి, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్షన్ చేసిన కాలేజా మూవీలో నుంచి మణిశర్మ గారు ఆల్పించిన సదాశివాన్ బిట్టు సాంగ్ మిక్స్ ప్లే అవుతుంది. లిజనర్ ఎంజాయ్.

సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు లవ్ రంజన్ గారు డైరెక్షన్ చేసిన సోనికి టిట్టుకి స్వీటీ అనే మూవీలో నుంచి అర్జిత్ సింగ్ గారు ఆలపించిన తేరే యార్ హోమి అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకు సింప్లీ నీర్ లేజినట్టు ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు

0: సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడు. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఒక సూపర్ హిట్ సాంగ్ ఎత్తమైన సార్ కదండి, ఇప్పుడు రాఘవాల్ ఆరెంజ్ గారు డైరెక్షన్ చేసిన రెబల్ మూవీలో నుంచి శ్రావణ భార్గవి గారు అల్పించిన గూగుల్ అండ్ బిట్ఫుల్ సాంగ్ మీకు ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. రమ్ రమ్ దమ్.

0: ఉండరే.
1: ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ ఇది వినేసారు కదండి. ఇప్పుడు అనురాగ్ సింగ్ గారు డైరెక్షన్ చేసిన కేసరి మూల నుంచి బి ప్రాగ్ గారు ఆలపించిన తేరీ మిట్టి అని బిట్టు సాంగ్ ఇది మిక్స్ ప్లేబత్ని లెజ్నెట్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FIMAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు.

0: సూచనలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినసారు కదండి. ఇప్పుడు పవన్ కుమార్ గారు డైరెక్షన్ చేసిన యూటర్న్ మూవీలో నుంచి అనురుద్ధ్ రవిచంద్ర గారు ఆలపించిన మరొకసారి చూడండి బ్యూటిఫుల్ సాంగ్ మిక్స్ ప్లే అవుతుంది. లిజనెట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, మరి ఈ రోజు తీన్మార్లో మీకోసం మంచి మంచి తెలుగు, హిందీ అండ్ తమిళ సంస్కృతి వినేసాం కదండి. మరి రేపు ప్రసారం అయితే తీన్మార్లో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సెనింగ్ ఆఫ్ మీ ఆర్జే అక్షయ్.

కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.